ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 5వ తేదీ శుక్రవారం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కాస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు భక్తిరంజన్ కార్యక్రమంలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి అష్టకం అనంతరం స్తుతి విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం వినదగు మాట. వ్యాఖ్యాత డాక్టర్ కె కాశీ విశ్వేశ్వర శర్మ.
1: నిర్దేశించుకున్న కార్యం సాధించాలంటే సాధకునకు కొన్ని లక్షణాలున్నాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. సామ, దాన, భేద, దండోపాయాలు అనే వాటిని చతుర్విధ ఉపాయాలు అంటారు. మొదటి ఉపాయము సామము, అంటే మంచి మాటలు చెప్పి కార్యాన్ని సాధించుకోవాలి. ఇది సాధ్యం కాకపోతే రెండవ ఉపాయము దానము, అంటే ఏదైనా ఆశ చూపి మనకు రావలసిన దాన్ని రాబట్టుకోవాలి. ఇది సాధ్యం కాకపోతే మూడవ ఉపాయము భేదము, అంటే వారికి వారి మిత్రులకు తగవ సృష్టించి వారిని బలహీనులను చేసి వారి నుండి కార్యాన్ని సాధించుకోవాలి. ఇది సాధ్యం కాకపోతే చివరి ఉపాయము దండము, అంటే ఆయుధాన్ని లేదా కర్రను ఉపయోగించి వారిని మన దారిలోకి తెచ్చుకోవాలి. దండం దశగుణం భవేత్ అన్నారు, అంటే ఆయుధం చేతబడితే ఎవరైనా వశం కాక తప్పదు, దారిలోకి వచ్చి తీరుతారు. ప్రాణభయం లేదా శరీరాన్ని దెబ్బలు తగిలితే ఎవరూ భరించలేరు కదా, కనుక ఇది సాధ్యమవుతుంది. ఈ ఉపాయాల ప్రస్తావన మనకు రామాయణంలో కనబడుతుంది. నా సామరక్షస్సు గుణాయ కల్పతే, నా దానం అర్ధోపచితేషు యుజ్యతే, నా భేద సాధ్య బలదర్పిదా జనా పరాక్రమస్యేవ మవేహ రోచతే. రాక్షసుల పట్ల సామము అనే ఉపాయము పనికిరాదు. ధనము ధనమదాంతుల పట్ల దానము పనికిరాదు. బలగర్వితుల పట్ల భేదము అనే ఉపాయము పనికిరాదు. ఇంకా నా పరాక్రమానికి పనిచెప్పి దండము అనే ఉపాయంతో రావణ సభలోకి వెళ్ళే కార్యాన్ని సాధించాలి అని హనుమంతుడు శ్రీమద్ రామాయణంలో సుందరకాండంలో ఆలోచిస్తాడు. రావణుడు రాక్షసుడు కాబట్టి మంచి మాటలతో పనికాదు. లంకానగరం ఐశ్వర్యాన్ని నిలయం కాబట్టి దానం అనే ఉపాయం పనికిరాదు. రావణుడు దేవతలను సైతము నిర్జించగలవాడు కాబట్టి ఆయనతో ఎవరూ భేదించలేరు. ఇక దండోపాయం ఒక్కటే యుక్తమైనది అని భావించి ఆ ఉపాయంతో రావణ సభలో ప్రవేశించి హితోపదేశం చేసి రామకార్యాన్ని సాధించాడు హనుమంతుడు. సామము, ఇతరుల నుండి మనకు రావలసిన దానిని రాబట్టుకోవడానికి సామము అనే ఉపాయాన్ని స్వీకరించాలి. అనగా మంచి మాటలతో వాక్చాతుర్యంతో కార్యాన్ని సాధించాలి. ఇందుకు లోకాన్ని, ఎదుటి వ్యక్తి మనస్తత్వాన్ని బాగా ఆకలింపు చేసుకొని అతనిని మనసుకు తగ్గట్టుగా చతురతతో మాట్లాడి మన దారిలోకి తెచ్చుకోవాలి. ఇది చిన్నపిల్లల్లో

0: మనం చూస్తుంటాం. వారు కొట్టినా తిట్టినా మాట వినక ఏడిపిస్తుంటే ఆ పిల్లల్ని మంచి మాటలు చెప్పి లేదా పొగిడి వారిని మన దారిలోకి తెచ్చుకుంటాం. మనస్తత్వం చదివిన ఉపాధ్యాయులు కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక దానము. దానం ఇవ్వడం అంటే ఏదైనా వస్తువును ఆశ చూపించడం అన్నమాట. చిన్నపిల్లవాడు అన్నం తినకపోతే తల్లి చాక్లెట్ ఇచ్చి కానీ వాడు కోరుకున్న బొమ్మను ఇచ్చి కానీ వాడితో అన్నాన్ని తినిపిస్తుంది. అలా ఆ తల్లి తన కార్యాన్ని సాధిస్తుంది. అయితే కొందరు ఈ ఉపాయాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. కార్యాలయాలలో తన పనిని సాధించుకోవడానికి లంచం ఇస్తుంటారు. ఇలా వారు కార్యాన్ని సాధించినా అది అభిలషణీయం కాదు. కాబట్టి ఎవరూ వారు సాధించిన దానికి ప్రోత్సహించకూడదు. వారిలో నైతిక ప్రవర్తన అలవాటు చేయాలి. ఇక భేదము. విష్ణు శర్మ అనే సంస్కృత కవి పంచతంత్ర కావ్యంలో కూడా ఈ చతుర్విధ ఉపాయాల గురించి అనేక కథలు చెప్పాడు. నాలుగు ఎద్దులు కలిసి ఉంటే వాటిని సింహం కూడా దరిచేరలేకపోయింది. అప్పుడు ఒక జిత్తుల మారి నక్క ఆ నాలుగు ఎద్దుల మధ్య భేదాన్ని సృష్టించి ఒక్కొక్కటి సింహం చేతిలో మరణించేటట్లుగా చేసింది. ఇలా నక్క భేదోపాయంతో ఆ కార్యాన్ని సాధించింది. బహుశా ఆంగ్లేయులు దీనిని స్ఫూర్తిగా తీసుకున్నారేమో. వారు మన దేశంలోకి కొద్ది మందితో ప్రవేశించి సామంతరాజుల మధ్య భేదాన్ని సృష్టించి ప్రత్యర్థుల లోపాన్ని తెలుసుకుని సువిశాల భారత సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోగలిగారు. దీనిని ఆంగ్లంలో డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటారు. ఈ ఉపాయాన్ని మన కొందరు రాజకీయ నాయకులు ఎక్కువగా వంట పట్టించుకున్నట్టుగా కనబడుతుంది. ప్రత్యర్థుల పట్ల ఈ భేదాన్ని ఉపయోగించుకొని వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో సఫలీకృతులవుతుంటారు. ఇది అభిలషణీయమైన విషయం కాదు, కానీ ప్రస్తుత సమాజంలో నిత్యం మనం దీన్ని చూస్తుంటాం. కాబట్టి వివేకవంతులు అలాంటి నక్కల పట్ల మెలకువగా ఉండాలి అనే నీతి దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఇక దండము. ఒక పోలీసు దొంగ నుండి సమాధానం రాబట్టాలంటే మొదటి మూడు ఉపాయాలతో సాధ్యం కాకపోతే దండోపాయాన్ని ఉపయోగించాలి. అలాగే ప్రభువు ప్రజలను దండోపాయాన్ని ఉపయోగిస్తే వారిలో నైతికతను ఆధిపత్యాన్ని సాధించగలుగుతాడు. అందుకు దండోపాయమే సరైనది. కొన్ని దేశాలలో నేరం చేసిన వారికి కఠినమైన శిక్ష విధిస్తారు. కాబట్టి ఆ దేశాలలో నేరం చేయడానికి భయపడుతుంటారు. ఇలాగా దానివలన నేరరహితమైన సమాజాన్ని కూడా నెలకొల్పడం సాధ్యమవుతుంది. ఇలా ప్రతివాడు చతుర్విధ ఉపాయాలను తెలుసుకొని వాటిని ఉపయోగించుకొని క్లిష్టమైన కార్యాలను సాధించుకోవాలి. సర్వే.
1: మీరు ఇంతవరకు వినదగు మాట విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ కె కాశీ విశ్వేశ్వర శర్మ. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి సూచనలు తెలియజేస్తున్నారు పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ బి చంద్రశేఖర్.
2: ఈనాడు వ్యవసాయంతో పాటు అనుబంధ శాఖవైన పశు సంవర్ధక శాఖ మధ్య మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఎందుకనగా గ్రామీణ ప్రాంతాల్లో పొలం ఉన్న ప్రతి రైతు ఇంట్లో ఒకటి లేదా రెండు పాడి పశువులు పెట్టుకొని వాటి ద్వారా వాటిని పెంచుకొని పాలు ఉత్పత్తి చేసి ఆ పాలను మార్కెట్ చేసి తద్వారా లాభం పొందుతున్నారు. కానీ చాలామంది పాడి రైతులు యజమాన పద్ధతుల్లో పశు పోషణ జరపడం లేదు. యజమాన పద్ధతుల్లో పశువులను పోషించుకొని పశు పోషణలో మెలకువలు పాటించినట్టయితే తప్పనిసరిగా ఇంకా అధిక లాభాలు పొందవచ్చు. ఏమిటి ఆ యజమాన పద్ధతులు అంటే, ఏదైనా కూడా ఒక డాక్టర్గా చెప్పడం ఏమంటే, ప్రతి పాడి సంకరజాతి ఆవు సంవత్సరానికి ఒక దూడ ఈనాలి, అప్పుడు రైతుకు మంచి లాభం ఉంటుంది. ఒక ఆవు చూడి కాలము 9 నెలలు. అంటే దాని అర్థం ఏంటి, ఈనిన 3 నెలలకే ఆ పాడి ఆవు ఎదకరావాలి. 3 నెలలకి ఎదకొస్తే ఈ 9 నెలల చూడు.

కాలం కలుపుకొని సంవత్సరానికి ఒక దూడ వస్తుంది. ఆ దూడ గిన పేదూడైతే రైతుకు అదనపు లాభం. ఆ విధంగా మనం ఆ పశువు సంవత్సరానికి ఒక ఈత ఈనాలంటే ఈనిన 3 నెలలకే పశువు ఎదక రావాలి. ఆ విధంగా రావాలంటే దానికి సమతుల్యమైన ఆహారం పెట్టాలి, అంటే పోషక విలువలు గల మేత ఇవ్వాలి. సాధారణంగా మేత విషయానికి వస్తే నేను చెప్పేది ఏమంటే ఒక పాడి పశువుకు మేతలో రేషన్ అంటారు, 2 ఇంతల 3 భాగాలు గడ్డి రూపంలో రావాలి, 1 ఇంత 3 భాగము దానా రూపంలో రావాలి. ఆ గడ్డి రూపంలో కూడా 1/4 భాగము ఎండు మేత రూపంలోను 3/4 భాగము పచ్చిమేత రూపంలో రావాలి. ఈ పాడి పశువులు అధిక లాభం, పాడి పరిశ్రమ అధిక లాభాలు ఉండాలంటే రైతు తప్పనిసరిగా తన పశువులకు పచ్చిగడ్డి వేయాలి. పచ్చిగడ్డి లేకుండా పశువుని మేపడము లాభదాయకరం కాదు. ఎందుకంటే ఈనాడు మార్కెట్లో దానా అధిక ఖర్చుతో కూడినది, దానా తయారీకి కావాల్సిన దినుసులన్నీ ఖర్చుతో కూడినవి. కేవలం ఎండు మేత వేస్తూ దానాతో మేపాలంటే రైతుకు గిట్టుబాటు ధర కాదు. కావున తప్పనిసరిగా రైతు తన పొలంలో కొంత భాగం పశుగ్రాస ఉత్పత్తికి కేటాయించాలి. కనీసం ఒక 2 పశువులున్నాం రైతు కనీసం ఒక 30-40 సెంట్లు పొలంలో పశుగ్రాసాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే పచ్చిగడ్డలో అన్ని రకములైన పోషక విలువలు గల ఆహార పదార్థం పచ్చిగడ్డి అనేది, అందులో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి పశువు ఇష్టంగా తింటుంది. తర్వాత పశువు ఆకలిని తీరుస్తుంది. ఒక పశువుకు, ఒక పాడి పశువుకు ఒక రోజుకు 30-40 కేజీల పచ్చిగడ్డి వేయాలి. ఆ విధంగా వేయడం వలన మనం దానా తగ్గేయచ్చు. ఒక రోజుకు 10 లీటర్లు పాలు ఇచ్చే పశువు అంటే ఉదయం 5 లీటర్లు సాయంత్రం 5 లీటర్లు పాలు ఇచ్చే సంకరజాతి పాడి పశువు, సంకరజాతి కావచ్చు దేశావళి పశువు కావచ్చు, వాడికి మనం రోజుకు 40 కేజీలు ఈయన పచ్చిగడ్డి వేసినామంటే దానా నిమిత్తం లేకుండానే మనం అన్ని పాలు తీయచ్చు. కేవలం ఎండు మేత వరిగడ్డితో పచ్చిగడ్డితోనే దానా నిమిత్తం లేకుండా మనం వేయచ్చు. అంటే రైతుకు అప్పుడు అదనపు లాభం వస్తుంది, దానా ఖర్చు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకొకటి ఏమంటే ఈ పచ్చిగడ్డి వేయడం వలన పశువులు సకాలంలో ఎదకొస్తాయి. ఎందుకంటే పశువులు పచ్చిగడ్డిలో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. ఎదక రావాలంటే ముఖ్యంగా పశువులు ఎదక రావాలంటే విటమిన్ లోపాలు ఉండకూడదు. దాన్ని ధాతులోపం అంటారు. ఈ పచ్చిగడ్డి సమృద్ధిగా ఉంటే ఈ విటమిన్ ఏ సమృద్ధి దొరుకుతుంది కాబట్టి ఎదక వస్తుంది. ఎందుకు ఎదక రావడం కాదు, వచ్చిన మొదటి ఎదలోనే వీరదానం చేపిస్తే అదే ఎదలోనే పశువు చూడు కట్టడుకు ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. కావున నేను పాడి రైతులను కోరేది ఏమిటంటే పాడి రైతు తన పొలంలో 2-3 పశువులు ఉంటే కనీసం 50 సెంట్లు పొలం అంటే వారి దగ్గర పొలంలో పచ్చిగడ్డి ఉత్పత్తి చేసుకుంటే రైతుకు పాడి పరిశ్రమ వలన చాలా లాభం వస్తుంది. అది ఒకటి. ఇంకొకటి ఏమంటే పశుసంవర్ధక శాఖ వారు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా ఎన్నో టీకా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో ముఖ్యమైనది పాడి పశువులలో, సంకరజాతి పాడి పశువులలో ముఖ్యమైనది గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వల్ల వస్తుంది. ఒకసారి వ్యాధి సోకిన తర్వాత చికిత్స చేసినను పశువు కోలుకోలేదు. ఈ గాలికుంటు వ్యాధులు ఎలా అంటే అంత ప్రాణాంతకరమైన వ్యాధి కాదు, కానీ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ఆ వ్యాధి యొక్క ప్రభావము ఉంటుంది. అంటే ఆ వ్యాధి లక్షణాలు పర్మనెంట్గా కనబడుతుంది, శాశ్వతంగా పశువుల్లో ఎప్పుడు ఉంటుంది, ముఖ్యంగా సంగ్రహ పశువుల్లో. ఏంటి ఆ లక్షణాలు?
ఈ గాలికుంటి వ్యాధి నుంచి

ఆ వ్యాధి వచ్చి కోలుకొనిన పశువుల్లో ఎండకు పోగుతాయి. హీట్ అని ఉంటారు, హీట్ ఇంటాలరెన్స్ అంటారు. ఎండకు తట్టుకోలేవు. ఇంకొకటి, ఈ వెంట్రుకలు వచ్చి నిక్కబరుచుకుంటాయి. వెంట్రుకలు రోమాలన్నీ నిక్కబరుచుకుంటాయి. ఇంకోటి, పశువుల యొక్క శరీరం కోటు కూడా మారుతుంది, ఆ శరీరం రంగు కూడా మారుతుంది. ఎంత మేపినా కూడా అవి ఒళ్ళు చేయవు. తర్వాత సకాలంలో ఎదకు రావు. ఎదకు వచ్చినా కూడా పశువులు చూడి నిలిచావు. తర్వాత ఈ గాలికుండి వ్యాధి సోకిన పశువులు, పశువులలో అవాసనే సూచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. కావున ఒక్కసారి గాలికుండి వ్యాధి సోకితే ఆ పశువు తన జీవితకాలంలో ముఖ్యంగా సంకరజాతి పశువులు కోలుకోలేవు. అందుకే ప్రభుత్వము దీని యొక్క ఆవశ్యకతను గుర్తించి సంవత్సరానికి 2 పర్యాయములు 4 నెలలు పైబడిన ప్రతి పశువుకు ఈ వ్యాక్సిన్ కంపెనీ మోడల్లో ఈ టీకా కార్యక్రమం చేయబడుతున్నది. కావున ప్రతి పాడి రైతు

0: పశువులు కోలుకోలేవు. అందుకే ప్రభుత్వము దీని యొక్క ఆవశ్యకతను గుర్తించి సంవత్సరానికి 2 పర్యాయములు 4 నెలలు పైబడిన ప్రతి పశువుకు ఈ వ్యాక్సిన్ కంపెనీ మోడల్లో ఈ టీకా కార్యక్రమం చేయబడుతున్నది. కావున ప్రతి పాడి రైతు తన పశువులను గాలికుంటి వ్యాధి టీకాలు వేయించుకుని తన పశువులను ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవాలి.
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి సూచనలు తెలియజేశారు. పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ బి చంద్రశేఖర్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:45 కి వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈరోజు జరిగే ప్రారంభ సమావేశానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొక్కను నాటనున్నారు. అనంతరం మధ్యాహ్నం విశాఖ ఆర్థిక ప్రాంతం విఈఆర్పై సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేసి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు కృష్ణా జలాలు చేరేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలో ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, మిగిలిన పునరావాస పనులను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. తిరుపతిలోని శ్రీ సిటీలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరిట నూతన ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద స్థాపించడానికి వీలుగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 షెడ్యూల్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ ఉన్న ఏదైతే మంచి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాంట్లో పనిచేయటానికి కూడా అవకాశం, అంటే వాళ్ళు చదువుకుంటూనే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్చుకుంటానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఆ సిసిటీ వాళ్లే ఈ యూనివర్సిటీని ప్లాన్ చేశారని

0: చెప్పేసి మనం చేస్తున్నాం.
1: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. అడవుల నరికివేత, వాహనాలను ప్లాస్టిక్ను ఎక్కువగా వినియోగించడం, పంట భూముల్లో ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతూకం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచి, వాహనాలను, విద్యుత్ను పరిమితంగా వినియోగించి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని, ఈ దిశగా అందరూ కృషి చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సంకల్పబద్దంగా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు సైకిళ్లు, ఈ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. భూమి ప్రకృతి జీవనాధారమని పేర్కొన్న ముఖ్యమంత్రి పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పచ్చదనం పెంపుతో పాటు ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి పర్యావరణ హిత కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2026 కి థీమ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అని UNEP అని.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిన్న సమీక్ష జరిగింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడిస్తూ,
4: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి.
1: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆసుపత్రుల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని నిన్న ఒక ప్రకటనలో సూచించారు. సిబ్బంది, విద్యార్థులు, రోగులు, సందర్శకులకు మొక్కలను పంపిణీ చేయాలని కూడా సూచించారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేపడుతున్నామని తెలిపారు. భూముల విలువలను శాస్త్రీయ విధానంలో సవరించామని, ప్రజలపై అదనపు భారం పడకుండా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భూముల విలువలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 8247619983ను సంప్రదించాలని సూచించారు. వాతావరణం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అలాగే

0: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోని పశ్చిమ దక్షిణ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 భగవద్గీత పారాయణం, గానం, వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాతీయ కళ, అనంతరం హలో డాక్టర్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. వివిధ రకాల క్యాన్సర్ వ్యాధుల పట్ల అవగాహన గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు డాక్టర్ పి వెంకటసింహ సీనియర్ మెడికల్ అంకాలజిస్ట్ గారు సమాధానాలిస్తారు. అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సహకారం శ్రీలంక ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255-33, ఎస్టీడీ కోడ్ 08554. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 వేమన విశ్వదృష్టి, యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగ ధార 5వ భాగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో. 9:30 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు. 10:30 వాణిజ్య ప్రకటనలు. 10:32 వివిధ భారతి కార్యక్రమాలు. 11:45 వాణిజ్య ప్రకటనలు. 11:47 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలోనూ, 12:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. ఇక మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలోనూ, 2:15 హిందీలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు. సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో మిమిక్రీ ఓ కళ, శ్రీ కె లింగమూర్తి గారితో పరిచయం. ఆ తర్వాత విద్య ఆవశ్యకత, ఆవులదట్ల జిల్లా పరిషత్ విద్యార్థులిచ్చే బుర్రకథ వినిపిస్తున్నవారు మౌనిక, ఐశ్వర్య, సంతోష్ నాయక్. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ కె ఆదినారాయణ బృందం వారిచే చెక్క భజనలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. 8:00 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 గమ్యం నాటిక వింటారు.

రచనా శ్రీ టిహెచ్ఆర్ శర్మ, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:16 స్పాట్లైట్, 9:30 శ్రీ ఎం మల్లికార్జున వారిచే నాదస్వరం, 10 గంటలకు ఇంద్రధనస్సు, 11 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలకు ఒక గమనిక, ఈ ప్రసారంలో 7:45 ప్రసారమయ్యే డాక్టర్ గారి సలహాలు, ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో వివిధ రకాల క్యాన్సర్ వ్యాధుల పట్ల అవగాహనను సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి వెంకట్ సింహ గారు తెలియజేస్తూ, అలాగే శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు ఈ ఉదయం 7:45 2255333 ఈ నంబర్కి ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 0854. గమనిక విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం తడియారని నీలికురుల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యోగాసనాలు ఆరోగ్య నివారణ కోసం, ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పోటీలకే పరిమితం కాకుండా యోగాపై విస్తృత అవగాహన కల్పించడంలో సహాయపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ప్రధానమంత్రి కోరారు.
1: हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा, वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఈవేళ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం యోగాసనాలను ఒక క్రమబద్ధమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ధి చేసేందుకు ఒక మైలురాయని పరిగణిస్తున్నారు. యోగా ఆకర్షణ కేవలం శారీరక దృఢత్వానికి పరిమితం కాదని, అది ముందస్తు ఆరోగ్య రక్షణకు ఒక ఆచరణాత్మక విధానమని మోదీ అన్నారు. ఈ ఛాంపియన్షిప్ కేవలం ఒక క్రీడా పోటీగా మాత్రమే చూడకుండా యోగా విస్తృత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి గొప్ప అవకాశంగా భావించాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా యోగా విస్తరించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలను ప్రోత్సహిస్తున్న క్రీడా అధికారులు, నిర్వాహక సంస్థలతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్కు పూర్తి మద్దతు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీగా ఉతమిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశాన్ని అంకితం చేస్తారు. గుజరాత్ మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని ఈ ఎక్స్ప్రెస్వే గణనీయంగా మెరుగుపరుస్తుంది.

0: గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఉదయం వెల్లడిస్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, రూపాయి విలువ తగ్గడం, బలహీనమైన ఋతుపవనాల వంటి సవాళ్లు ఎదుర్కోవడానికి రెపో రేటు పెంచడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేసింది. మార్కెట్ అస్థిరతను సరిచేసేందుకు ఆర్థిక స్థిరత్వానికి మద్దతుగా ఆర్బీఐ స్వల్పకాలిక వడ్డీ రేటు సాధనాలను లిక్విడిటీ చర్యలకు ఉపయోగించవచ్చునని నివేదికలో సూచించారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే బలమైన స్థూల ఆర్థిక పునాదులు కలిగి ఉందని, ప్రస్తుతం ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్ల, ప్రత్యేకించి పశ్చిమాసియాలో రాజకీయ ఉధృతకరణ వల్ల పెరుగుతున్న ముడి చమురుల వల్ల సంభవిస్తోందని స్టేట్ బ్యాంక్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యూకే విదేశాంగ మంత్రి వైవిట్ కూపర్తో నిన్న న్యూఢిల్లీలో ఇండియా యూకే విజన్ 2035 పురోగతిని సమీక్షించేందుకు మొదటి వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ది, సాంకేతిక ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, స్వచ్ఛమైన ఇంధనం, విద్యతో సహా ఇండియా యూకే విజన్ 2035లోని మొత్తం 5 మూల స్తంభాల కింద సాధించిన ప్రగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను కూడా మంత్రులు స్వాగతిస్తూ ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1: Our relationship has moved from being a historical and perhaps cultural connection, forward-looking highway of shared economic ambitions and high technology, to the India-UK Vision 2035 and all the 5 pillars of growth, technology and innovation, defense and security, climate and clean energy, as well as education.
0: కృత్రిమ మేధస్సు, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా ఇండియా యూకే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా 1987 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి కార్యాలయంలో తరుణ్ కపూర్ పొడిగించిన పదవీ కాలం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, ఇది 1 సంవత్సరం పాటు కొనసాగుతుందని తెలియజేసింది. అలాగే వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ మిశ్రాను 3 ఏళ్ల కాల పరిమితికి నియమిస్తూ కూడా కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవాన్ని రక్షించేందుకు అవగాహన పెంచే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీలో భాగంగా 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతిని, భూగ్రహాన్ని రక్షించడానికి సానుకూల పర్యావరణ చర్యలు చేపట్టేలాగా అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలోని మైదాన్గఢ్లో ఉన్న నమో ఆక్సిజన్ పార్క్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ నిన్న న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన 95 సంవత్సరాలు. దేశంలో జమిలి ఎన్నికలపైనా చట్టపరమైన ముసాదాను రూపొందించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీలో డాక్టర్ కశ్యప్ సభ్యుడిగా ఉన్నారు. 100కు పైగా పుస్తకాలు రచించిన డాక్టర్ సుభాష్ కశ్యప్ 1983 నుండి 1990 వరకు లోక్సభ సెక్రటరీ జనరల్గా సేవలందించారు. డాక్టర్ సుభాష్ కశ్యప్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళను తాకాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.

0: తెలుస్తుంది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే రెండు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జపాన్లో ఈరోజు జరగనున్న పురుషుల అండర్ 18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. మహిళల అండర్ 18 ఏషియా కప్లో గ్రూప్ దశలో అజయంగా నిలిచిన భారత జట్టు సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలో వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 32వ శ్లోకం.

పార్థ, ఓ అర్జున, యా తమసా, ఏ బుద్ధి తమోగుణం చేత ఆవృత ఆవరింపబడినదై అధర్మం అనగా శాస్త్ర నిషిద్ధమైన పనిని ధర్మం ఇతి ధర్మము అని చ మరియు సర్వార్థాన్ తెలుసుకోదగిన విషయాలన్నిటినీ విపరీతాన్ అంటే విరుద్ధంగాను లేదా తలక్రిందులుగా మన్యతే గ్రహిస్తుందో సా బుద్ధి అటువంటి బుద్ధి తామసి తమోగుణ ప్రధానమైనది.

ఓ అర్జున, కొన్ని బుద్ధులకు ఏది శాస్త్ర నిషిద్ధమో అదే శాస్త్ర విహితమని తోస్తూ ఉంటుంది. వాటికి పెద్దలు ఏ విషయం చెప్పినా అవన్నీ తలక్రిందులుగాను విరుద్ధంగాను మాత్రమే అర్థమవుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే ఆ బుద్ధులను తమోగుణం పూర్తిగా ఆవరించి ఉంటుంది. ఇలాంటి బుద్ధే తామస బుద్ధి. ఘోరాతి ఘోరమైన నేరాలు చేసే అంతర్జాతీయ నేరగాళ్లంతా మేధావంతులుగాను విద్యావంతులుగాను ఉండడం మనకు తెలుసు. అయినా సరే వారు ఎన్నో దుర్మార్గపు పనులు ఎలా చేయగలుగుతున్నారంటే వారిది తామసిక బుద్ధి కావడం వలనే.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం.

ఈనాటి హేమవతి కార్యక్రమంలో సమాచార వేదిక, నాతీయ కలాం, అనంతరం హలో డాక్టర్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. వివిధ రకాల క్యాన్సర్ వ్యాధుల పట్ల అవగాహన గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు డాక్టర్ పి వెంకటసింహ సీనియర్ మెడికల్ అంకాలజిస్ట్ గారు సమాధానాలు ఇస్తారు. కార్యక్రమానుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సహకారం శ్రీలంక ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08555. కార్యక్రమం ముందుగా ఒక పాట విందామా?

తరగడదు.

పాట విన్నారు. ఇప్పుడు విందాం సమాచార వేదిక. సుదీర్ఘకాలం తర్వాత చాలా మండలాలకు రెగ్యులర్గా తహసీల్దార్ల నియామకం జరిగింది. నిన్నటి నుంచి సర్ కార్యక్రమం మొదలు కానున్న నేపథ్యంలో అర్హత కలిగిన సీనియర్ ఉప తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతి పొందిన 10 మంది తహసీల్దార్లను మండలాలకు నియమిస్తూ కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంతో పాటు పలు పోస్టాఫీసుల్లో నెలకొన్న సాంకేతిక సమస్య తొలగిపోవడంతో నిన్నటి నుంచి స్పీడ్ పోస్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. బుధవారం సాంకేతిక సమస్యలతో స్పీడ్ పోస్ట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా పోలీస్ శాఖలో సరికొత్త సాంకేతిక సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన AI డ్యూటీ రోస్టర్ మొబైల్ యాప్ను నిన్నటిరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఛాంబర్లో SP జగదీష్ కుమార్ అధికారికంగా ఆవిష్కరించారు. ఇటీవల నిర్వహించిన పోలీస్ AI హ్యాక్థాన్లో వచ్చినటువంటి వినూత్న ఆలోచనలతో సమూహంతో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వారు పేర్కొన్నారు. ప్లాస్టిక్ పర్యావరణానికి పెనుముప్పుగా మారిందంటూ MPDO లక్ష్మీ నరసింహ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో పర్యావరణపై చైతన్య ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిన్నటిరోజు ఆత్మకూరులో వారన్నారు. యోగా 365 ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డాక్టర్ EB దేవి పేర్కొన్నారు. నిన్నటిరోజు DMNHO కార్యాలయంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో సమావేశం నిర్వహించారు. అనంతపురం నగరంలో ఎవరి ఇంటికైనా అధికారి ఇంకా ఇంటి గణనకు రాకుంటే టోల్ ఫ్రీ నంబర్ 1

0: 8855 ఫోన్ చేయాలంటూ కమిషనర్ జస్వంతరావు సూచించారు. జనగణనకు ఈ నెల 6వ తేదీ వరకు గడువు ఉండడంతో ఇంకా ఎవరైనా ఉంటే సమాచారం అందివ్వాలంటూ కూడా వారు తెలిపారు. ప్రతి నెల నగరంతో పాటు జిల్లాలోని అన్ని పురపాలికల్లో పోగవుతున్నటువంటి వ్యర్థాల వివరాలను, పరిరక్షించే అంశాలను ఖచ్చితంగా క్రోడీకరించి నివేదించాలంటూ కమిషనర్ జస్వంతరావు పేర్కొన్నారు. ప్రభుత్వం పాత్రికేయులకు జారీ చేసే అక్రిడేషన్పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేస్తే తగిన విచారణ చేయిస్తామంటూ కలెక్టర్ ఆనంద్ అన్నారు. నిన్నటి రోజు తన కార్యాలయంలో జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీ 2వ సమావేశం జరిగింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తప్పకుండా అక్రిడేషన్ సదుపాయాన్ని కల్పిస్తామంటూ ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. సమాచార వేదిక విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
6: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
7: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అరికడదాం, నీటిని పొదుపుగా వాడుదాం, చెట్లను పెంచుదాం, ఎలక్ట్రానిక్ మరియు ఇతర వ్యర్థాలను తగ్గిద్దాం. పర్యావరణ హిత జీవన శైలి అలవాటు చేసుకుందాం. ప్రజాహితం కోసం జారీ చేయువారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం అనంతపురం మరియు పుట్టపర్తి. పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అరికడదాం, నీటిని పొదుపుగా వాడుదాం, చెట్లను పెంచుదాం, ఎలక్ట్రానిక్ మరియు ఇతర వ్యర్థాలను తగ్గిద్దాం. పర్యావరణ హిత జీవన శైలి అలవాటు చేసుకుందాం. ప్రజాహితం కోసం జారీ చేయువారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం అనంతపురం మరియు పుట్టపర్తి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ ప్రసారంలో 7:45 ప్రసారమయ్యే డాక్టర్ గారి సలహాలు, ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో వివిధ రకాల క్యాన్సర్ వ్యాధుల పట్ల అవగాహనను సీనియర్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి వెంకటసింహ గారు తెలియజేస్తూ, అలాగే శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. కాబట్టి శ్రోతలు, ఈ ప్రసారంలో 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి 2255533 ఈ నంబర్కు ఫోన్ చేసి మీ సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0855554. గమనిక విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి.

0: ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఇప్పుడు విందాం నాట్య కలాం.

कुरान को फिर से पढ़ लेकर इंसान तो पहले बन जाओ सरकारों मेरे तो।

0: నాట్య కళామినారం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ ప్రసారంలో 7:45 ప్రసారమయ్యే డాక్టర్ గారి సలహాలు, ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమాలు, వివిధ రకాల క్యాన్సర్ వ్యాధుల పట్ల అవగాహనను సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి వెంకటసింహ గారు తెలియజేస్తూ అలాగే శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు ఈ ఉదయం 7:45 2255533 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854. గమనిక విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: సార్.
1: శ్రోతలు నమస్కారం. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు క్యాన్సర్ గురించి మనకు వివరాలు తెలియజేయడానికి డాక్టర్ పి

0: శ్రోతలు నమస్కారం. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు క్యాన్సర్ గురించి మనకు వివరాలు తెలియజేయడానికి డాక్టర్ పి వెంకట సింహ గారు ఇచ్చేశారు. అసలు క్యాన్సర్ ఈ పేరు వినగానే చాలామంది ప్రాణాంతకమైన జబ్బు అని ఎన్నో రకాలుగా భయపడుతూ ఉంటారు. ఏ రోగానికైనా భయం కంటే ముందు ఆరోగ్యం పట్ల, అలాగే ఆ రోగం పట్ల అవగాహన అవసరం. ఈ వ్యాధి మనకి ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత మనం ఈ వ్యాధిని ఎలా నివారించుకోవాలి, ఈ వ్యాధిని మనం ఎలా గుర్తించాలి, గుర్తించిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు, అలాగే మన జీవన శైలి, ఇవన్నీ తెలియచేయడానికి ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి ప్రముఖ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి వెంకట సింహ గారు విచ్చేశారు. శ్రోతలు ఈ క్యాన్సర్ వ్యాధి పట్ల ఏవైనా సందేహాలు ఉంటే 2255533 ఈ నెంబర్కి ఫోన్ చేసి డాక్టర్ గారి నుంచి నేరుగా సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడి కోడ్ 0854. వెంకట సింహ గారు నమస్కారం అండి.
1: నమస్తే
0: సార్. అసలు ఈ క్యాన్సర్ అంటే ఏంటి సార్ మొదటగా?
1: సో క్యాన్సర్ అంటే మనకి మామూలుగా బాడీలో ఏంటంటే అండి, మన శరీరంలో కణ విభజన అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అంటే మనం పెరగాలంటే బాడీ ఊములో మనకి చిన్నప్పుడు మనకి అమ్మ గర్భంలో ఎలా పెరుగుతాం మనము, ఒక కణము 2 కణాలు అవుతుంది, 4 కణాలు అవుతుంది, 16 కణాలు అవుతుంది, అలా డివిజన్ జరిగి కణ విభజన జరిగి మనము బాడీ గ్రో అవుతుందన్నమాట. సో ఈ కణ విభజన అనేది జీన్స్ అనేవి మీరు వినే ఉంటారు, ఇవి కంట్రోల్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ఈ జీన్స్ ముటేషన్స్, సో మెనీ ఫ్యాక్టర్స్ వల్ల, వివిధ కారణాల వల్ల ఈ జీన్స్ ముటేషన్ జరిగాయో, అప్పుడు ఈ కణ విభజన మీద నియంత్రణ కోల్పోతుంది మన శరీరం. సో అప్పుడు మనకి గంతులు ఫామ్ అవుతాయి, ఈ గడ్డలు ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఎక్కువ అన్కంట్రోల్డ్ ఇర్రెగ్యులర్ గ్రోత్ అన్నమాట, మల్టిప్లికేషన్ అన్నమాట.
0: ఎక్కడెక్కడ అంటే ఇవి ఏర్పడడానికి అవకాశం ఉంది సార్? అంటే చాలామంది, కొంతమందికి చేతుల మీద, కొంతమంది గొంతు కింద.
1: అదే నేను అంటున్నాను, మొత్తం బాడీలో ఏ అవయవాలు ఉంటే అన్ని అవయవాలకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మన ఈవెన్ బ్లడ్ క్యాన్సర్స్ అని అంటాము.
0: లుకేమియానా సార్?
1: లుకేమియాస్. సో అలాగే మనకి సాలిడ్ క్యాన్సర్స్ అంటే ఏ అవయవాలకైనా ఈ క్యాన్సర్ రావచ్చు.
0: అంటే శరీరంలోని ఏ భాగానికైనా వచ్చే అవకాశం ఉంది.
1: ఏ భాగానికైనా వచ్చే అవకాశం ఉంది.
0: అసలు ఎందుకు వస్తుంది సార్ ఈ క్యాన్సర్? ఎందుకంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం చూసుకుంటే క్యాన్సర్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కూడా పట్టణ ప్రాంతాల కంటే అక్కడే ఎక్కువగా విస్తరిస్తుంది. ఎందుకు సార్ అసలు ఎందుకు వస్తుంది ఇది?
1: అంటే మనము ఇప్పుడు ఒక కాజ్ అని చెప్పలేమండి. మామూలుగా మలేరియా ఎందుకంటే దోమకాటు వల్ల వచ్చిందని చెప్తాం, అలాగే క్యాన్సర్ ఎందుకు వచ్చిందంటే ఒక కాజ్ అని చెప్పలేమన్నమాట. సో మల్టీఫ్యాక్టోరియల్ అన్నమాట. మన జీవన శైలి విధానం, డైట్, సో ఎక్సర్సైజ్ లేకోకుండా ఉండడం, సో మంచి ఫుడ్ తీసుకోకుండా ఉండడం. మంచి ఫుడ్ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటుంటారు, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటుంటారు, ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకుంటుంటారు, ప్రోటీన్ తక్కువ తీసుకుంటుంటారు. మన పీచు పదార్థాలు అని అంటాం, ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఆ పీచు పదార్థ, డైటరీ ఫైబర్ అనేది తగ్గిపోవడము, ఇవన్నిటితో పాటు మనకి ఫ్రూట్స్ తీసుకోకుండా ఉండడము, ప్లస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్నమాట. మినిమం వాకింగ్ కూడా లేకపోవడం వల్ల మనకి ఏంటంటే ఒక ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఈ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయినప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ రావడం వల్ల మనకి ఫర్దర్గా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి. అవి డైట్ ఒక కాన్సెప్ట్, అట్ ద సేమ్ టైమ్ ఆల్కహాల్ స్మోకింగ్. సో ప్రతి ఒక్కరు
0: వస్తుంది. హలో,
2: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు నజీర్ అండి, అనంతపురం నుంచి కాల్ చేస్తున్నాను.
0: సార్తో మాట్లాడండి, డాక్టర్ గారితో.
1: హలో హలో హలో అండి, నమస్తే, చెప్పండి.
2: నమస్తే సార్.
1: నమస్తే అండి.
0: నజీర్ గారు మాట్లాడండి, సార్తో మాట్లాడండి.
2: సార్ వాయిస్ రావట్లేదండి సార్ది.
1: హలో నజీర్ గారు, వినిపిస్తుందా?
2: హలో
1: హలో నజీర్ గారు,
0: నా వాయిస్ వినిపిస్తుందండి?
2: వినిపిస్తుంది సార్.
1: హలో నజీర్ గారు, వినిపిస్తుందా?
2: వినిపిస్తుంది సార్.
1: చెప్పండి
2: సార్. ఇప్పుడు ఇది నోటి పూత ఎక్కువ రావడము, నోట్లో మచ్చలు పుండ్లు ఎక్కువ అవుతున్నాయి, దీనికి ఏమైనా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా?
1: ఎవరికండి? అంటే వాళ్ళకి ఏమన్నా ఇంతకు ముందు ఈ స్మోకింగ్ కానీ, పాన్, జర్ద, గుట్కా అలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా పేషెంట్కి?
2: ఏం లేదు సార్, ఏం లేదు సార్.
1: మరి నోటి పూత అల్సర్లు ఎందుకు వస్తున్నాయి ఫ్రీక్వెంట్గా?
2: అంటే ఇది వాళ్ళు డాక్టర్స్ ని కన్సల్ట్ అయినప్పుడు ఇది విటమిన్ లోపం వస్తుంది అని అన్నారు.

0: సో ఇప్పుడు అదే మనకి సింపుల్ కాజ్ ఏంటంటే అండి, కొంచెం మనకు ఉన్న స్ట్రెస్ వల్ల, కొంచెం మనకి పౌష్టిక ఆహారాలు సరిగ్గా తీసుకోకుండడం వల్ల, మనకి కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కూడా ఇలాంటి నోటిపూత అల్సర్లు రావచ్చు అనమాట. కానీ అది క్రానిక్గా మనకి అది హీల్ అవ్వకోకుండా అది అలాగే ఉన్నా కూడా ఒకసారి మళ్ళీ దాన్ని చెక్ చేసుకోవడం చాలా మంచిది.
1: అదే సార్, మొన్న టెస్ట్ చేశారు బెంగళూరులో సైన్యం హాస్పిటల్స్ లో.
0: ఓకే,
1: వైరల్ ఇన్ఫెక్షన్ ఒకటి కొంచెం ఉంది, ఆయింట్మెంట్ ఇచ్చారు, అది వాడితే సరిపోతుంది, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నారు.
0: ఓకే అండి.
1: కానీ కాకపోతే నాకే డౌట్ వస్తుంది అనమాట, ఎక్కువ చోట్ల నోటి పూత రావడము, నోటి మీద మచ్చలు ఏర్పడము, పుండ్లు.
0: అవునా? ఓకే. సో నేనేమంటున్నానంటే, మీరు ఉండేది ఎక్కడండి?
1: అనంతపురే సార్.
0: ఒకసారి మన కిమ్స్ దగ్గరలో ఏదైనా హాస్పిటల్కి రాగలుగుతారా మీరు ఒకసారి చూపించు?
1: మీ హాస్పిటల్ ఎక్కడ, మీది గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ మీ ఏమైనా చెప్తే ఒకసారి నేను కన్సల్ట్ అవుతాను.
0: ప్రైవేట్ హాస్పిటలే అండి.
2: మీ నంబర్ ఇవ్వండి చివరిలో, అంటే 8:15 మళ్ళీ అట్లా కాల్ చేయండి. నజీర్ గారు
1: చెప్పండి సార్.
2: మీ నంబర్ ఉంది, చివరి నంబర్ ఎంత అండి?
1: 9555 సార్. ఫస్ట్ నంబర్ 9555.
2: ఓకే, మీకు మళ్ళీ కాల్ చేస్తాం మేము
1: సార్. అదే తప్పకుండా చేయండి, నేను బ్లైండ్ పర్సన్, ఎక్కడ కలవాలి సార్ని ఒకసారి నేను కలవాలనుకుంటున్నాము, ఒకసారి ఉన్న రిపోర్ట్స్ తీసుకొచ్చి చూపించుకుంటాము.
2: ఓకే ఓకే.
1: ఇది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట, నెలలో వన్ ఇయర్ లో 2 మంత్స్ 200 డేస్ కంపల్సరీగా ఉంటుంది అన్నమాట ఈ నోటి పూత అట్లా.
2: సరే సరే అండి, మీకు మళ్ళీ కాల్ చేస్తాము.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
2: ఓకే అండి, వెల్కమ్. డాక్టర్ గారు
0: చెప్పండి.
2: అదే ఇందాక నజీర్ గారు మాట్లాడుతూ ఇలాంటి లక్షణాలు ఉన్నా కూడా మనము అనుమానించవచ్చా?
0: అంటే మనకి ఏంటంటే అండి, ఎనీ అల్సర్ అంటే పుండ్లు ఎక్కడున్నా కూడా మనకు అది మానకోకుండా 3 వీక్స్ అలాగే ఉంది అంటే, ఒక ఇంపార్టెంట్ కాజ్ మనలో మన పేషెంట్స్లో చూసేది ఏంటంటే ఒక మాల్ న్యూట్రిషన్ కానీ డయాబెటీస్ కానీ చెక్ చేసుకోవాలంటాము. దాంతోపాటు మనకి థర్డ్ ఇంపార్టెంట్ కాజు క్యాన్సర్ కూడా అవ్వచ్చేమో అనేది చెక్ చేసుకోవాలి.
2: అసలు వస్తే ఎలా ఉంటాయి సార్ లక్షణాలు? ఇప్పుడు ఈ పర్సన్కి ఇందాక కాల్ చేశారు, నోటి పూత వరకు చెప్పారు, ఇంకా మిగతా వాళ్ళకి ఎలాంటి వచ్చే లక్షణాలు ఉంటాయి
0: అంటే?
2: సార్ ఒక కాల్ వస్తుంది. హలో,
3: హలో నమస్తే సార్.
2: నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా నమస్తే అమ్మా, వినిపించట్లేదా? మీ పేరు, సార్తో మాట్లాడండి, మీ పేరమ్మా.
0: నమస్తే అండి. మనకి ఫ్యాటీ లివర్ ఏంటంటే, ఇప్పుడే నేను చెప్తున్నాను కదమ్మా, మనకి ఎక్కువ మనము ఫుడ్ డైట్ సరిగ్గా దాని మీద అవగాహన లేకోకుండా మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసేసుకొని, ఎక్కువ అన్హెల్తీ ఫ్యాట్స్ తీసేసుకొని, మనకి ఎక్సర్సైజ్ లేకోకోకుండా ప్రోటీన్ తక్కువ తీసుకోవడం వల్ల మనకి లివర్లో అనేది ఫ్యాట్ కాంపోనెంట్ పెరుగుతుంది అనమాట. సో అది ఏంటమ్మా, అదే అదే నేను అది అదే అంటున్నానమ్మా, మనకి ఏంటంటే బరువు పెరిగిపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనమాట ఇవన్నీ. అది దేనివల్ల, డైట్ ఎక్కువ అన్హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల, అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా వల్ల, అలాగే ఎక్సర్సైజ్ చేసుకోకుండా ఉండడం వల్ల బరువు పెరిగిపోయినప్పుడు మనకి బాడీలో ఫ్యాట్ ఎలా పెరుగుతుందో అలాగే లివర్లో కూడా ఫ్యాట్ పెరుగుతుంది అనమాట ఇనిషియల్ స్టేజ్లో. సో మనం అది అలా పట్టించుకోకుండా ఉంటే ఇంకా మనకి ఫ్యూచర్లో మనకి ఏంటంటే, సో ఒక హెపటైటిస్ అని, లివర్ ఇన్ఫ్లమేషన్ అని చెప్పి, దాని తర్వాత సిరోసిస్ అని, లివర్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి మనం డైట్, ఎక్సర్సైజ్ అనేది చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి ఈ ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేయాలంటే.
2: హలో, హలో సార్, మనం క్యాన్సర్ అసలు
0: లక్షణాలు అడిగారు
2: ఎలా ఉంటాయి అలా డిస్కస్ చేస్తున్నాము, కాల్స్ వస్తున్నాయి మధ్యలో, వచ్చిన తర్వాత లక్షణాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎందుకంటే ఇది సాధారణంగా అంటే ఎవరన్నా వచ్చా కూడా మామూలు అంటే రోగం అంటే ఏదైనా జబ్బులేమో అనుకుంటారు,
0: అది
2: స్పెసిఫిక్గా ఎట్లా కనుక్కోవచ్చు?
0: స్పెసిఫిక్గా మనకి గడ్డలు

0: ఎక్కడ వచ్చినా అండి మనకు ఒక సస్పిషన్ అయితే ఖచ్చితంగా క్యాన్సర్ ఉంటుందేమో అనేది
1: గడ్డలు ప్రధానంగా,
0: గడ్డలు ఎక్కడున్నా కూడా. అలాగే ఇప్పుడు మనం మాట్లాడినట్టు పూతలు కానీ అల్సర్లు కానీ అది మనకి హీల్ అవ్వకోకుండా ఉండడం వల్ల.
1: హలో,
2: గుడ్ మార్నింగ్ సార్.
1: సార్ నమస్తే సార్, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు కుమార్ సార్.
1: కుమార్ గారు, సార్తో మాట్లాడండి.
2: 1 మంత్ నుంచి
1: సార్
2: మోషన్ లో లైట్ బ్లడ్ వస్తుంది సార్.
1: సార్తో మాట్లాడండి సార్.
2: వస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, 2D ఎకో, ఈ అబ్డామిన్ స్కానింగ్ అన్ని తీశారు, బయాప్సీ కూడా తీసేవి, రిజల్ట్ ఇచ్చారు నెగిటివ్ అని.
0: ఓకే,
2: ఇవన్నీ చేసినా కూడా ఇందులో ఏ విషయం లేదు, ఏం లేదని చెప్పారు.
0: ఓకే,
2: దీని ఫైల్స్ ఏమైనా ఉన్నాయని సార్ కూడా ఏం లేవన్నారు సార్.
0: ఓకే,
2: ఎందుకు ఈ బ్లీడింగ్ లైట్ గా వచ్చి మోషన్ బ్లాక్ గా, లైట్ బ్లాక్ గా వస్తాను సార్?
0: అవునా అండి. సో ఎండోస్కోపీ,
2: హిమోగ్లోబిన్ తగ్గింది సార్.
0: ఓకే ఓకే, సో మీ
2: ఇంకేదైనా రెమెడీ చెప్తారా మరి?
0: అదే అండి, సో మీ టెస్ట్లన్నీ చేయించుకున్నామన్నారు కదా, సో ఎండోస్కోపీ కొలనోస్కోపీ నెగిటివ్ అని చెప్పారు. సో సో కానీ మీకు రక్తం లైట్ గా పడుతుంది అని అంటున్నప్పుడు ఇంకొన్ని టెస్ట్లు చేసి, అదే బ్లాక్ గా అవుతుంది అన్నప్పుడు మనకి ఖచ్చితంగా మనకి పైన జీర్ణాశయం, అప్పర్ GI ట్రాక్ట్ అని ఉంటుంది. సో ఆ జీర్ణాశయం నుంచి మనకి బ్లడ్ లైట్ గా వస్తున్నప్పుడు అది కిందికి వచ్చే లోపల బ్లాక్ కలర్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో దానికి ఖచ్చితంగా పైన ఎక్కడైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీకు హిమోగ్లోబిన్ కూడా తగ్గింది అంటే ఖచ్చితంగా మీకు బ్లడ్ ఎక్కడో ఒక చోటు నుంచి ఖచ్చితంగా బ్లీడ్ అవుతున్నట్టే. సో మీరు ఫర్దర్ గా టెస్ట్లు అయితే కంపల్సరీ చేసుకోవాలండి. సో అది మీరు చేసుకుంటే మనకి మెయిన్ గా దాని రిలేటెడ్ కాజ్ ఏంటనేది తెలుస్తుంది. ఎందుకంటే క్లియర్ గా మీరు చెప్తున్నారు అప్పుడప్పుడు బ్లాక్ కలర్ మోషన్ వస్తుంది, హిమోగ్లోబిన్ కూడా తగ్గింది అంటే కంపల్సరీ ఫర్దర్ గా మీరు రీఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఒకసారి మీరు ట్రీట్ చేసిన డాక్టర్స్ ని మళ్ళీ ఇంకోసారి కలవండి, దాన్ని బట్టి మళ్ళీ ఫర్దర్ గా టెస్ట్లు చేసుకుంటే వీ కెన్ ఏబుల్ టు డయాగ్నోస్ ద థింగ్స్. అంటే మనకు ఫస్ట్ జబ్బుగా అనుకుంటే దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈవెన్ పైల్స్ కూడా లేదంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి మళ్ళీ రీటెస్ట్లు అయితే చేసుకోవాలి, ఒకసారి మీ డాక్టర్ని మళ్ళీ కన్సల్ట్ అవ్వండి.
1: కుమార్ గారు నమస్తే అండి. సార్ లక్షణాల గురించి మాట్లాడుతున్నాం.
0: అలాగే మానిపోని పుండ్లు అనమాట. సో నేను చెప్పాను కదా పుండ్లు ఎక్కడున్నా మన వాళ్ళందరూ డయాబెటీస్ అని అనుకుంటుంటారు, కానీ దాంట్లో ఇంకో సెకండ్ హిడెన్ కాజ్ మనకి క్యాన్సర్ అని అనుకోవచ్చు.
1: ఇంకొక శ్రోత లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో
3: సార్. నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే, చెప్పండి మీ పేరు. చెప్పండి. జబ్బార్ గారు, సార్తో మాట్లాడండి.
3: సార్ నమస్తే. సార్
0: నమస్తే అండి. జబ్బార్ గారు చెప్పండి.
3: గుడ్ మార్నింగ్. జోము ఉన్నాయి సార్, ఇక్కడ నుంచి జోములు వస్తాయి, కూర్చుంటే 10 నిమిషాలు సేపు.
0: ఓకే,
3: కాళ్ళు జోములు పట్టుకుంటాయి సార్, మళ్ళీ 15 నిమిషాలు అట్లా వాకింగ్ చేస్తే తప్ప మళ్ళీ కంట్రోల్ కావడం లేదు సార్.
0: ఏం వర్క్ చేస్తారండి మీరు?
3: సార్ నేను ఆ మీద ఆఫీస్ లో పోతా సార్ సెక్యూరిటీగా.
0: అవునా? సో ఎక్కువ స్టాండింగ్ ఉంటుందా?
3: స్టాండింగ్ ఏం తక్కువ ఉంటుంది సార్, ఇది వచ్చి అప్పుడే ఒక 1 ఇయర్ అబౌవ్ అవుతాను సార్.
0: షుగర్ ఏమైనా ఉందండి మీకు?
3: లేదు సార్, షుగర్ లేదు, బీపీ లేదు, ఏంటి లేదు సార్ నాకు.
0: మీ ఏజ్ ఎంత అండి?
3: 57 సార్.
0: 57. సరే, మీకు ఏంటంటే మామూలుగానే మీరు ఖచ్చితంగా కొంచెం వాకింగ్ అయితే చేయాల్సిందే, అర్థమవుతుందా? సో మీరు ఆ స్టాండింగ్ అలాంటి ఉండే కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆల్కహాల్ అలా తీసుకోవడం ఏమన్నా ఉందా అండి?
3: ఆల్కహాల్ ఉంది సార్, వీక్లీ 1 టైం 2 టైం మళ్ళీ చెప్తున్నాను సార్, ముందుగా అంటే లైట్గా సార్.
0: అదే మరి ఆ ఆల్కహాల్ మీ ఏజ్ రిలేటెడ్గా కొంచెం నరాల్లో చేంజెస్ జరిగినప్పుడు ఇలాంటివి మనకి జోము ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట. సో మీరు అది ఆల్కహాల్ ఆపేయాలి, ప్లస్ మీరు కొంచెం వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి, యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయాలి, మంచి ఫుడ్ పౌష్టికాహారాలు తీసుకోండి. సో దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఈ జోమ్ అనేది తగ్గుతుంది. అప్పటికీ ఇంకా తగ్గకోకుంటే మీరు లోకల్గా కొంచెం నరాల డాక్టర్ దగ్గర ఒకసారి చూపించుకోండి.
3: చూపించుకున్నాను సార్, ఇంతకు ముందు 3 సార్లు పోయినాను.
0: ఏమన్నారు అక్కడ డాక్టర్లు?
3: అది 1 వారం రోజులు అట్లుండే మళ్ళీ మామూలైంది సార్.
0: సో నేనేమంటున్నానంటే మీరు నడిస్తేనే వాకింగ్ చేస్తేనే తగ్గిపోతుంది అన్నప్పుడు మీరు అలాంటివి ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా కొంతమందికి అలా కూర్చొని ఉండడం వల్ల కూడా కొంచెం జోములు వస్తాయండి. సో అలాంటప్పుడు మీరు అలా నడవడం అనేదే మంచిది అన్నమాట. సో అప్పటికీ ఇంకా మీరు కొంచెం ఇంకా అది తీవ్రత పెరిగింది అని అనుకుంటే ఒకసారి మళ్ళీ ఇంకోసారి డాక్టర్ని కలవండి.
1: మీరు అదే న్యూరో సంబంధిత డాక్టర్ని కలవండి, నరాలు సంబంధించి.

0: నమస్తే అండి. లక్షణాలు ఇంకేంటంటే కొంతమంది తరచుగా జ్వరం వస్తుంటది. ఆ జ్వరం ఎందుకు వస్తుందా?
1: జ్వరం కూడా వస్తుందా సార్?
0: క్యాన్సర్ క్యాన్సర్ లక్షణమే జ్వరం. సో బ్లడ్ క్యాన్సర్ లక్షణమే జ్వరం. మనం సింపుల్గా ఏదో మలేరియా అనుకుంటే ఒక 3 డేస్ 4 డేస్ ఫుల్ ఫీవర్ వస్తుంటుంది, ప్లేట్లెట్స్ చూస్తే తగ్గిపోయినాయి అంటారు అందరూ. డెంగ్యూ కానీ చికెన్ గునియా కానీ మలేరియా కానీ అని అనుకుంటాము. కానీ టెస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో బ్లాస్ట్ అనే క్యాన్సర్ సెల్స్ ఉంటాయి అనుకోండి, పేషెంట్ ఈజ్ లేబుల్డ్ యాజ్ బ్లడ్ క్యాన్సర్. సో ఫీవర్ ఉన్నా కూడా అలాగే మనకి ఏమి తెలియకోకుండా మంచిగా తింటూ ఉంటాడు కానీ వెయిట్ పెరగకుండా ఉంటారు. అలాగే వెయిట్ లాస్ ఉన్నా కూడా
1: అంటే వచ్చిన తర్వాత లక్షణాలు,
0: వెయిట్ లాస్ మనకి చాలా మంది ఏమంటుంటాం, మేము బాగా తింటున్నాం డాక్టర్ గారు కానీ రీసెంట్గా వెయిట్ లాస్ అనేది ఉంది మాకు అని చెప్తుంటారు. సో ఆ వెయిట్ లాస్ కూడా ఖచ్చితంగా మనకి ఇది ఉంటుంది. కొంతమంది చాలా నీరస పడిపోతుంటారు. సో చాలా మంది ఏమనుకుంటారు, డయాబెటీస్ అనుకుంటారు,
1: షుగర్ ఉంది,
0: షుగర్ ఉంది డయాబెటీస్ అనుకుంటారు. కానీ దాంట్లో హిడెన్ కాజ్ అది క్యాన్సర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇంక ఎక్కడి నుంచి అయినా మన నోస్ కానీ లేకుంటే మౌత్లో నుంచి కానీ కింద యానల్ కెనాల్, ఇప్పుడు చెప్పారు కదా ఒక అతను బ్లడ్ అవుతుంది ఎక్కడి నుంచి, ఆడవాళ్ళకైతే మామూలుగా మెన్సెస్ అయ్యే చోటు నుంచి కూడా బ్లీడింగ్ అవ్వడం, ఎక్కడి నుంచి అయినా కూడా బ్లీడింగ్ అయ్యే కూడా మనకి హిడెన్ కాజ్ క్యాన్సర్ ఉంటుందేమో అన్న సస్పిషన్ జనాల్లో పెరగాలి
1: సార్. ఎక్కువగా అంటే మనం మామూలుగా ఈ బ్లడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇంకా బ్రెయిన్ సంబంధించి కూడా వింటూ ఉంటాయి. ఇంకా ఏ అంటే చోటు రావచ్చు?
0: నేనేమంటున్నానంటే సో లేడీస్లో మనం చూసుకుంటే వాళ్ళకి మెయిన్గా బ్రెస్ట్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, అండాశయ క్యాన్సర్లు, లేకుంటే పెద్ద పేగు క్యాన్సర్లు, ఇవి నోటి నోరు క్యాన్సర్ మెయిన్ నోరు క్యాన్సర్.
1: సో
0: ఈ నోరు క్యాన్సర్ ఇవి కామన్. మన మేల్స్లో తీసుకుంటే మన ఇండియన్ మేల్స్లో నోరు క్యాన్సర్లు ఫస్ట్, తర్వాత లంగ్ క్యాన్సర్, దాని తర్వాత మనకి
1: లివర్ క్యాన్సర్ కూడా,
0: లివర్ క్యాన్సర్ రావచ్చు, ప్రోస్టేట్ క్యాన్సర్. ఇప్పుడు మీరు ఒక ఇప్పుడు పైన నుంచి మనం వద్దాం హెడ్ అండ్ నెక్లో తీసుకుంటే ఇక్కడ ఫేస్లో మనకి ఎక్కడి నుంచి అయినా కూడా క్యాన్సర్స్ రావచ్చు. అర్థమా? బ్రెయిన్ తీసుకుంటే బ్రెయిన్లో క్యాన్సర్స్ రావచ్చు, గొంతులో కూడా గడ్డలు రావచ్చు, అలాగే ఊపిరితిత్తులు, బ్రెస్ట్, దాని తర్వాత కిందకి వెళ్తే జీర్ణాశయాలు, అప్పర్ జీర్ణాశయం, లోయర్ జీర్ణాశయం అని ఉంటుంది. పెద్ద పేగు క్యాన్సర్లు రావచ్చు, లివర్ క్యాన్సర్లు రావచ్చు, గాల్ బ్లాడర్ క్యాన్సర్లు రావచ్చు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు రావచ్చు. సో వీటిలో కాకోకుండా లేడీస్లో అయితే గైనకలాజికల్ మాలిగ్నెన్సీస్ అంటే నేను చెప్పిన అండాశయము, దాని తర్వాత గర్భాశయం క్యాన్సర్లు రావచ్చు. మేల్స్లో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్లు రావాల్సి, ఈవెన్ పినైల్ క్యాన్సర్స్ వస్తాయి, అర్థమవుతుంది. అలాగే కిడ్నీ క్యాన్సర్ రావచ్చు, బ్లాడర్ సంచి యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు. సో ఇలా ఎక్కడి నుంచి అయినా మనకి ఇంకా కండరాలు చూసుకుంటే కండరాలకు కూడా క్యాన్సర్ వస్తుంది, బోన్స్కి కూడా క్యాన్సర్ రావచ్చు.
1: చాలా రకాలు ఉన్నాయి సార్ అయితే. సార్ ఇవి అంటే ఇందాక మీ మాటల్లో కాల్ వస్తుంది సార్. హలో,
2: హలో నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, డాక్టర్తో మాట్లాడండి.
0: హలో
2: సార్.
0: హలో అండి, నమస్తే అండి, గుడ్ మార్నింగ్, చెప్పండి.
2: ఇప్పుడు అంటే ఆ జబ్బు గురించి చాలా మందికి అవేర్నెస్ లేదు, ఒకటి కార్యక్రమం మంచి.
1: ధన్యవాదాలు అండి, చెప్పండి చెప్పండి, వింటున్నాం.
2: ఇప్పుడు అంటే జబ్బుతో కూడుకున్నాను కదా, అంటే మన ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి ట్రీట్మెంట్ ఉందా, ఒకటి క్వశ్చన్. ఒకటి ఈ ధ్యానము ప్రాణాయామం ద్వారా ఏమైనా నయం చేసుకోవచ్చు, పాజిటివ్ థింకింగ్ వల్ల అదే సార్.
1: హలో, హలో, మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు, ఎక్కువ అంటే ఎక్కువ సౌండ్ వస్తుంది. కొద్దిగా అంటే తక్కువ వాల్యూమ్తో మాట్లాడండి, చాలా ఎక్కువ వస్తుంది. హలో, సిగ్నల్ కూడా సరిగ్గా రావట్లేదండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలీదు. హలో, చిన్నగా మాట్లాడండి కొద్దిగా.
2: ఏం లేదు సార్, ఇప్పుడు మామూలుగా డబ్బుతో కూడుకున్నారు కదా ట్రీట్మెంట్,
0: అదే అండి మనకి పేదల కోసం మనకి ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ మనకి అవైలబిలిటీస్లో ఉన్నాయి, అర్థమవుతుందా? సో ఈ క్యాన్సర్ జబ్బు కూడా చాలా రేట్తో కూరుకుండేది, కాస్ట్లీ ట్రీట్మెంట్ కాబట్టి. క్యాన్సర్కి సంబంధించిన జబ్బులు అన్నిటికీ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి మనకు. ఇంకో ప్రశ్న మీరు ఏమన్నారు, సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మీరు లేకుంటే ప్రాణాయామం ఇవన్నీ చేయడం వల్ల బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా మంచిగా ఉంటుంది, పాజిటివ్

0: పాజిటివ్ సోల్ ఉంటే ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ అనేది పాజిటివ్ ఉంటాయి. దానివల్ల పాజిటివ్ హీలింగ్ ఫ్యాక్టర్స్ అనేవి బాడీలో రిలీజ్ అవుతాయి. కంపల్సరీగా మనకి దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది క్యాన్సర్ పేషెంట్స్లో. ఓకే,
1: గోధుమ గడ్డి, గోధుమ గడ్డి సార్ ఈ మధ్య కాలంలో హైడ్రోఫోనిక్, హలో హలో హలో ఒక నిమిషం అండి, అదే సార్ చెప్తా, గోధుమ గడ్డి ఇప్పుడు పెంచుతున్నారు సార్ హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో, దాన్ని జ్యూస్ చేసుకొని తాగుతున్నారు, తాగడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయని అడుగుతున్నారు.
0: సో అవన్నీ ఇంకా మనకి ఫ్యూచర్లో మనకి మనకి కొన్ని ఇంకా ఎవిడెన్సెస్ కరెక్ట్గా రావడం వల్ల మనకి తెలుస్తుంది అండి. యాజ్ ఆఫ్ నౌ మనకి ఏంటంటే దాని మీద పెద్ద ఎవిడెన్స్ లేదు మనకి కామెంట్ చేయడానికి. ఓకేనా,
1: కానీ మంచిది అంటే వాడచ్చు కదా సార్?
0: ఆ వాడచ్చు, అదే ఏంటంటే చెప్పండి.
1: హలో, కాల్ కట్ అయినట్టుందండి సార్. ఈ చాలా విషయాల్లో చాలా కేసుల్లో వ్యాధి ముదిరిన తర్వాతే బయటపడుతున్నాయి, ఎందుకలా?
0: ఎందుకలా
1: కాల్ వస్తుంది సార్? హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో
2: హలో
1: మీ పేరు చెప్పండి. మీరు రేడియో ఆఫ్ చేయండి ఫస్ట్.
2: చెప్పండి సార్.
1: రేడియో పక్కన పెట్టండి, ఇంకా ఉంది రేడియో పక్కన
2: పక్కన పెట్టిన. చెప్పండి.
1: హలో
2: హలో
1: సార్తో మాట్లాడండి కాసిం గారు.
0: కాసిం గారు మాట్లాడండి.
2: హలో సార్,
1: మీరు రేడియో ఆఫ్ చేయలేదండి కాసిం గారు.
2: నమస్తే నమస్తే సార్.
0: మీరు రేడియో ఆఫ్ చేసి ఫోన్లో మాట్లాడరా కొంచెం.
2: సరే సార్ సరే. హలో,
1: దూరం పెట్టుకోండి, వినిపిస్తుందిలేండి మీకు, ఫోన్ మాట్లాడుతున్నారు కదా.
0: చెప్పండి చెప్పండి.
2: నమస్తే సార్.
0: నమస్తే అండి, చెప్పండి.
2: ఏం లేదు సార్, నాకు కొంచెము గ్యాస్ ట్రబుల్ ఉన్నట్టుంది, ఆయాసం ఎక్కువ వస్తాను సార్, గ్యాస్ ఉంది, ఒక 6 నెలలు అయింది. మీ సలహా తీసుకుందాం అని చెప్పేసి నేను ఫోన్ చేశాను సార్.
0: అదే అండి, మీకు దీనికి సంబంధించిన డాక్టర్లకు ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఈ గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో. జీర్ణాశయ డాక్టర్లు ఉంటారు మనకి, సో వాళ్ళని.
1: అదే అదే, ఈరోజు క్యాన్సర్ సంబంధించిన విషయం చర్చ జరుగుతోంది, దీనికి సంబంధించి.
0: హలో అండి
1: కాసిం గారు, ఈరోజు క్యాన్సర్కి సంబంధించిన అంశం నడుస్తోంది, మీరు దగ్గరలోని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని కలిస్తే పరిష్కారం దొరుకుతుంది. సార్, మనము ఇందాక మనం మాట్లాడుతూ వ్యాధి ముదిరిన తర్వాత మనకి
0: ఎందుకు
1: రిజల్ట్ వస్తుంది, అంతవరకు ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ బయటపడట్లేదు, ఇప్పుడు గ్రేడ్స్ ఉన్నాయి, లెవెల్స్ ఉన్నాయని చెప్పారు.
0: సో మనకి స్టేజింగ్ అనేది ఒకటి ఉంటుందండి క్యాన్సర్లో, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. అన్ఫార్చునేట్లీ మనకి ఏంటంటే క్యాన్సర్స్ అన్నీ బయటపడే లోపల స్టేజ్ 3లో ఉంటాయి.
1: ఎందుకు సార్?
0: స్టేజ్ 1, స్టేజ్ 2లో మనకి ఏంటంటే సట్టిల్ చేంజెస్ బాడీలో ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తాం, అంటే దాన్ని తీవ్రత పెరిగినప్పుడే మనము కన్సల్ట్ అవుతాం డాక్టర్కి. ఆ టైంకి వచ్చే లోపలికి స్టేజ్ 3లో ఉంటుంది క్యాన్సర్ అనమాట. సో అన్ఫార్చునేట్లీ ఎర్లీ స్టేజెస్లో మనకి కొన్ని కొన్నిసార్లు క్యాన్సర్స్ సిమ్టమ్సే ఉండవు. సో చాలామంది ఏమనుకుంటారంటే స్టేజ్ 1కి ఒక 1 ఇయర్ గ్యాప్, స్టేజ్ 2కి ఒక 1 ఇయర్ గ్యాప్, స్టేజ్ 3కి ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చుకుంటే క్యాన్సర్ ప్రోగ్రెస్ అవుతుందని అనుకుంటారు. అలా ఏం ఉండదు క్యాన్సర్లో. సో రావడమే స్టేజ్ 3లో రావచ్చు, స్టేజ్ 4లో రావచ్చు.
1: సో బయటపడని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, వచ్చా కూడా. ఇప్పుడు అంటే దీన్ని పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చా? ఇప్పుడు సపోజ్ స్టేజ్ 1లో ఉన్నాము, దీన్ని పరీక్ష చేస్తే బయటపడుతుందా?
0: దానినే స్క్రీనింగ్ టెస్ట్లు అండ్ ఎర్లీ డిటెక్షన్ టెస్ట్లు అని అంటామండి. సో మామూలుగా ఇప్పుడు మనకి మోస్ట్ కామన్ క్యాన్సర్స్ మన మగవాళ్ళలోనూ పురుషుల్లోనూ ఆడవాళ్ళలోనూ చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే 40 ఇయర్స్ ఫిమేల్స్కి, 40 ఏళ్ళు దాటిన మహిళలందరికీ బ్రెస్ట్ ఎక్స్రే అనేది ఒకటి ఉంటుంది. సో మనం యాన్యువల్ హెల్త్ చెకప్స్లో ఇది కంపల్సరీ చేసుకోవాలి. అలాగే మనకి ఏంటంటే ప్యాప్స్మేర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్కి. సో అది చేసుకున్నా కూడా మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి ఎర్లీగా డిటెక్ట్
1: చేసుకోవాలి.
0: కాదు, సర్వైకల్ క్యాన్సర్ అయితే 21 ఇయర్స్ నుంచే చేసుకోవాలి,
1: 40 ఇయర్స్
0: దాటిన తర్వాత.
1: హలో
3: హలో
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు
3: సార్? మా ధర్మవరం మధు సార్.
1: మధు గారు సార్తో మాట్లాడు.
0: మధు గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్, చెప్పండి.
3: నమస్తే సార్, చిన్న అడ్వైజర్ సార్.
0: చెప్పండి.
3: మ్యాగ్నెటిక్

0: నేనే ఒకటి ఈ బయోటీ ఏమైనా ఒక ప్రోడక్ట్ చెప్పాను సార్.
1: ఓకే,
0: అది వాడుతున్నా సార్.
2: సోషల్ మీడియా
1: దేనికి వాడుతున్నారండి? దేనికి వాడుతున్నారు మీరు అది?
0: అది కొద్దిగా స్లీపింగ్ ప్రాబ్లం ఉంది సార్.
1: ఓకే, సో
0: వేసుకుంటే మేలు అంట అంటే కొంతమంది.
1: అవునండి, మీరు దానికి సంబంధించిన అది ఉంటుంది, కానీ దాని గురించి మీకు అవగాహన ఎక్కువ కావాలి అని అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్కి కానీ న్యూరాలజిస్ట్ కానీ ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు క్లియర్గా చెప్తారు దాన్ని వాడచ్చా, ఎలా వాడాలి, దానికి మీకు ఈ స్లీప్ ప్రాబ్లమ్కి ఇంకేమైనా ఉందా రెమెడీస్ చెప్పగలుగుతారు. ఓకేనా?
0: మ్యాగ్నెటిక్ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా?
2: అదే అదే, మీరు ఫిజిషియన్ కానీ కలిస్తే ఇంకా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
1: ఓకేనా?
2: ఓకే అండి, థ్యాంక్ యూ. సార్, మహిళల్లో 21
1: దాటిన వాళ్ళకి ప్యాప్ స్మెయిర్, అలాగే మనకి మగవాళ్ళలో ఆడవాళ్ళలో అందరిలో కూడా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి మనకి మలంలో బ్లడ్ పడుతుందా లేదా అనేది ఒక టెస్ట్ ఉంటుంది, స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అని కానీ స్టూల్ ఫర్ ఫీకల్ డిఎన్ఏ, దీనివల్ల ఏంటి పెద్ద పేగు క్యాన్సర్లు కనుక్కోవచ్చు అనమాట. సో ఇలా మనకు తీసుకునే జాగ్రత్తల వల్ల అంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్లు చేయడం వల్ల ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ బాడీలో కొంచెం చేంజెస్ వచ్చినా మన వాళ్ళకి ఏంటంటే నెగ్లెక్ట్ ఎక్కువ ఉంటుందండి,
2: అప్పటికప్పుడు ఏదో ట్రీట్మెంట్
1: తీసేసుకుంటారు వెళ్ళిపోతుంటారు. ప్రాపర్గా ఏదైనా చిన్న చేంజెస్ వచ్చినా కూడా మనం లోకల్లో ఉన్న డాక్టర్స్ని ఎవాల్యుయేట్ కోసం పోయామనుకుంటే అక్కడికి వాళ్ళతో కన్సల్ట్ అయినప్పుడు, కన్సల్ట్ అయినాక వాళ్ళు చెప్పే టెస్ట్లు కరెక్ట్గా చేసుకుంటే కనుక మనకి ఏంటంటే కొంచెం ఎర్లీగా డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి.
2: సార్, ఇవన్నీ అంటే వద్దనుకొని జనరల్గా ఆరోగ్యవంతులైనా సరే ఎప్పుడు అంటే చేయించుకోవచ్చా ఇట్లా క్యాన్సర్కి సంబంధించి?
1: అదే కదా నేను అంటుంది, ఇప్పుడు 40 ఇయర్స్ ఫీమేల్స్, 21 ఇయర్ ఫీమేల్ ఉన్న వాళ్ళకు ఈ సర్వైకల్ క్యాన్సర్
2: సింప్టమ్స్ లేకుండా కూడా చేయించుకోవచ్చు.
1: అందుకే కదా స్క్రీనింగ్ అంటే ఏంటంటే నార్మల్ పర్సన్స్లో మనకి చేయించుకోవడం. ఇప్పుడు 21 ఏళ్ళు దాటిన మహిళలకి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేకోకుండా ఖచ్చితంగా ప్యాప్ స్మెర్ అయితే చేసుకోవాలి. అలాగే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా మలంలో ఆ టెస్ట్ ఉందా లేదా అనేది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చేసుకోవాలి. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా బ్రెస్ట్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇవే డిస్కస్ చేస్తున్నాం, రేర్ క్యాన్సర్స్ కాదు.
2: డాక్టర్ గారు ఇంకా కాల్స్ వస్తున్నాయి. హలో హలో
3: హలో
2: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరమ్మా? సార్తో మాట్లాడాను అమ్మా.
1: హలో అమ్మా, నమస్తే, చెప్పండి అమ్మా.
3: సార్ నమస్తే. సార్
1: నమస్తే అమ్మా, చెప్పండి.
3: సార్ మా మదర్కి క్యాన్సర్ ఆల్రెడీ 5 ఇయర్స్ అయింది సార్ ఇప్పుడు.
1: ఏం క్యాన్సర్ అమ్మా?
3: బ్రెస్ట్ క్యాన్సర్ సార్.
1: ఓకే అమ్మా, చెప్పండి.
3: అదే ఇప్పుడు ఆమె మెడిసిన్ అయితే యూజ్ చేస్తా అన్నారు సార్, అది ఎన్ని ఇయర్స్ వరకు యూజ్ చేయాలా సార్?
1: అంటే మనకి అలా అంటే మనకి మీ మదర్కి ఏ రకమైన రొమ్ము క్యాన్సర్ వచ్చింది, 1వ రకమా 2వ రకమా 3వ రకమా ఏ స్టేజ్లో ఉంది, సో మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇవన్నీ దానిలో బట్టి మనము ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా ఆపాలా అనేది ఉంటుందమ్మా. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మీకు ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో ఆ డాక్టర్ దగ్గర ఒకసారి కనుక్కోండి, సార్ ఇది ఏ రకమైన క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, ఇంకా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇలా డైరెక్ట్గా మనకి ఎన్ని రోజులు తీసుకోవాలంటే అది చెప్పడానికి చాలా కష్టం, రిపోర్ట్స్ ఉండాలి, ఆ స్టేజ్ చూడాలి, అది ఏ రకమైన రొమ్ము క్యాన్సర్ అనేది చూడాలి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా ఆపాలా అనేది తెలుస్తుంది తల్లి.
3: ఓకే సార్. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి సార్ రైట్ హ్యాండ్ కంటే స్వెల్లింగ్ వచ్చి బాగా లావ్ అయిపోయింది సార్, అంటే ఆఫ్టర్ క్యాన్సర్?
1: అదే అదే నేను అంటుంది, ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం లింఫాటిక్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి అనమాట అమ్మా, దానివల్ల కొంచెం చెయ్యి మన ఏదైతే మనం ఆపరేషన్ చేసామో ఆ సైడ్లో చెయ్యి కొంచెం లావ్ ఉంటుంది, నొప్పి ఉంటుంది, కొంచెం తిమ్మిరి ఉంటుంది, అర్థమవుతుందా? దానికి సంబంధించిన ఎక్సర్సైజులు మనం చేసుకుంటూ ఉండాలి, ఫిజియోథెరపీ అనేది అవి చేసుకుంటూ ఉండాలి, అలా చేసుకుంటూ ఉండడం వల్ల కొంచెం వాపు నొప్పి తిమ్మిరి అనేవి తగ్గుతాయి.
2: డాక్టర్ గారు కాల్ డ్రాప్ అయినట్టుంది, టైం కూడా అయిపోవస్తుంది సార్. చివరిగా అసలు క్యాన్సర్ వస్తే నయం అవుతుందా? చాలా మందికి ఇది ఒక పెద్ద భయం అన్నమాట.
1: అపోహలు చాలా ఉన్నాయి. సో మనకి ఎర్లీగా నేను చెప్పినట్టు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతే క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, క్యాన్సర్ ఈజ్ నో లాంగర్, ఖచ్చితంగా నయం అవుతుంది. ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ డిటెక్ట్ అవుతే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రాకోకుండా అవైలబుల్ అయ్యే ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి. ప్లస్ క్యాన్సర్ అనేది ఇప్పుడు వరకు మనకేంటి చాలా ప్రాణాంతకమైన వ్యాధి అని వింటుంటాం.
2: కాల్ వస్తుంది సార్. హలో
4: హలో
2: మీరు రేడియో వాల్యూమ్ తగ్గించండి లేదా ఆఫ్ చేయండి.
4: సార్ నాకు ఆఫ్టర్ స్టూల్స్ సివియర్ పెయిన్ సార్, దానికి ఏమన్నా మందు చెప్తారా?
1: మోషన్ పాస్ చేసిన తర్వాత నొప్పి వస్తుందా అండి?
4: అవునండి అవునండి.
1: ఎప్పటి నుంచి అండి?
4: నాకు మామూలు సోడియం ఉంది.
1: ఏంటండి?

0: మధ్య
1: సోడియం
0: పైల్స్ ఉండిందండి.
2: సో మీరు పైల్స్ ఉందంటే ఫస్ట్ మీరు ఆకుకూరలు మంచిగా తినాల్సి ఉంటుందండి, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా తీసుకుంటే మోషన్ ఫ్రీ అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతే మీకు ఈ పెయిన్ అనేది తగ్గుతుంది.
1: డాక్టర్ గారు మనకి టైం అయిపోతుంది.
2: ఓకే,
1: ఈరోజు క్యాన్సర్లు అంటే వివిధ రకాల క్యాన్సర్ల గురించి, అలాగే చికిత్స క్యూర్ అవుతుందని చెప్పారు మన లైఫ్ స్టైల్ బాగుంటే. ఈ శ్రోతల సందేహాలకు చాలా మంచి సమాధానాలు ఇచ్చారండి. ఈ ఫోనిన్ ప్రోగ్రామ్కి వచ్చి మీ విలువైన సమయం వెచ్చించి శ్రోతల సందేహాలను తీర్చినందుకు ధన్యవాదాలండి.
2: ధన్యవాదాలు.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.
4: Good morning, I'm Naresh Mago. The headlines. Prime Minister Narendra Modi to visit Gujarat and Daman today to launch multiple development projects worth around 21,800 crore rupees. Prime Minister calls upon athletes participating in World Yogasan Championship to become ambassadors of Ayush Ministry's Yog 365 campaign. Reserve Bank of India to announce its bi-monthly monetary policy today. Former Lok Sabha Secretary General and constitutional expert Subhash C. Kashyap passes away in New Delhi. Russian President Vladimir Putin says US pressure will not affect India-Russia ties, describes India as a reliable partner, and India to take on arch rivals Pakistan in semi-final of men's under-18 Asia Cup hockey tournament in Japan today. Prime Minister Narendra Modi will visit Surat in Gujarat today to launch multiple development projects worth over 18,800 crore rupees in road, power and industrial sectors. Mr. Modi will first visit Hazira and will review the ongoing industrial and infrastructure projects before addressing a large public gathering in the afternoon. Later in the evening, the Prime Minister is scheduled to visit Daman to inaugurate and lay the foundation stones for various projects worth around 2,970 crore rupees in Daman, a report from our correspondent.
5: In a major boost to regional infrastructure, Prime Minister Narendra Modi will dedicate key packages of 8-lane Vadodara-Mumbai Expressway to the nation today, significantly enhancing connectivity between Gujarat and Maharashtra. The Prime Minister will also lay the foundation stone for the 4-laning of critical sections of National Highway 56 to improve access to tribal regions and Statue of Unity. Catering to public welfare, the Prime Minister will also inaugurate a modern 200-bedded ESIC hospital in Surat, equipped with round-the-clock emergency and trauma care. In addition to this, several critical utility and industrial infrastructure projects will also be launched today, including the transmission network expansion in Gujarat, advanced effluent disposal system at Dahej, and Sarigam GIDC modern power distribution upgrades in Valsad. Aparna Khund, Akashwani News, Ahmedabad.
4: Prime Minister Modi has called upon athletes participating in World Yogasan Championship to become global ambassadors of the Ayush Ministry's Yog 365 campaign when they return to their home countries. Speaking at the opening ceremony of the championship in Ahmedabad, Mr. Modi said the Ministry of Ayush has launched the Yog 365 campaign to encourage year-round engagement with yoga and promote healthier lifestyles across communities.
6: भारत सरकार के आयुष मंत्रालय ने योगा 365 अभियान शुरू किया है. मैं इस वर्ल्ड योगासना चैंपियनशिप में भाग लेने वाले सभी खिलाड़ियों से भी आग्रह करूंगा, जब आप अपने अपने देशों में लौटे तो योग के इस संदेश को भी अपने साथ लेकर जाएं. आप सभी अपने अपने देशों में योगा 365 के एम्बेसडर्स बन सकते हैं. आपका अनुभव और योग के प्रति आपका विश्वास पूरे विश्व को इस संदेश से जोड़ सकता है.
4: The Prime Minister said the championship represented more than a sporting competition and offered an opportunity to spread the broader message of yoga worldwide.
6: योगासन स्पोर्ट्स का एक और पक्ष है. हम जानते हैं कि हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. ये रोजगार के नए अवसर पैदा करता है,

0: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ వై రామకృష్ణ.
1: అచ్యుతాపురం బ్రాండెక్స్లో కేంద్ర మంత్రి పర్యటన, సిరిసపల్లిలో బీడీఎల్ యూనిట్ శంకుస్థాపన, పర్యావరణ దినోత్సవ ఏర్పాట్లు, ఎంఎస్ఎంఈ పార్క్ పెన్షన్ల పంపిణీ తదితర అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర పరిశ్రమకు అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజు సింగ్ అన్నారు. అచ్యుతాపురం సెజ్లోని బ్రాండెక్స్ సంస్థను సందర్శించిన మంత్రి వస్త్ర ఉత్పత్తులు ఎగుమతుల ప్రక్రియను పరిశీలించారు. కార్మికులకు కల్పిస్తున్న వసతులను అభినందించారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్స్ అని, ప్రతి కోటి పెట్టుబడికి 50 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. బ్రాండెక్స్ రాకతో గ్రామీణ మహిళలు ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా స్థిరపడుతున్నారని, మహిళా సాధికారత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఇంట్లో మహిళ బలోపేతమైతే కుటుంబమంతా వృద్ధి చెందుతుందని, ఇదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మునగపాక మండలం సిరసపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ యూనిట్కు శంకుస్థాపన జరిగింది. 489 కోట్ల రూపాయలతో ఆధునిక తయారీ, అసెంబ్లీ, పరీక్షా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రి లోకేష్ దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయకుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, 2000 మందికి పరోక్షంగా, ఎంఎస్ఎంఈల ద్వారా మరో 2500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీ బలోపేతమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో మొక్కల పెంపకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ప్రాజెక్టులో భాగంగా డీపీఎంయూ సభ్యులు, హార్ట్ఫుల్నెస్ వాలంటీర్లతో కలెక్టర్ విజయకృష్ణన్ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాలపై సమీక్షించారు. గుంతల తవ్వకం కార్యక్రమం నిర్వహించి వృక్షారోపణ చేపడతామని తెలిపారు. కార్బన్ ఉద్గారాలను లెక్కించి తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. భూ సమస్యలు, రెవెన్యూ వివాదాల పరిష్కారంపై అధికారులు శ్రద్ద పెట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. చోడవరంలో 1 నెల 1 నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమాన్ని శాసనసభ్యులు కేఎస్ఎన్ రాజుతో కలిసి ప్రారంభించారు. రీసర్వేలో విస్తీర్ణం తగ్గడం, పేర్లు తప్పుగా నమోదు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ రికార్డులను సరైన ధృవీకరణ చేసిన తర్వాతే భద్రపరచాలన్నారు. వీఆర్వోలు, సర్వేయర్లు క్షేత్రస్థాయికి వెళ్లి స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాల లబ్దిదారులకు వారం రోజుల్లో స్థలాలు చూపించాలని, జల్జీవన్ మిషన్, సీసీ రోడ్ల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తే 90% సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంగా బుచ్చయ్యపేట మండలం ఆర్ భీమవరంలో 4.8 కోట్ల రూపాయలతో 32.43 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కుకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పార్కు ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాలలో శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. 100% అక్షరాస్యత కోసం అక్షర ఆంధ్ర 2వ దశలో 1,01,086 మందిని నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక వాలంటీర్కు 10 మంది అభ్యాసకులతో 15 రోజుల్లో పూర్తి చేయాలని, 100 గంటలు తరగతులు నిర్వహించాలని సూచించారు. గత ఏడాది 100,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని, జిల్లాను అక్షర అనకాపల్లిగా మార్చాలని పిలుపునిచ్చారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల సేవలో పథకం కింద జిల్లాలోని 13,661 కుటుంబాలకు 27.32 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేశారు. ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు అందించామని కలెక్టర్ తెలిపారు. పెందుడుతిలో 960 మందికి 1.92 కోట్ల రూపాయలు, ఎలమంచిలో 4,352 మందికి 8.7 కోట్ల రూపాయలు, పాయకరావుపేటలో 8,349 మందికి 16.69 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత, సైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన

0: 115 మంది విద్యార్థులకు 5,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. బాలికలే అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన ఉండాలని, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 252,328 మంది లబ్ధిదారులకు 107.56 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కలెక్టర్ స్వయంగా నక్కపల్లిలో పంపిణీ చేశారు. ఉదయం 5 గంటల నుంచే 24 మండలాల్లో పంపిణీ ప్రారంభించామని, శతశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి యద్ల రామకృష్ణ, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: అనకాపల్లి జిల్లా సమాచారాలకు విన్నారు. రచన శ్రీ వై రామకృష్ణ, ఆకాశవాణి
2: అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ సినిమా పాటలు. కార్యక్రమం ముందుగా సమాజానికి సవాల్ ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం కెవి మహదేవన్.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతల 101.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత రుద్రవీణ, ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ప్రయాణంలో ధైర్యం ఉంది. వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: చిత్రసీమ కార్యక్రమం తర్వాత పాట సీతామాలక్ష్మి. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన దేవులపల్లి గీతం, సంగీతం కెవి మహాదేవన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే.
4: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: శివమెత్తిన సత్యం ఈ చిత్రంలో కేజే యేసుదాస్, వాణిజయరాం పాడిన ఆరుద్ర గీతం, సంగీతం జేవి రాఘవులు.

రగిలే గుండెలు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎం రమేష్ పాడిన పాట. గీతరచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వేమన విశ్వదృష్టి. డాక్టర్ బీరం సుందర్రావు గారితో పరిచయం. ఈ కార్యక్రమం వినేదానికంటే ముందుగా
1: పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత.

0: ప్లాస్టిక్ వాడకాన్ని అరికడదాం, నీటిని పొదుపుగా వాడుదాం, చెట్లను పెంచుదాం, ఎలక్ట్రానిక్ మరియు ఇతర వ్యర్థాలను తగ్గిద్దాం, పర్యావరణ హిత జీవన శైలి అలవాటు చేసుకుందాం. ప్రజాహితం కోసం జారీ చేయువారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం అనంతపురం మరియు పుట్టపర్తి.
1: ఇప్పుడు విందాం డాక్టర్ బీరం సుందరరావు గారితో పరిచయం.
2: మన సాహితీమూర్తులు కార్యక్రమంలో మనం ఎంతోమంది గొప్ప గొప్ప కవుల జీవిత విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ రోజున తొలి సామాజిక విప్లవ కవి వేమన గారి గురించి డాక్టర్ బీరం సుందరరావు గారి ద్వారా తెలుసుకుందాం. బీరం సుందరరావు గారు ఇంకొల్లులోని డిఎన్ఎం జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. అలాగే ఆయన వచన కవిగా అందరికీ సుపరిచితులు. నాగభైరవ కోటేశ్వరరావు గారి ప్రియ శిష్యులు వారు. ఆయన చైతన్యం నా చిరునామా, రెప్పలు రాల్చిన స్వప్నాలు, అలాగే రేపటి ముఖచిత్రం, భూమి తడవని వర్షం అనే ఇటువంటివి 7 కవితా సంపుటాలు ఆయన ఇప్పటికే వెలువరించి ఉన్నారు. ఆకాశవాణి దూరదర్శన్ శ్రోతలకి వీరు చాలా సుపరిచితులు. నమస్కారం అండి డాక్టర్ బీరం సుందరరావు గారు.
3: నమస్కారం అండి.
2: చాలా ప్రఖ్యాత కవి వేమన, మన తెలుగు సాహిత్యంలోనే ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కదా. మరి అటువంటి వేమనని ప్రజాకవి అంటారు. ప్రజాకవి అని ఇతన్నే ఎందుకు అంటున్నారంటే, మిగతా కవులలా కాకుండా ప్రజాకవి అనటంలో ఆయనకు అభివృద్ధి ఇవ్వటంలో ఉద్దేశం ఏంటి?
3: మన తెలుగులో ఉన్నటువంటి 1000 సాహిత్య చరిత్రను కనుక మనం పరిశీలిస్తే, ప్రజల భాషకు పట్టం కట్టినటువంటి తొలి తెలుగు ప్రజాకవిగా వేమన్న మనం గుర్తించక తప్పదు. కాలం కంటే ముందు నడిచే వాళ్లే మహాకవులు అంటారు. ఆ విధంగా కాలం కంటే ముందు నడిచిన కవిగానే కాకుండా, సమకాలీన సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక రకాల సమస్యల్ని వేమన ఆనాడు గుర్తించాడు. ముఖ్యంగా మూఢనమ్మకాలు, ఆచారాలు, ఛాందసభావాలు, కులాలు, మతాలు, జాతి వైషమ్యాలు, వీటన్నిటి నుంచి ఆయన ఆలోచించి ప్రజల్ని ఎట్లా చైతన్యవంతుల్ని చేయాలి, ప్రజల్ని కవిత్వం ద్వారా ఎలా ఆలోచింపచేయాలి, ఈ సమాజం కళ్ళు తెరిపించడానికి మనం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన తొలి కవి వేమన. రాతి బాటల్లో జాతి రత్నాల వంటి పద్యాలను వెదజల్లి నీతుల్ని నేరధులుగా పొంగించిన గొప్ప కవి వేమన. కవిత్వం ప్రజల భాషలో ఉండాలి, అది ప్రజల దగ్గరకు చేరాలనేది వాళ్ళ ఆధునిక కవులు చెప్తున్నారు, మా ఆశయం అంటున్నారు. కానీ దీన్ని ఆనాడే ఆయన ఆచరణలో నిరూపించినటువంటి గొప్ప కవి వేమన. అంతేకాకుండా ఆధునిక కవులుగా, సంఘ సంస్కర్తలుగా ఇవాళ మనం కందుకూరిని, గురజాడని, అలాగే త్రిపురనేని రామస్వామి గారిని, శ్రీశ్రీని ఇలాంటి వాళ్ళని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇలాంటి మహాకవులందరూ కూడా, ప్రజాకవులు కూడా ఆనాడు వేమన యొక్క భావాల దగ్గర గొంతు తెరిచినటువంటి వాళ్ళే. వీళ్ళ ప్రస్థానం అక్కడే ప్రారంభమైంది. వేమన పద్యాల్లో ఉన్నటువంటి సూటిధనం, అంటే భావంలో ఉండే సూటిధనం, భాషలో ఉండేటువంటి స్వచ్ఛందనం అంటే సరళత, పద్యాల్లో ఉండేటువంటి తీయదనం అంటే కవిత్వం కేవలం చదవడానికే కాదు, అది వినడానికి కూడా శ్రావ్యంగా ఉండాలి, అలాంటి తీయదనం, ఈ మూడు కలిపితే అచ్చ తెలుగు ఆట వెలది పద్యానికి అపూర్వమైనటువంటి కావ్య గౌరవం కల్పించినటువంటి ఏకైక తెలుగు కవి మనకి వేమన అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. జీవితానుభవం నుండి, సామాజిక అనుభవం నుండి సమకాలీన సమాజాన్ని దర్శించి విశ్లేషించి అద్భుతంగా వ్యాఖ్యానించినటువంటి ప్రవక్త వేమన. కవిత్వం పెదాల మీద నుంచి రాకూడదు, అది గుండెల్లో నుంచి రావాలి. అది అనుభవం ఉన్నటువంటి కవి చెప్పేటువంటి కవిత్వం వేరు, అనుభవం లేకుండా చెప్పే కవి యొక్క కవిత్వం వేరుగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించే పనైతే వేమన సాహిత్యం అంతా కూడా జీవితానుభవం నుంచి తొంగిచూచినట్లుగా మనకు కనపడుతుంది. ఇది ఆత్మసాక్షాత్కార జ్ఞానం అని మనం భావించవచ్చు. ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానం ఏదైతే ఉందో, ఆయన యొక్క లోక వృత్త పరిశీలన ఏదైతే ఉందో, దానితోటి ఆయన లోకాన్ని చూసి లోకంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాల్ని హేతువాద దృక్పథంతో పరిశీలించి సత్యాన్ని చాటినటువంటి నవయుగ వైతాళికుడుగా కూడా మనం వేమన చెప్పుకోవచ్చు. వేమన గొప్ప మానవతావాది. మొట్టమొదటగా ప్రజలను గురించి పట్టించుకున్నటువంటి వాడు, ప్రజల పడుతున్నటువంటి బాధల్ని, సమస్యల్ని, సమాజంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించినటువంటి వాడు వేమన. కాబట్టి తొలి మానవతావాదికి కూడా మనం వేమన గుర్తించవచ్చు, తొలి సంఘ సంస్కర్తగా కూడా మనం వేమన గుర్తించవచ్చు. ఒక తార్కికుడు, ఒక తాత్వికుడు, సమాజంలో నైతిక విలువల పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక గొప్ప ప్రయోక్తగా మనం ఇక్కడ వేమన గుర్తించవచ్చు.
2: మరి వేమన ప్రస్థానం ఎలా మొదలైంది మనం ఒకసారి చెప్పుకుంటే బాగుంటుందేమో, ఎందుకంటే మీరు ఆయన జీవిత

0: అనుభవంలోంచి ఇవన్నీ తీసుకున్నాడు అని చెప్పినప్పుడు, అంటే ఇంత తాత్విక చింతనకి ఆయన తీసుకెళ్లినటువంటి ఆ జీవిత అనుభవాలు ఏంటి, అసలు ఆయన బాల్యము ఎక్కడ మొదలుపెట్టారు?
1: శ్రీశ్రీ ఒక మాట అంటాడండి, నవత్వం ప్లస్ మానవత్వం ఇజ్ ఈక్వల్ టు కవిత్వం అంటాడు. ఏ కాలం కవి అయినా కూడా కొత్తదనంగా చెప్పినప్పుడే కాలంలో నిలబడతాడు. అలాగే వేమన కొత్తదనంగా చెప్పడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఆయన జీవిత నేపథ్యమే. వేమన కాలం నాడున్నటువంటి సమాజాన్ని గమనిస్తే అది చాలా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతుంది. సమాజంలో ఛాందస్వభావాలు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ వేమనకు తెలుసు. ఒక వాస్తవ దృష్టితోటి సమాజాన్ని పరిశీలించాడు వేమన. వీటన్నిటికీ ఏ విధంగా మనం ఒక మందుని లేకపోతే ఒక రెమెడీని మనం తయారు చేయవచ్చు అని భావించి అందుకు అనుగుణమైనటువంటి ఒక ఛందస్సును ఆయన ఎన్నుకున్నాడు. ముఖ్యంగా వేమన కడప ప్రాంతానికి చెందినటువంటి వాడు. మన కోస్తా ప్రాంతంతో పోలిస్తే కడప ప్రాంతంలో ఇంకప్పటికీ కూడా ఇంకా చైతన్యం కానటువంటి సమాజం మనకు కనిపిస్తుంది. అలాంటి సమాజం నుంచి వచ్చినటువంటి వేమన తన జీవిత నేపథ్యాన్ని కూడా అలాగే చర్చించుకొని తర్కించుకొని ఈ సమాజం, ఈ నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మారాలంటే ఏం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక భావధారను ఎంచుకున్నాడు. ఎప్పుడైతే కవికి వస్తు దృష్టి ఉంటుందో భావ సృష్టి దానికి అనుగుణంగా జరుగుతుంది. భావాన్ని బట్టే భాష ఉంటుంది తప్ప భాషను బట్టి భావం ఉండకూడదు. వేమన తన జీవితానుభవంలో అంటే ఆయన ఏ లోకాన్నైతే పరిశీలించాడో ఆ లోకంలో ప్రజల యొక్క భాష ఏదైతే సజీవంగా ఉందో ఆ భాషలోనే ఆయన చెప్పాలనుకున్నాడు. ఆ విధంగా ఆయన జీవిత నేపథ్యం నుంచి ఆయన యొక్క లోకానుభవం నుంచి మాత్రమే ఆయన యొక్క కవిత్వం, ఆయన చెప్పినటువంటి పద్యాలు వచ్చాయనేటువంటిది నిర్వివాదాంశం. సమకాలీన కవుల యొక్క రచనలు కనుక మనం గమనిస్తే వేమన 17వ శతాబ్దానికి చెందినవాడని చెప్తున్నారు. ఎక్కడా కూడా సమకాలీన కవులు వేమన గురించి చెప్పలేదు. అసలు సాహిత్యంలో వేమన ప్రస్తావన కూడా లేదు. సిపి బ్రౌన్ అనేటువంటి వాడు మన దేశానికి వచ్చి కడప జిల్లా కలెక్టర్గా పనిచేసి వేమన పద్యాల్ని బయటికి తీసి ఇదిగో ఈ మహాకవి మీవాడయ్యా తెలుగువాడని చెప్పేదాకా కూడా మనకు తెలియకపోవడం ఒక దురదృష్టం. వేమన ఏం చేశాడంటే మొట్టమొదటిగా సాంప్రదాయాన్ని వ్యతిరేకించాడు, ఛాందస్వభావాల్ని వ్యతిరేకించాడు, మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు, కుల మతాల్ని వ్యతిరేకించాడు. ఇవన్నీ కూడా ఆనాడున్నటువంటి పండితులు, సమాజంలో ఎవరైతే అగ్రగాములుగా ఉంటారో ఆ పండితులకి ఈ విధమైనటువంటి ధిక్కార స్వరం నచ్చలేదు. అయితే బంగారం ఎంత లోతుగా దాచిపెట్టినా కూడా మళ్ళీ 1000 ఏళ్ల తర్వాత తీస్తే బంగారం బంగారంగానే ఉంటుంది. అలాగే వేమన పద్యాలు ఎవరు ఏం చేసినవి కాలగమనంలో అవి పోలేదు, అవి ఎవరు చెరిపేయడానికి లేదు. సిపి బ్రౌన్ కాబట్టి ఇంకొక మహానుభావుడు ఎవరో వచ్చిండేవాళ్ళు. ఆ విధంగా ఒక వాస్తవికమైనటువంటి జీవితం నుంచి సామాజిక దర్శనం చేసి తను ఏదైతే సమాజాన్ని చూశాడో, ఏదైతే ప్రజల భాషని భావించాడో దాని నుంచి ఆయన అద్భుతంగా చెప్పి ప్రజల కవి అంటే ఇలా ఉంటాడని ఆయన నిర్వచనంగా నిలవడం జరిగింది. ఆయన ఏ ప్రాంతం వాడు, ఏ కాలం వాడు, తల్లిదండ్రులు ఎవరనేటువంటి విషయంలో నిర్దిష్టమైన అభిప్రాయంలో చరిత్రలో రకరకాల వాదాలు ఉన్నాయి. మంచి సంపన్న కుటుంబంలో పుట్టాడని చెప్తుంది. అట్లాగే ఆయనకి వేశ్యాప్రియత్వం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా చరిత్రలో ఊరిక ఒకరినొకరు చూసి ప్రచారం చేసుకోవటమే తప్ప వాస్తవానికి వేమన ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు నిర్దిష్టంగా చెప్పిన వాళ్ళు లేరు. వేమన చెప్పినటువంటి పద్యాలను చదివి అందులో ఉన్న భావాలను చదివి అందుకు అనుగుణంగా ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఇట్లా ఉంటాడు వేమనని చిత్రించుకున్నారు తప్ప లోకంలో వేమన కవిత్వం తెలిసిన తర్వాత ఓహో వేమన ఇట్లా ఉంటాడు, విశ్వదాభిరామ వినురవేమనేటువంటి మొగటానికి కూడా మన వాళ్ళు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. విశ్వద అంటే ఆయన ఉంచుకున్నటువంటి వేశ్యని, అభిరాముడు అంటే ఆయన ప్రియశిష్యుడని, ఆ వేశ్య యొక్క అనుభవాల్ని తన యొక్క పద్యాల్లో చెప్పాడని, అట్లాగే అభిరాముడు అనేటువంటి శిష్యుడికి ఈ లోకానుభవం అంతా కూడా ఆయన దగ్గర ఆయన చెబితే అభిరాముడు ప్రచారం చేశాడని ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా చారిత్రకమైనటువంటి ఆధారాలు స్పష్టంగా లేవు, అది వివాదాస్పదమైనటువంటి విషయాలు. అవి
0: అంటే ఆయన కవి అవ్వాలని ఆయన ఇవన్నీ రాయలేదు కదా, ఆయన అనుభవాన్ని రాసి తద్వారా ఆయన ఒక లోక కవిగా విశ్వకవిగా ఆయన తయారయ్యారా?
1: వేమనే కాదు, ఏ కవి అయినా సరే తెలుగులో లేదా ఇతర ఏ భాషలో ప్రపంచంలో ఉండే ఏ భాషలో కవి అయినా సరే అతడికి లోక దృష్టి తప్పనిసరిగా ఉండాలి. లోకాన్ని చూడకుండా లోకాన్ని పరిశీలించకుండా ఏ కవి రాయలేడు. వస్తు దృష్టి అంటే అదే, లోకదృష్టినే వస్తు దృష్టి అంటారు కొంతమంది. కవి వస్తువును చూడకుండా దేని గురించి రాస్తాడు? ఒక వస్తువుని గురించి రాసేటప్పుడు దాని యొక్క వైశాల్యం ఏమిటో తెలిస్తే దాన్ని తన యొక్క భావనలోకి ఆలోచనలోకి తీసుకొని అతడు పద్యంలోనా గేయంలోనా వచనంలోనే ఎట్లా చెప్పాలో వాడు నిర్ణయించుకుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే కవికి 3 లక్షణాలు ఉండాలి, వేమనకే కాదు ఎవరికైనా సరే. 1, సమాజాన్ని పరిశీలించడం. 2, పరిశీలించిన దాన్ని అందంగా చెప్పడం. చెప్పేదాన్ని సామాజిక ప్రయోజనంతో చెప్పడం. ఈ మూడు చూస్తే వేమన

0: ఒక గొప్ప లోక దృష్టే కాదు వస్తు దృష్టి కూడా ఉన్నటువంటి కవి, భావ సృష్టి పుష్కలంగా ఉన్నటువంటి కవి అనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించాలి. దీన్ని ఎలా చెప్పాడో ఒక ఉదాహరణ ద్వారా మీకు చెప్తాను. దేవుడు మనందరికీ తెలిసినటువంటి ఒక వస్తువు. ప్రపంచంలో దేవుడు ఉన్నాడనేవాళ్ళు ఉన్నారు, లేడనేవాళ్ళు ఉన్నారు, ఎవరి భావాలు వాళ్ళవి. వేమనకి భగవంతుడి విషయంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఆ ఏమిటంటే, సృష్టికి మూల బిందువు ఒకటి ఉందని ఆయన నమ్ముతాడు. దేవుడు ఉన్నాడు, అయితే ఒక్కడే ఉన్నాడు, ఇంతమంది లేరు అనేటువంటి భావంతో ఆయన ఏకీభవిస్తాడు. అందుకు ఒక మాట చెప్తాడు, పశుల వన్య వేరు పాలేక వర్ణమౌ పుష్ప జాతి వేరు పూజ ఒకటే దర్శనంబు వేరు దైవంబదొక్కటే విశ్వదాభిరామ వినురవేమంటాడు. భగవంతుని గురించి చెప్పేటప్పుడు దానికి అనుగుణమైనటువంటి పోలికలను ఆయన లోకం నుంచి తీసుకున్నాడు. ఇక్కడ వేమన చెప్పేది సామాన్యమైనటువంటి ప్రజలకి. కాబట్టి ప్రజలు ఏ విషయాలను అయితే వాళ్ళకి గమనంలో ఉంటాయో, పరిశీలనలో ఉంటాయో వాటిని తీసుకున్నాడు. పశువుల వన్య వేరు అంటాడు. పశువులు రకరకాలైన రంగుల్లో ఉంటాయి, అయితే పాలు మాత్రం ఒకటిగానే ఉంటాయి. అలాగే పుష్పాలు రకరకాల రంగుల్లో ఉంటాయి, కానీ ఏ రంగులో పుష్పం ఉన్నా చేసే పూజ ఒక్కటే. అలాగే దర్శించే విధానాలు వేరుగా ఉన్నా కూడా మనం పూజించే దేవుడు ఒక్కడే. ఇట్లా లోకంలో ఉండేటువంటి వస్తువులు తీసుకొని భగవంతుడు ఒక్కడే అని చెప్పదలుచుకున్నాడు. ఇక్కడ ఏమిటంటే, ఉదాహరణకి పాలు ఒకటే అని అన్నాడు. పాలు నుంచి మనకి పెరుగు వస్తుంది, వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది. ఈ మూడు కూడా పాలు నుంచి వచ్చేటువంటి రకరకాలైనటువంటి భిన్న రూపాలు. అట్లాగే భగవంతుడు అనేటువంటి వాడు ఒక్కడే. కాకపోతే రాముడా కృష్ణుడా యేసా క్రీస్త అనేటువంటి దాన్ని మనం రకరకాల భావాలతో మనం పూజించుకుంటున్నాం. కాబట్టి ఉద్దిష్టమైనటువంటి రూపాన్ని అక్కడ ఉంచుకొని మనం ఏ విధంగా అయితే మన భావాలకు అనుగుణంగా చిత్రించుకుంటున్నామో, అట్లాగే లోకంలో ఉండేటువంటి మనుషులందరూ కూడా మీరు ఎవరెవరినైనా పూజించుకోండి, కానీ భగవంతుడు మాత్రం ఒక్కడేననేటువంటి సత్యాన్ని మీరు నమ్మండి అనేటువంటి ఒక వాస్తవాన్ని అద్భుతమైనటువంటి పోలిక ద్వారా చెప్పడం ద్వారా ఆయన యొక్క లోక దృష్టి ఎంత గొప్పదో, వస్తువుని చక్కగా ప్రజలకు తెలియచేయటంలో ఆయన భావ వైశాల్యం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంటుందన్నమాట. ప్రేమన దేవుణ్ణి గురించి చెప్పాడు. అదే భావాన్ని మనకి గురజాడ వారు కూడా చెప్పారు. మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి మొక్కుతూ రాయి రప్పల కన్నను మనిషిని కనిష్టంగా చూస్తావేలని గురజాడ ప్రశ్నిస్తాడు. ఈ భావం ఎక్కడి నుంచి గురజాడకు వచ్చిందంటే, గురజాడ సమాజాన్ని చూసిన వాడే, కానీ అంతకు ముందు దాని యొక్క తలుపులు తెరిచినటువంటి వాడు. భగవంతుడు అనేటువంటి ఒక మూసుకుపోయినటువంటి ద్వారాన్ని విశాలం చేసి అది ప్రజలకు ఇదిగో భగవంతుడి రూపం ఎలా ఉంటుంది, మీరు పూజించే భావాలు ఎలాగైనా సరే భగవంతుడు ఎలా ఉంటాడనేటువంటి విషయాన్ని చెప్పి, మానవుడే గొప్పవాడు భగవంతుడు కంటే అనేటువంటి ఒక వాస్తవ సత్యాన్ని చెప్పినవాడు వేమన. ఇందాక మీకు వేమన మానవతావాది అని కూడా చెప్పాను. మానవుణ్ణి గౌరవించండి, మానవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి పూజించొద్దని నేను చెప్పట్లేదు. గుండెల్లో ఉన్నటువంటి మానవుడు చాలా గొప్పవాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వేమన చెబితే దాన్నే ఇక్కడ చెప్పాడు. శిలను ప్రతిమను చేసి చీకటింటను పెట్టి మొక్క వలదు వెర్రి మూడులార శిలను పూజ చేయ ఫలమేమి కలుగురు అంటాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి భగవంతుడి యొక్క స్వరూపాన్ని గురించి. శిలలు మొక్కవద్దు, మీరు మనిషికి మొక్కండి, మనిషిలో ఉండేటువంటి దేవుణ్ణి చూడండి అని ఆయన చెప్పడం జరిగింది. అట్లా మనం ఆయన యొక్క వస్తు దృష్టిని మనం చూడవచ్చు.
1: మరి ఆయనకి ఇంత విప్లవాత్మకమైనటువంటి పదజాలం ఉపయోగించినప్పుడు ఆ రోజుల్లో ఆయనకి ఎదురైనటువంటి ప్రతిఘటనలు ఏమైనా ఉన్నాయా?
0: నిస్సందేహంగా చాలా ప్రతిఘటనలు ఎదురైనాయి. ఇందాకనే మీకు చెప్పాను, చాలా మంది కవులు అసలు వేమన్ని గుర్తించలేదు. ఉదాహరణకి ఇవాళ విప్లవం అంటే మనం చెప్తున్నాం కత్తులు నరకటం లేకపోతే అది ఇదని మనం చెప్తున్నాం, కానీ వేమన ఆశించిన విప్లవం అది కాదు. ఆయన భావ విప్లవాన్ని ఆశించాడు, సంపూర్ణమైనటువంటి సామాజిక విప్లవాన్ని ఆశించాడు. ఈ మార్పు ఎలా వస్తుందంటే, ప్రజల యొక్క ఆలోచన విధానం మారినప్పుడు, ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే మనం అనుకుంటున్నటువంటి విప్లవం వస్తుంది. అంతేగాని అది ఆయుధాలతోటో కత్తులతోటో రాదు. అలాంటి విప్లవాన్ని ఆయన కోరుకున్నాడు. అందుకు ఆయన సరైనటువంటి సాధనం ఏమిటంటే పద్యమే కవిత్వమే అని ఎంచుకున్నాడు. అందుకు ప్రజల దగ్గరకు రావాలి. ప్రజల దగ్గరకు రావాలంటే ప్రజల భాషలోనే రాయాలి. అందుకని మొట్టమొదట ఆయన భావ విప్లవాన్ని కోరుకున్నాడు, దానికి అనుగుణమైనటువంటి భాషా విప్లవాన్ని కోరుకున్నాడు. భావ విప్లవం దానికి తగినటువంటి భాషా విప్లవం వేమనలోనే మనకు కనపడుతుందన్నమాట. ఎలాంటి భావాన్ని సులభంగా చెప్పడానికి వీలవుతుందో అలాంటి భాషని ఆయన ఎంచుకున్నాడనమాట. వేమన్ని చదవకుండా ఆధునిక కవిత్వం లేదు. వేమన యొక్క పద్యాల పునాదుల మీదనే ఆధునిక భావజాలం అంతా విప్పారింది. ఆధునిక భావ వికాసం అంతా కూడా వేమన దగ్గరే ప్రారంభమైంది. కాబట్టి ఒక సామాజికమైనటువంటి విప్లవాన్ని ఆకాంక్షించడమే కాదు, ఆచరణలో చూపించి ఇదిగో కవిత్వం అంటే ఇలా ఉండాలని చెప్పినటువంటి తొలికవిగా కూడా మనం వేమన్ని గుర్తించవచ్చు.
1: ఇప్పుడు వస్తున్నటువంటి హైకూలు నానీలు ఉన్నాయి కదండి, అంటే ఒక రెండు సెంటెన్స్

0: మూడు సెంటెన్సులతో కవితను పూర్తి చేయటం. ఇప్పుడు వేమన గారిది కూడా చూస్తే కేవలం ఒక మూడు సెంటెన్సుల పద్యం, నాలుగోది విశ్వదాభిరామ వినరవేమ. అంటే అప్పుడే ఆయన ఇవన్నీ మొదలుపెట్టాడా?
1: వాస్తవానికి మినీ కవిత్వం 1980లో ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన రోజుల్లో మినీ కవిత్వానికి నిర్వచనం ఏమిటనే దాంట్లో అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, రావి రంగారావు గారు, నేను కూడా కొన్ని నిర్వచనాలు చేస్తున్నాం. డాక్టర్ దాశరథి గారు అంటారు ఒక చోట, క్లుప్తత, ఆప్తత, గుప్తత ఉన్నదే మినీ కవిత్వం అన్నాడు. అంటే వీలైనన్ని తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని చెప్పగలిగితే అది గొప్ప కవిత్వం, అదే మినీ కవిత్వం అన్నాడు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం, అక్షర సాక్ష్యం మనకి వేమన కవిత్వం. కొండంత భావాన్ని గోరంత మాటల్లో చెప్పినటువంటి మొట్టమొదటి కవి వేమన. తిక్కనలో ఒక గొప్ప తనం ఉన్నది. ఏమిటా గొప్పతనం అంటే, ఎక్కువ భావాన్ని తక్కువ మాటల్లో చెప్పినటువంటి తొలి కవి తిక్కన. అందుకనే శ్రీశ్రీ అంటాడు, తెలుగులో ముగ్గురే కవులున్నారంటాడు, ఒకడు తిక్కన, రెండు వేమన, మూడు పెద్దన అంటాడు. ఎందుకు ఈ ముగ్గురు కవుల్ని ఎంచుకున్నాడంటే, భావాన్ని ఎంత సంగ్రహంగా తక్కువ మాటల్లో చెప్పడానికి వీలవుతుందో, అది బాగా బలంగా చెప్పడానికి వీలవుతుందో చెప్పినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా. అలాంటి ఆ మినీ కవిత్వం ఏదైతే డెన్సిటీ అంటారు, దాన్నే లోతు అంటారు, దాన్నే శక్తి అంటారు, దాన్నే బలం అంటారు, ఆ డెన్సిటీ మనకి ఇక్కడ వేమన కవిత్వంలో కనపడుతుందన్నమాట. ఉదాహరణ చూడండి, అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు, చెప్పు తినిడి కుక్క చెరకు తీపెరుగునా అన్నాడు. ఎంత అద్భుతంగా చెప్పాడో గమనించండి. ఉదాహరణకి ఇక్కడ ఏమిటంటే, చెప్పు తినే కుక్క మనందరికీ తెలిసిందే. చెప్పు తినే కుక్క యొక్క స్వభావం ఏమిటి? అది చెరుకు రసం గురించి దానికి తెలియదు. అది 24 గంటలు కూడా ఆ చెప్పు తినేటువంటి స్వభావంతో అదే బాగుందనుకుంటుంది. కానీ చెరుకు రసం కనుక అది తింటే దీన్ని మర్చిపోతుంది. అంటే ఒక దుర్మార్గుడు యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే దీంతో పోల్చాడు. కాబట్టి అల్పబుద్ధివాడికి గనక మనం అధికారం ఇస్తే, అంటే అర్హత లేని వాడిని గనక సింహాసనం ఎక్కిస్తే ఏమవుతుందంటే, అనర్హులందరినీ కూడా దగ్గరకు చేర్చుకొని అర్హులందరినీ కూడా దూరం చేసుకుంటాడు. అట్లాగే ఇవాళ మనకి ఎయిడ్స్ వ్యాధిని గురించి, హెచ్ఐవిని గురించి చెప్తున్నారు. మరి ఆనాడే దాని గురించి వేమన అద్భుతంగా చెప్పాడు. ప్రభుత్వాలు దీన్ని చక్కగా ఒక ఫ్రేమ్ కట్టించి ఆఫీసుల్లో పెట్టుకోవచ్చు. ఇంటి ఆలి విడిచి ఇలా జార కాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు, పంట చేను విడిచి పరిగె వెళ్ళినట్లు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఇంట్లో అందమైనటువంటి భార్యని పెట్టుకొని వేశ్య సంపర్కంతో కులికేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడంత దౌర్భాగ్యుడు ఇంకొకటి లేడు ఈ ప్రపంచంలో అన్నాడు. ఎందుకంటే పంట చేను వదిలిపెట్టి పరిగ కంకులు ఏరుకునేటువంటి రకం వాడు అన్నాడు. పంట చేను అంటే రైతు యొక్క ఆకలి తీర్చేది. కానీ రైతు పంట చేను వదిలిపెట్టి పక్కవాడి చేలో పరిగ కంకులు ఏరుకుంటే వాడు వట్టి అమాయకుడు. అట్లాంటి అమాయకులు మాత్రమే ఈ జారత్వానికి, లేకపోతే చోరత్వానికి, వేశ్యాప్రియత్వానికి అలవాటు పడతారు తప్ప వాళ్ళు భార్యని అసలు గుర్తించరనేటువంటి విషయాన్ని చెప్పాడు. కవిత్వం అంటే కేవలం ఆనందమే కాదు, కవిత్వానికి ఉపదేశం కూడా ఉండాలి, నీతిని బోధించేదిగా ఉండాలి కవిత్వం. అంటే ఇక్కడ అడగవచ్చు, వేమన శతకం అంటే కేవలం నీతి బోధకమైనటువంటి శతకంగానే ఉంది కదండి అనేటువంటి అపోహ ఒకటి ఉన్నది. కాదు, వేమన నీతులు చెప్పడానికి పద్యాలు చెప్పలేదు. వేమన పద్యాలు నీతులుగా చలామణి అయినయే తప్ప ఆయన ఇదిగో ఈ నీతి ఇక్కడ చెబుదామని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే మీకు ఇందాకనే చెప్పాను, అపారమైనటువంటి లోకానుభవం ఉన్నటువంటి వాడి యొక్క గుండెల నుంచి పొంగినటువంటి భావాలన్నీ కూడా ఒక్కొక్కటొకటి అగ్ని కణంలాగా అది ప్రజ్వలుతూ ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఈ దొంగ వేషాలు వేసేటువంటి యోగుల్ని, బాబాల గురించి చెప్పాడు. గుహలలోన చొచ్చి గురువులు వెతకంగా, క్రూర మృగము ఒకడు తారసిల్ల, ముక్తి మార్గం అదియ ముందుగా చూపురా అంటాడు. చాలామంది వాళ్ళ సంసార జంజాటాన్ని వదిలిపెట్టి మేము బాబాలమని, లేకపోతే స్వామీజీలమని చెప్పు ప్రచారం చేసుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ కాకుండా గుహల్లో గనక వెళ్ళి గనక తపస్సు చేసుకుంటే వీళ్ళు కోరుకుంటున్న మోక్షం ఏదైతే ఉంటుందో, ప్రజలకు ఏదైతే వాళ్ళు స్వర్గం చూపించాలనుకుంటారో, ఆ స్వర్గాన్ని అక్కడ ఉండేటువంటి క్రూర మృగమే గుహలో ఉండి చూపిస్తుంది అనేటువంటి ఒక చక్కని హాస్యాన్ని చెబుతాడు. హాస్యం అంటే అది ఆరోగ్యకరమైనటువంటి హాస్యం కావాలి, అంతేగాని వెకిలి నవ్వులు హాస్యం కాదు. మీరు గురజాడప్పారావు గారు కన్యాశుల్కం చదివితే అద్భుతమైనటువంటి హాస్యాన్ని పండించాడు. అలాంటి హాస్యానికి ఆది బిందువు మనకిక్కడ వేమన. ఇవన్నీ కూడా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క అద్భుతమైనటువంటి మినీ కవితగానో, లేకపోతే మీరు అంటున్నటువంటి నాణ్యలుగానో, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి రెక్కలుగానో, ఇంకా ఏదైనా కొత్త రకం కవిత్వం ఏదొచ్చినా కూడా అది వేమన యొక్క పునాదుల నుంచి వచ్చిందని నేను నిస్సందేహంగా చెప్పగలను.
0: వేమన్ని గుర్తించి ఆ రోజున ఆయన్ని గౌరవించి ఆయనకి బిరుదులు ఇచ్చినటువంటి సందర్భాలు, ఆయనకి ఆ తరహా వ్యక్తులు కూడా ఉన్నారా? అంటే మీరు పండితులు వాళ్ళందరూ వ్యతిరేకించారని చెప్పారు, అలా కాకుండా వేమన్కి తగిన గుర్తింపునిచ్చినటువంటి రాజవంశీకులు కానీ, లేకపోతే ఆ చరిత్ర ఉన్నదా?
1: వేమన్ని గుర్తించిన వాళ్ళు ఎవరూ లేరు సార్, వేమన్ని ప్రజలు గుర్తించారు. అలా ప్రజలు గుర్తించడానికి మొట్టమొదట దానికి ఉపయోగ

0: ఉపయోగపడినటువంటి వాడు సిపి బ్రౌన్. ఆ తర్వాత పూర్ణయాచారిని బందరుకు సంబంధించినటువంటి ఆయన వేమన పద్యాలను మొట్టమొదటగా వేమన పద్య రత్నాకర్ అనే పేరుతో అచ్చు వేశాడు 1922. అంతకుముందే 1825లో సిపి బ్రౌన్ పద్యాలను సేకరించి కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగి వాటిని హాలెండ్ అనే నగరానికి తీసిపోయి అక్కడ అచ్చు వేసి తీసుకొచ్చి ఇదిగో మీ తెలుగులో ఇంత మహాకవి ఉన్నాడని చెప్పాడు. అప్పటిదాకా కూడా అసలు వేమన అనే కవి తెలుగు వాళ్ళకి తెలియదు. ఇన్ని మంచి పద్యాలు ఇన్ని నీతులు చెప్పాడనే విషయం తెలుగు వాళ్ళకి తెలియదు. ఆ విధంగా ఆయనకి బిరుదులు లేవు, ఏమీ లేవు, ఎవరు గుర్తించాల్సిన పనిలా. ప్రజల గుండెల్లో శాశ్వతమైనటువంటి స్థానం ఉన్న దానికంటే కూడా మించిన బిరుదు ఇంకేముంటుంది? ఇవాళ మనం చెప్పుకుంటే భారతరత్న లాంటి కొన్ని వందల అవార్డులు వేమనకి ఇవ్వాలి. కాబట్టి ఏ బిరుదులు లేకపోయినా కూడా ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైనటువంటి శాశ్వతమైన స్థానం పొందినటువంటి ఏకైక మహాకవి వేమన. ఇంకా ఆయన బిరుదులతోటి పని ఏముంది?
1: అలాగే మీరు మొదట్లో ఒక ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి ఒక కవిగా వ్యక్తిగా మీరు అభివర్ణించారు. ఒక ఆత్మసాక్షాత్కారం పొందడం అంటే భగవంతుడిలో ఐక్యమవటమే. మరి అది యోగులు మహానుభావులు మనకి ఎంతో పురాణ పురుషులు వాళ్ళు పొందినటువంటి ఆ తత్వాన్ని ఒక కవి పొందినట్లుగా మీరు భావించారు అని అంటే అసలు వేమనని అంటే కవిగా వర్ణించాలా, ఒక ఋషిగా వర్ణించాలా, లేకపోతే ఒక పురాణ పురుషుడిగా వర్ణించాలా? అటువంటి వ్యక్తి సామాజిక ప్రపంచానికి అట్టడుగు స్థాయికి వెళ్ళాలని కూడా ఎందుకు అనుకున్నాడు?
0: ఇక్కడ వేమన దృష్టిలో ఆత్మ సాక్షాత్కారం అంటే భగవంతుడు కాదు. అక్కడ ఆత్మ అంటే మనలో ఉండేటువంటి భావం. అంటే భగవంతుడిని మనం ఏ దృష్టితోటి అయితే కొలుస్తున్నామో భగవంతుడు కూడా మనల్ని అదే దృష్టితో చూస్తాడు. మనకు ఆత్మ పరమాత్మ అని రెండు ఉన్నాయి. ఈ ఆత్మ ఉన్నప్పుడే పరమాత్మ ఉంటుంది. ఆత్మశుద్ధితోటి కనుక నువ్వు పరమాత్మను పూజిస్తే తప్పనిసరిగా నువ్వు పరమాత్మని చేరుకోగలవనే దాంతో ఏమైనా వేకీభవిస్తాడు. కానీ ఈ ఆత్మశుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? సాటి మానవుణ్ణి గౌరవించడం ద్వారా వస్తుంది. నువ్వు సాటి మానవుణ్ణి హింసించి భగవంతుడు దండం పెట్టినంత మాత్రం నువ్వు స్వర్గానికి పోవు. కాబట్టి వేమన దృష్టిలో ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం అంటే ఎదుటి మనిషిని గౌరవించడం అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానాన్ని తెలుసుకోవడం అనే విషయం తప్ప అదేదో ఇంకొక పురాణాల్లో వీటిలో చెప్పినటువంటిది కాదు.
1: ఇక్కడ దూరపు వస్తువు దూరపు విషయం కాదు భగవంతుడు అంటే.
0: కాదు, ఆయన స్వానుభవం నుంచి చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఉదాహరణకి, చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కేనేని చంపరాదు, పొసగి మేలు చేసి పొమ్మునటే చాలంటాడు. ఇక్కడ అద్భుతమైనటువంటి మానవతావాదం కనపడుతుంది. శత్రుత్వాన్ని చంపాలి కానీ శత్రువుని చంపకూడదు.
1: మరి అనాదిగా మన ఋషి పొంగవులు అందరూ కూడా లోకా సమస్త సుఖినోభవంతో చెప్పినటువంటి వాళ్ళే. మొత్తం వీళ్ళందరూ కూడా ప్రపంచానికి ఆ క్షమ దయ అనేటటువంటి గుణం భగవంతుడి లక్షణాలే ఇవన్నీ అని చెప్పినటువంటి వాళ్ళే కదా. అంటే భగవంతుడిని ఓ వస్తువుగా చూడరాదు అనేటటువంటిది వేమన కాన్సెప్ట్.
0: కరెక్ట్ సార్. భగవంతుడిలో మనం ఏ లక్షణాలు అయితే క్షమ దయ మంచితనం మానవత్వం ఉన్నాయని చెప్తున్నామో అవన్నీ మనిషిలో ఉన్నాయని చెప్తాడు వేమన. మనిషిలో ఉండేటువంటి దేవుణ్ణి చూడటం చేతగాని వాళ్ళు మాత్రమే గుళ్ళు గోపురాలకు పోతారంటాడు వేమన. అసలు భగవంతుడిని చూడటానికి ఊరి పొలిమేరలో కూడా దాటాల్సిన పని లేదని చెప్తాడు వేమన. కారణం ఏమిటంటే నీ చుట్టూ ఉన్నటువంటి సమాజమే నీకు పెద్ద దేవాలయం. దయగలిగిన హృదయమే దైవ మందిరం అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఎక్కడ ఉంది దయాజాలి అనేది మన మనుషుల్లో ఉంది. తుమ్మల సీతారామమూర్తి గారు చెప్పారు, కోవెలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో లేడు దేవుడు, యవాని ఎడద కరుణ కావాలంబు అతని యందు హరివోషించునన్నాడు. ఎక్కడో భగవంతుడు ఉన్నాడు, మనిషిలోనే ఉన్నాడు. కాకపోతే మనం రకరకాలైనటువంటి భావాలతోటి ఏదో మతం చెప్పిందని లేకపోతే ఇంకోటి చెప్పిందని పెద్దవాళ్ళు చెప్పారని మనం ఊహించుకుంటున్నాం తప్ప వేమన యొక్క కాన్సెప్ట్ని వేమన యొక్క ఉద్దేశాన్ని ఈ రోజుకి కూడా మనం సరిగా అర్థం చేసుకోవాలి.
1: అయితే భగవంతుణ్ణి ఆ మార్గాన్ని వెళ్ళడానికి ఇవన్నీ కూడా ఒక మెట్లుగా కూడా మనం ఊహించుకోవచ్చు. అంటే దాన్ని నిందించి దాన్ని లేకపోతే దాన్ని వ్యతిరేకించవలసినటువంటి పని లేదు. కానీ అందులోనే ఉండి సమాజాన్ని సరిగ్గా చూడలేకపోయినా మీరు అన్నట్టుగా ఎదుటి వాడిని హింసించినా అది తప్పు. అంతే తప్పితే ఈ వెళ్ళే మెట్లు మాత్రం మెట్లని మనం వ్యతిరేకించాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు ఉండేటప్పుడు వారి తాలూకా భావావేశాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఒకళ్ళు గుడికి వెళ్తారు, గోపురానికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, చర్చికి వెళ్తారు. కానీ అవి వెళ్ళడం తప్పు కాదు. అదే అందులోనే ఉండి మిగతా వారిని ఎదురుకుండా కళ్ళెదురుకుండా కనిపించేటటువంటి దేవుణ్ణి చూడకపోవడం, ఎదుటి మనిషిలోని దేవుని చూడకపోవడం అనేటటువంటి దాన్ని వేమన వ్యతిరేకించాడు అని మనం అర్థం చేసుకోవాలి.
0: తప్పనిసరిగా మానవ సేవే మాధవ సేవ ఒక మాటలో చెప్పాలంటే.
1: కాబట్టి మొత్తం యావత్ వేద సంపదని మొత్తం పురాణాలని వేదాలని బైబిల్ ఖురాణాలు అన్నింటినీ కూడా సంగ్రహించేసి ఒక సమ్మిళితంగా తన సింప్లెస్ట్ పాసిబుల్ మీన్స్ అంటే ఒక చిన్న చిన్న పద్యాల రూపంలో అట్టడుగు స్థాయి అంటే పామరుడికి ఏమి
0: తెలియని వాళ్ళకు కూడా
1: అందించినటువంటి మహా గొప్ప కవి. మనకు మాటలు సరిపోవు వారి గురించి చెప్పడానికి.
0: చాలా చాలా సంతోషం అండి. ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ వేమన అనగా

0: మనకు ఆట వెలది గుర్తొస్తుందండి. ఇది ఇప్పుడు పేటెంట్ అని అంటున్నారు కొత్తగా. ఆట వెలది మీద పేటెంట్ హక్కు ఉన్నటువంటి ఏకైక తెలుగు కవి వేమన. కాళిదాస్ పేరు చెబితే మందాక్రాంత గుర్తొస్తుంది, భవభూతి పేరు చెబితే శిఖరిణి వృత్తం గుర్తొస్తుంది, వేమన పేరు చెబితే ఆట వెలది గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ పద్యాన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఏకైక శిల్పి తెలుగులో వేమన మాత్రమే. వేమన పద్యాలకు పద్యాలే సామెతలుగా చలామణి అవుతున్నాయి. వేమన పద్యాల్లో మూడో పాదం చాలా లోతైనది, చాలా శక్తివంతమైనది. తుపాకీ గుండైనా గురి తప్పుతుందేమో కానీ వేమన పద్యంలో మూడో పాదం గురి తప్పదు. ఉదాహరణ చూడండి, పిరికివాణి మదిని బింకమేలాగురా, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, తెలివిలేనివాడు దేవుడెట్లాయిరా, ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రశ్నలుగా ఉంటాయి. కానీ వేమన పద్యాల్లో పాదాలవి అంత అద్భుతంగా ప్రజల భాషలోకి దాన్ని ఆవిష్కరించి ప్రజల దగ్గరికి కవిత్వాన్ని తీసుకెళ్ళి మరి అంత గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుని గురించి ఇక్కడ నాలుగు మాటలు సంస్మరించుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది. మార్కాపురం అంటే మార్కాపురం పలకకి గుర్తు. అక్షర జ్ఞానం పొందాలి అంటే మార్కాపురం పలక ఉంటుంది. మరి తెలుగు అక్షరాలు నేర్చుకున్నంతకాలం కూడా మార్కాపురం పలక ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా వేమన చిరస్మరణీయుడు, మన అందరి గుండెల్లో ఆయన కవిత్వం సజీవంగా ఉంటుంది.
1: మరి సుందరరావు గారు, మనం ఇవన్నీ కూడా అదృష్టవశాత్తు ఒక 25-30 సంవత్సరాల కిందట ఇవన్నీ మనం స్కూళ్ళలో చదువుకున్నాం ఈ పద్యాలు. కానీ మరి దురదృష్టం అనాలో లేకపోతే టెక్నాలజీ మోజనాలో ఏమో తెలియదు, కానీ ఆధునిక యుగంలో మన తరం మన పిల్లలందరూ కూడా ఇవి మరి మిస్ అయిపోతున్నారు కదా. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని, ఇంత భావాన్ని మరి ఎందుకు మనం అందించలేకపోతున్నాం, దానికి ఏం చేయాలి మనం?
0: ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు, గుడికి పోవాల్సిన పెద్దలు గుర్ర పందాలకు పోతుంటే బడికి పోవాల్సిన పిల్లలు బడుద్ధాయిలుగాకేం చేస్తారన్నాడు కవి. మరి పెద్దలు పిల్లలకు మార్గం చూపించాలి. ఇవాళ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో పెద్దలే దారి తప్పుతున్నారు. పిల్లలు చెడిపోవడానికి పెద్దలే కారణమని నేను అంటానండి, ఇంకా దాంట్లో నాకు వేరే అభిప్రాయం లేదు. ఇవాళ పిల్లలు చెడిపోతున్నారంటే పెద్దల యొక్క ఆలోచనలు బట్టి పిల్లలు చెడిపోతున్నారు. వాళ్ళు ఇక చెడిపోవడానికి ఇతర కారణాలు ఉన్నాయి, అవి కాదు ముఖ్యం. వాళ్ళ పెద్దలు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మా పిల్లవాడు ఇంజనీర్ కావాలి, మా పిల్లవాడు డాక్టర్ కావాలంటే, మా పిల్లవాడు మనిషి కావాలని ఎవడు కోరుకోవట్లా, మా పిల్లవాడు దానగుణం కలిగిన వాడు అని ఎవడు కోరుకోవట్లా, మా పిల్లవాడు చాలా అందరికంటే ఆదర్శప్రాయుడు కావాలని కోరుకోవట్లా. ఆనాడు దశరథుడు ఉన్నాడంటే రాముడు చాలా గొప్పవాడు ఆదర్శప్రాయుడు అని భావించి తన కొడుకుని ప్రేమించాడు. ఇవాళ కొడుకుల్ని ప్రేమించే తల్లిదండ్రులు ఎంతమంది చెప్పండి, లేకపోతే తల్లిదండ్రులను ప్రేమించే కొడుకులు ఎంతమంది ఉన్నారో చెప్పండి. కారణం ఏమిటంటే డబ్బు సంబంధాలు పెరిగిపోయి మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ మానవ సంబంధాలు పెరగాలంటే వేమన్నో గురజాడనో లేకపోతే సుమతి శతకమో లేకపోతే ఇంకొక శతకమో తప్పనిసరిగా చదవాలి. అవన్నీ కూడా పాఠశాలలో మనం బోర్డుల మీద తప్పనిసరిగా స్టిక్కర్ల రూపంలో అంటించాలి.
1: ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ని వేమన పద్యాలతో రీప్లేస్ చేయాలి.
0: తప్పనిసరిగా, చాలా మంచి ఆలోచన అది, అలా చేయాలి. ప్రభుత్వానికి కూడా ఆ విధమైనటువంటి మీలాంటి పెద్దలు సూచనలు చేయాలి.
1: చాలా సంతోషం అండి. మన సాహితీమూర్తులు నిజంగా ఎంత గొప్పవారు, ఇవన్నీ మీ మాటల్లో వింటుంటే ఒళ్ళు గగ్గురపడుస్తుంది. మరి ఇదంతా మనం ఎక్కడో దాచేసి, గుప్త నిధిని ఎక్కడో దాచుకుని మనం ఇంకా ఎక్కడికో విదేశాల మోజులో పరిగెడుతున్నాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లేదా బాబా బ్లాక్ షీప్లను పిల్లలకి అది చెప్పకపోతే పిల్లవాడిని కొడుతున్నాం కూడా. కాబట్టి మన సంపదని మనం వాళ్ళకి అందించిన రోజు భారతదేశం ప్రపంచానికే ఆదర్శం. మనం సంస్కృతి సాంప్రదాయాల్లో, సాహిత్యంలో, సంగీతంలో, నాట్యంలో మనం ప్రపంచానికి ఆదర్శం. ఈ సంపదని మనం ఎక్కడో దాచుకుని కేవలం నోట్ల కట్టల కోసం పరిగెడుతున్నాం. కాబట్టి వీటి కోసం పరిగెట్టద్దనే చెప్పి మనకి వేమన మహాశయుడు చెప్పారు. మీరు చాలా అద్భుతంగా వారి తాలూకా ఆ రచనా శైలిని, వారి భావాన్ని ప్రజలకు అందించారు, మా శ్రోతలకు అందించారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అండి సుందర.
0: చాలా సంతోషం సార్.
1: నమస్కారం.
0: అక్షర రూపం దాల్చిన ఒకే ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలికంటాడు మరి కాళోజీ నారాయణరావు గారు, అలాంటి అవకాశం కల్పించారు, మీకు ధన్యవాదాలు.

మీరింతవరకు వేమన విశ్వదృష్టి డాక్టర్ బీరం సుందర్రావు గారితో పరిచయం విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కరెక్ట్ ముందుగా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మాన్విత్ వీరంతా వినిపించమని కోరుతున్న పాట శంకరాభరణం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: శ్రోతల 101.7 MHz పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత రౌడీ అల్లుడు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సీతారామ శాస్త్రి గీతానికి సంగీతం బొప్పిలహరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీతర్, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: ముఖాన మొటిమలా
5: సై బాల్,
4: గజ్జా బబ్బలా
5: సై బాల్,
4: నడువులో తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
7: రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగరం నుంచి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. వీరంతా వినిపించమని కోరుతున్న పాట అయ్యప్ప జన్మరహస్యం చిత్రంలో కేజే యేసుదాస్ పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
4: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
3: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
4: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
3: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

సింగరమల నుంచి ఎం లక్ష్మీనారాయణ, నాగమణి, నవీన్ కుమార్, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట అందాల రాముడు. ఈ చిత్రంలో వి. రామకృష్ణ పాడిన ఆరుద్ర గీతం, సంగీతం కెవి మహాదేవన్.

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుంచి దుంగి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర. అనుబంధం ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎం రమేష్ పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారా,
0: నేర్చుకుంటారా?

0: జ్ఞాపకం కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

కార్యక్రమం చివరిగా అనంతపురం రాణినగర్ నుంచి బొజ్జప్ప గారు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్దాంజనేయులు, హనుమంతప్ప, వన్నమ్మ, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరంతా కోరుతున్న పాట అన్నమయ్య చిత్రంలో పూర్ణచంద్ర, శ్రీరామ్, కేఎస్ చిత్ర, అనురాధ, సుజాత తదితరులు పాడిన పాట.

శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ప్రత్యేక కార్యక్రమం అంటారు, ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ.
1: ఆకాశవాణి ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి

0: శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం, జీవ వైవిధ్య క్షీణత వంటి సవాళ్ల నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకోవడం ఇప్పుడు అత్యవసర బాధ్యతగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, భారీ వృక్షారోపణ కార్యక్రమాలు, మిషన్ లైఫ్ వంటి పర్యావరణ హిత కార్యక్రమాల అమలుపై మనతో మాట్లాడేందుకు చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతతో పాటు ఈ ఇయర్ థీమ్ కి సంబంధించిన వివరాలు సార్.
1: వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే ప్రైమర్లీ ఇప్పుడు ప్రతిరోజు మనం యాజ్ అ కామన్ పర్సన్ మోస్ట్ ఆఫ్ ఫస్ట్ మనం డే టు డే మనం ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తుంటాము, కానీ అల్టిమేట్లీ మనం ఎన్విరాన్మెంట్ మీదే ఆధారపడి ఉంటాము. బట్ మనం ఎప్పుడు ఎన్విరాన్మెంట్ కి ఆ గ్రాటిట్యూడ్ అయినా గుర్తించుకోవడం అయినా అది చేయము. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ డే వల్ల మనము మన ఏం స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉందో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందో, ఆ ఎన్వైరన్మెంట్ నికి మనం అది అర్పించినట్టు, అట్ ది సేమ్ టైం మన తరఫు నుంచి ఏమేమి మనం యాక్షన్ తీసుకోవాలి, ఏమేమి రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలి దాన్ని కాపాడుకోవడానికి, ఇదంతా కమెమరేట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ డే ఇది, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే అనేది. సో ఈ ఇయర్ థీమ్ ఫర్ ద వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2026 ఈజ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫార్ క్లైమేట్ ఫార్ అవర్ ఫ్యూచర్. ఈ థీమ్ అయితే ఏమైతే ఉందో ఇది యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ నుంచి ప్రతి ఇయర్ ఇస్తారు. బేస్డ్ ఆన్ ఆ ఇయర్ కి ఏమేమి నీడ్ ఉంటుందో, జనాలకి ఏమేమి మోటివేట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటారో ఇంటర్నేషనల్ లెవెల్లో, దాన్ని బట్టి వాళ్ళు ప్రతి ఇయర్ ఒక కొత్త కొత్త థీమ్ ఇస్తారు. సో ఈ ఇయర్ నేచర్ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని క్లైమేట్ చేంజ్ కోసం మనం పాడాలి అండ్ ఎకోసిస్టమ్స్ ని రిస్టోర్ చేయాలి అనేది ఈ ఇయర్ థీమ్.
0: సార్, పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర ఎంత ముఖ్యమైందని అంటారు?
1: ఇప్పుడు క్లైమేట్ చేంజ్ లో నేచర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో, సో నేచర్ లో ఫారెస్ట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేచర్ అంటే ఇప్పుడు బ్రాడర్ టర్మ్, దాంట్లో ఫారెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్. సో ఇప్పుడు మనందరికీ తెలిసినట్టు ఇప్పుడు ఒక చెట్టు, ఏ చెట్టు గ్రో అవ్వాలన్నా కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ మూలకం కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి ట్రాప్ చేసి ఏదైనా చెట్టు యూజువల్లీ గ్రో అవుతుంది. ఆ పచ్చతనం అనేది వచ్చేదే దానివల్ల. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి సిక్వెస్టర్ చేయడం అంటే దాన్ని అక్కడ నుంచి ట్రాప్ చేసి ఒక సింక్ లాగా, కార్బన్ సింక్ లాగా యాక్ట్ చేస్తాయి ఆల్ ట్రీస్. మనకిప్పుడు డిఫారెస్టేషన్ అవుతుంటే, మనం చెట్టుని నరుకుంటూ పోతే ఏమైతే కార్బన్ సిక్వెస్ట్రేషన్ అవుతుందో, ఈ పర్యావరణంలో ఎక్కువ హీట్ కాకుండా గ్లోబల్ వార్మింగ్ ఆపడానికి ఏమైతే రోల్స్ ప్లే చేస్తున్నాయో ఫారెస్ట్, అది లేకుండా అవుతుంది. సో అప్పుడు ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా చాలా వర్సన్ అవుతుంది. అందుకే ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ సెంట్రల్ టు క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్.
0: సార్, మనం చూస్తే కనుక ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో అడవులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏంటి?
1: ఆంధ్రప్రదేశ్ లో జస్ట్ లైక్ ఫారెస్ట్ ఎల్స్వేర్ ఇన్ ద కంట్రీ, మెయిన్ ఛాలెంజ్ ఇస్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది, దీనివల్ల ఫారెస్ట్ గ్రోత్ అండ్ రీజనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్స్ట్రా హీట్ కంటెంట్ ఏమైతే ఉందో అట్మాస్ఫియర్ లో అది ఎక్కువ ఉంది, దీనివల్ల ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఇంతకు ముందు ఎంత అయ్యేది దానికంటే ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ అవుతున్నాయి. దీని తర్వాత మనం రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఫారెస్ట్ మీద ఆధారపడి ఏమైతే కమ్యూనిటీస్ ఉన్నాయి, లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏమైతే అవుతున్నాయి, వీటన్ని వల్ల రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఏం చేస్తున్నామో అది అన్సస్టైనబుల్ మెజర్స్, అన్సస్టైనబుల్ లెవెల్ రీచ్ అయింది. ఇప్పుడు నాట్ జస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ కంట్రీ. సేమ్ టైం ఎన్క్రోచ్మెంట్స్ అవ్వచ్చు, ఇల్లీగల్ మైనింగ్ అవ్వచ్చు, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా ఒక ఛాలెంజ్ ఫారెస్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ కి. సో దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్ ఆంధ్రప్రదేశ్ కంటెక్స్ట్ కి.
0: సార్, ఇటీవల రాష్ట్రంలో చేపడుతూ ఉన్న భారీ వృక్షారోపణ కార్యక్రమాల లక్ష్యం ఏంటి?
1: ప్రైమరీ లక్ష్యం ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ని ఇంప్రూవ్ చేయడం. ఈ అన్ని కార్యక్రమంలో పబ్లిక్ ఏమైతే పార్టిసిపేట్ చేస్తారో దానివల్ల బాగా సక్సెస్ అయితే ఆ మెసేజ్ ఏమైతే ఉంటుందో, ఆ కన్జర్వేషన్ మెసేజ్ అది యాక్చువల్లీ రూటింగ్ బాగా అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్లీ బ్యూరోక్రసీ నుంచి అయినా ప్రభుత్వం తరఫు

0: నుంచి అయినా మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో దానికి పబ్లిక్ సపోర్ట్ లేకపోతే మనం అల్టిమేట్లీ అది సక్సెస్ అవ్వదు. ఏ స్కీమ్ అయినా ఏ కార్యక్రమం అయినా ఇనిషియేటివ్ అయినా పబ్లిక్ సపోర్ట్ కావాలి. సో ఈ పబ్లిక్ ని పిలిచి ఎన్వైరన్మెంట్ డే రోజు అందరికీ మనం మన ముక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ ద్వారా నాటిస్తే వాళ్ళకి ఆ ఒక ఓనర్షిప్ వస్తుంది, ఇది మా మన ముక్క, మనం దీన్ని కాపాడుకోవాలి, ఒక సెన్సిటివిటీ వస్తుంది ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్. అందుకే ఈ యొక్క ప్రోగ్రామ్ మనం చేస్తాం.
1: సార్, మన అందరికీ తెలిసింది మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో ఈ కార్యక్రమంలో మన అటవీ శాఖ పాత్ర ఏంటి?
0: మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎండెవర్ ఇనిషియేటివ్. దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రైమర్లీ జనాలు ఏమైతే ఉన్నారో వాళ్ళది వే ఆఫ్ లైఫ్ ఏమైతే ఉందో దాన్ని మోర్ ఎన్విరాన్మెంటల్లీ రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నది ప్రమోట్ చేయడం. ఇది బేసికలీ లైఫ్ స్టైల్ కాంపోనెంట్. అంటే మనం ప్రతిరోజు దీంట్లో చాలా పెద్దగా ఏం చేయాల్సి ఉండదు. డే టు డే లైఫ్ లో మీరు ఎంత నీళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, మీరు ఒక ఎలక్ట్రిసిటీని స్విచ్ ఆఫ్ చేయడము, మీరు ఎప్పుడైతే దాన్ని వాడరో, ఒక కరెంట్ ట్యూబ్ లైట్ ని ఆఫ్ చేయడము, ఎలక్ట్రిక్ ఫ్యాన్ ని ఆఫ్ చేయడము, ఇది కూడా మీ తరఫు నుంచి ఎన్వైరన్మెంట్ కి చూపిస్తున్న ఒక కన్సర్న్ అనొచ్చు. ఇది దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ మిషన్ లైఫ్. సో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని కండక్ట్ చేయడం స్కూల్స్ లో, కాలేజెస్ లో, లోకల్ కమ్యూనిటీస్ లో, దీనివల్ల ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ అనేది జనాల్లో పాటించేలాగా అవేర్నెస్ ఇవ్వడం, ఇదే మన మెయిన్ మోటో ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్.
1: సార్, అడవులలో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయంటారు?
0: ప్లాస్టిక్ వేస్ట్ వల్ల చాలా రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కి, ప్రైమర్లీ వైల్డ్ లైఫ్ కి. ఇప్పుడు మనం ఏదైనా యూజువల్లీ టూరిస్ట్ లొకేషన్స్ వెళ్తూ ఉంటాము, ఎకో టూరిజం లొకేషన్స్ యూజువల్లీ ఫారెస్ట్ ఏరియాస్ లో, అక్కడ మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ యూజువల్లీ వచ్చి మందు బాటిల్ అవ్వచ్చు, ప్లాస్టిక్ కవర్స్, పేపర్స్, బ్యాగ్స్ అవ్వచ్చు, వాళ్ళు తిన్నే ప్లేట్ని అవ్వచ్చు, అలాగే యూజువల్లీ దాన్ని వేసి వెళ్ళి ఉంటారు. సో దీనివల్ల అక్కడున్న లోకల్ వైల్డ్ లైఫ్ అయితే ఏమైతే ఉంటాయో వాటికి అర్థం అవ్వదు ఇది తిన్నాలా తినకూడదు అనేది. సో దాన్ని కన్జ్యూమ్ చేస్తాయి, దానివల్ల అవి చనిపోతాయి. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కొన్ని స్టడీస్ వేరే కంట్రీస్ లో ఈ ప్లాస్టిక్ కన్జంప్షన్ వల్ల లాంగ్ టర్మ్ బిహేవియర్ చేంజెస్ కూడా వస్తున్నాయి. వైల్డ్ ఎనిమల్స్ ఎలా బిహేవ్ చేయాలో ఆ బిహేవియర్ కూడా మారుతుంది. సో ఇది మనం యూజువల్లీ కోతిల్లో చూడొచ్చు. మనం ఏ టూరిస్ట్ లొకేషన్ వెళ్ళినా యూజువల్లీ కోతిల్లు ఉంటాయి, దానికి ఆహారం మనం తినిపిస్తూ దాంతోపాటు ప్లాస్టిక్ కూడా అవి సేవిస్తున్నాయి. సో అదొకటి. అట్ సేమ్ టైం ప్లాస్టిక్ వల్ల సాయిల్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది. ఈ ప్లాస్టిక్ ఏమైతే మనం ఫారెస్ట్ ఏరియాస్ లో వేస్తామో అక్కడ పక్కన ఉన్న వాగ్ అయితే, ఏదైనా కాలువ అయితే దాంట్లో వెళ్ళి కలుస్తాయి, కంటామినేషన్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో దీనివల్ల సీరియస్ డిసీజ్ రావచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది ప్లాస్టిక్ డిస్పోజల్ వల్ల ఇన్సైడ్ ఫారెస్ట్ ఏరియాస్.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము అడవులలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతో కృషి చేస్తూ ఉంది. సో ఎందుకు సార్ ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడటం ముఖ్యమంటారు?
0: సో ఇప్పుడు ఫారెస్ట్ లో, ఫారెస్ట్ అంటే ఇట్స్ అ ప్లేస్ ఫర్ లైఫ్. ఫారెస్ట్ అంటే వెరైటీ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి, మ్యామల్స్, రెప్టైల్స్, అంఫీబియన్స్, కుక్క అవ్వచ్చు, ఏదైనా ఒక పామ్ అవ్వచ్చు, ఆర్ పులి అవ్వచ్చు, ఏనుగు అవ్వచ్చు, వెరైటీ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి యూజువల్లీ ఒక ఫారెస్ట్ లో. ఈ డైవర్సిటీ వల్ల ఆ రెసిలియన్స్ ఉంటుంది ఫారెస్ట్ కి. ఫారెస్ట్ ఏమైనా ఒక థ్రెట్ వచ్చినా ఆ తట్టుకోగలిగే రెసిలియన్స్ ఉంటుంది. ఆ రెసిలియన్స్ బయోడైవర్సిటీ వల్ల వచ్చేది. అండ్ ఈ బయోడైవర్సిటీ వల్ల వెరైటీ ఆఫ్ ఎకలాజికల్ ఫంక్షన్స్ అవి పాలినేషన్ అనొచ్చు. అంటే మనం హనీబీస్ తీసుకోండి, ఇప్పుడు ఏమైతే మనం పంట పెంచుతామో అదంతా అది పాలినేట్ అయ్యేదే ఒక అడవిల్లో వాసించే ఒక హనీబీ అవ్వచ్చు, వెరైటీ ఆఫ్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ అవ్వచ్చు. ఈ బయోడైవర్సిటీ వల్ల సీడ్ డిస్పర్సల్ అవుతుంది. ఆ ఒక బర్డ్ అవ్వచ్చు, సమ్ అదర్ మ్యామల్ అవ్వచ్చు, ఏదో ఒక పండు తిని దాంట్లో ఉన్న సీడ్ ని వేరే అదర్ ప్లేసెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. దానివల్ల ఇంకా చెప్పులు పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం న్యూట్రియంట్ సైక్లింగ్ అనేది ఒకటి ఉంటుంది. అట్మాస్ఫియర్ లో ఆ న్యూట్రియంట్ సైక్లింగ్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ బయోడైవర్సిటీ అనేది. అట్ సేమ్ టైం ఈ బయోడైవర్సిటీ వల్ల కొన్ని కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, మెడిసినల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో అందుకే ఆ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్.
1: సార్, వన్య ప్రాణుల సంరక్షణలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
0: ప్రైమర్లీ ఏంటంటే ఎప్పుడైనా ఏ టూరిస్ట్ లొకేషన్ కి వెళ్ళినా, ఏదో ఒక సఫారీకి వెళ్ళినా, మీరు ఎప్పుడు వైల్డ్ లైఫ్ ని డిస్టర్బ్ చేయకండి. వాటికి ఫీడింగ్ అయితే ఎప్పుడు చేయకూడదు. ఇక్కడ మీరు యూజువల్లీ జనాలకు అనిపిస్తుంది ఆ కేర్ అండ్ కన్సర్న్ వల్ల ఏదో ఒకటి తినిపిస్తాము అన్నది, అది ఎప్పుడూ మనం చేయకూడదు వైల్డ్ ఎనిమల్స్ కి. వాటి ఆహార వాటితే

0: ఉంటాయి. అండ్ మనం తినే ఆహారాలు, బిస్కెట్ కుక్కీస్ బ్రెడ్ ఇటువంటి ఏమి కూడా మనం వైల్డ్ ఎనిమల్స్ డిస్టర్బ్ చేయకూడదు. అండ్ దాన్ని ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా చూడకూడదు. వాటికే ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది. వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి, వాటి డిగ్నిటీని కూడా మనం అప్హోల్డ్ చేయాలి. సో రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యూ గో టు ఎనీ టూరిస్ట్ లొకేషన్స్. దీనివల్ల చాలా వరకు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
1: సార్, ఎకో టూరిజం మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య ఉన్న సంబంధం గురించి మీరు వివరిస్తారా?
0: సో ఎకో టూరిజం అంటే ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ట్రావెల్ ఇన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిచ్ ఏరియాస్, ఇదే ఎకో టూరిజం అంటే సింపుల్ కాన్సెప్ట్ లో. సో ఇది ప్రాపర్ గా మనం మేనేజ్ చేయగలిగితే, సక్సెస్ చేయగలిగితే ఎకో టూరిజం ని, అక్కడున్న లోకల్ కమ్యూనిటీస్ కి అండ్ అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రెండుకు ఒక విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. చాలా మంది ట్రైబల్స్ ఉంటారు, ఆదివాసులు ఉంటారు, వాళ్ళకి దానివల్ల ఇన్కమ్స్ ఎక్కువ వస్తాయి. అట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఉంటుంది, సెన్సిటివిటీ పెరుగుతుంది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ సంబంధించి. అట్ సేమ్ టైం లోకల్ ఎకనామీ బూస్ట్ అవుతుంది, అండ్ బికాస్ ఆఫ్ విచ్ బ్రాడర్ స్టేట్ ఎకనామీ ఆర్ నేషనల్ ఎకనామీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అల్టిమేట్లీ ఎకో టూరిజం వల్ల బోత్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ట్రైబల్ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ లోకల్ ఎకనామీ కూడా బూస్ట్ అవుతుంది.
1: సార్, వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ ఈ యొక్క అడవులపై వాటి ప్రభావాన్ని ఎలా చూపుతాయి?
0: సో క్లైమేట్ చేంజ్ అనేది ఏమైతే ఉందో అది ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్ అక్రాస్ ద వరల్డ్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఏర్పడుతుంది దానివల్ల. ఇప్పుడు ఈ రైజింగ్ టెంపరేచర్ వల్ల అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ లో వస్తున్న మార్పు వల్ల ఈ డ్రాట్స్ అవి ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల చెట్లకి కరెక్ట్ టైం కి రెగ్యులర్ పీరియడ్ రెయిన్ పడట్లేదు. ఎందుకంటే ఈచ్ ట్రీ స్పీసీస్ కి, ఈచ్ వైల్డ్ లైఫ్ కి ఇదే టైంలో వర్షం పడితేనే అది రీజనరేట్ అవుతుంది అనే ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ ఉంటుంది. సో అది టైమ్లీ రెయిన్ఫాల్ రాకపోవడం వల్ల స్పీసీస్, మనం ఇప్పుడు ముందే మాట్లాడుకున్నప్పుడు ఆ బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఇప్పుడు సైక్లోన్స్ అవ్వచ్చు, సడన్ గా చాలా ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ అవ్వడం అవ్వచ్చు, రెయిన్ఫాల్ రావడం అవ్వచ్చు, వీటి వల్ల కూడా ఫారెస్ట్ కి నెగటివ్ ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ టైం ఫారెస్ట్ ఫైర్ అనేది ఒకటి, ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో ఫారెస్ట్ ఫైర్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి.
1: సార్, మీరు ఇప్పుడే చెప్పడం జరిగింది అటవీ అగ్ని ప్రమాదాలకు సంబంధించి. సార్, మరి ఈ యొక్క అటవీ అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటి సార్?
0: దీంట్లో ప్రైమరీలీ ఎకో టూరిజం అనేది ఒక కాన్సెప్ట్. ఈ చర్యలు అంటే ఎకో టూరిజం ద్వారా చాలా మందికి ఒక సెన్సిటివిటీ వస్తుంది, ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వస్తుంది. అండ్ దీంతో పాటు గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ తీసుకుంటున్నాము. అంటే కోస్టల్ ఆల్ అలాంగ్ ద కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో ఒక 956 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది, ఆ ఎంటైర్ కోస్ట్ లైన్ కి మనం ప్లాంటేషన్ చేయబోతున్నాము. అక్కడ సూటబుల్ అయ్యేంత ఇండిజినస్ స్పీసీస్ ని మనం ప్లాంట్ చేసి ఈ సైక్లోన్స్, సునామీస్ వీటినంతా రాకుండా చూసుకోవడానికి, వచ్చినా వాటి వల్ల పక్కన్న సిటీస్ కి ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని మనం లీడ్ చేస్తున్నాము. అండ్ అట్ సేమ్ టైం 50% గ్రీన్ కవర్ అని, ఎంటైర్ కంట్రీలోనే 50% గ్రీన్ కవర్ అచీవ్ చేయాలని ఏ స్టేట్ కూడా ఇంతవరకు టార్గెట్ పెట్టుకోలేదు. ఏ స్టేట్ లో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉందో అది న్యాచురలీ ఉంది, ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎఫర్ట్స్ వల్ల కాదు. సో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆ డైరెక్షన్ లో కూడా ఇప్పుడు ఎదురు చూస్తుంది, 50% గ్రీన్ కవర్ ఆంధ్రప్రదేశ్ లో రావాలని.
1: సార్, మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో మడ అడవులు, ఈ మాంగ్రోవ్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి కదా సార్, సో ఇవి తీర ప్రాంతాల రక్షణలో ఏ విధంగా సహాయపడతాయంటారు?
0: మ్యాంగ్రోవ్స్ వల్ల కోస్టల్ కమ్యూనిటీస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లీహుడ్స్ దొరుకుతాయి, చాలా మంది ఫిషింగ్ చేస్తారు. ఈ మ్యాంగ్రోవ్స్ వల్ల లోకల్ ఫిష్ బయోడైవర్సిటీ చాలా బాగుంటుంది, ష్రింప్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, ప్రాన్, క్రాబ్స్, వెరైటీ వెరైటీ ఆఫ్ బర్డ్స్, ఇవంతా మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ లో థ్రైవ్ అవుతుంది. సో ఈ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ వల్ల లోకల్ కమ్యూనిటీస్ డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది, టూరిజం పెరుగుతుంది, సో ఇన్కమ్స్ జనరేట్ అవుతుంది. అండ్ ఫ్రమ్ కోస్టల్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాంగ్రోవ్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఏదైనా సిటీస్ అవ్వచ్చు, ఏమైనా టౌన్స్ అవ్వచ్చు, వాటికి మ్యాంగ్రోవ్స్ ఈ సైక్లోన్స్, సునామీస్ తో రక్షణ ఇస్తుంది. అండ్ అట్ సేమ్ టైం న్యూట్రియంట్ రీసైక్లింగ్ అనేది అండ్ కార్బన్ సెక్వెస్ట్రేషన్, చాలా వరకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ లో ఉన్నంత కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. సో ఇదంతా మా మ్యాంగ్రోవ్ మడ ఫారెస్ట్ లో చేసే కాంట్రిబ్యూషన్ అని చెప్పచ్చు.
1: సార్, సాంకేతికత పెరుగుతున్న ఈ రోజులలో డ్రోన్స్ కానివ్వండి, రిమోట్ సెన్సింగ్ కానివ్వండి, సో ఇటువంటివి అటవీ సంరక్షణలో ఎలా ఉపయోగపడుతూ ఉన్నాయి?
0: ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రీన్ కవర్, ఇంత గ్రీన్ కవర్ అవ్వాలనుకుంటున్నాము.

0: ఇంత ఫారెస్ట్ ఉందని చెప్పగలుగుతున్నాము. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ 23% ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ ఫారెస్ట్ కవర్ 23% అనేది మనం ఎలా కనుక్కున్నామంటే రిమోట్ సెన్సింగ్ వల్లనే, సాటిలైట్స్ ద్వారా, వాటి వల్లనే మనం చెప్పగలుగుతున్నాము ఎంత ఫారెస్ట్ ఉంది, ఎక్కడ ఫారెస్ట్ ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ మనం పెంచొచ్చు, ఎక్కడైతే ఫారెస్ట్ డిగ్రేడ్ అయ్యాయి, ఇదంతా మనం టెక్నాలజీ ద్వారా చెప్పగలము. సేమ్ టైం డ్రోన్స్ ని మనం ఎక్స్టెన్సివ్లీ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ కి, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ కి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే ఫారెస్ట్ ఏరియాలో దీన్ని మానిటర్ చేయడానికి, వీటన్ని దాంట్లో మనం టెక్నాలజీని ఎక్స్టెన్సివ్ గా వాడతాం.
1: సార్, అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఏంది సార్?
0: సో ఇప్పుడు ప్రైమరీలీ ఇదే మన మెయిన్ ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడు చేయబోతున్నది, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంక్రీజింగ్ ద గ్రీన్ పవర్ టు 50% ఆఫ్ ఎంటైర్ స్టేట్ ఏరియా. దీంతో పాటు దీనికి ఈ కంటెక్స్ లో మనం సీడ్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చేయబోతున్నాము విత్ ద గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్. సో దీంట్లో మనం మోర్ దెన్ 2.5 crore సీడ్ బాల్స్ ని వేరియస్ ఓపెన్ ఏరియాస్ అండ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ లో వేసి దీనివల్ల రీజనరేషన్ ని ప్రమోట్ చేయడానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు రేపు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కి చాలా హ్యూజ్ నంబర్స్ లో మనం సీడ్ బాల్స్ ని ఫారెస్ట్ ఏరియాలో అండ్ నాన్ ఫారెస్ట్ ఏరియాస్ లో వేయడం జరుగుతుంది.
1: సార్, హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలు ఎలా సహకరించాలి?
0: హరిత ఆంధ్ర దానికి గ్రీన్ కవర్ ఇంక్రీస్ టు 50% ఆఫ్ ద ఎంటైర్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక టార్గెట్ అండ్ ఇనిషియేటివ్. సో దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా వరకు ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. వేరే వేరే డిపార్ట్మెంట్స్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా దీనికి కోఆపరేట్ చేస్తున్నాయి అండ్ ఇంకా కోఆపరేట్ చేస్తారు కూడా. సో దీంట్లో గ్రీన్ కవర్ ని పెంచడం ఒక ఆస్పెక్ట్, ఎగ్జిస్టింగ్ గ్రీన్ కవర్ ని ప్రొటెక్ట్ చేయడం ఇంకో ఆస్పెక్ట్. సో ప్రజలు అట్లీస్ట్ వాళ్ళు వాలంటీర్ గా వచ్చి అటవీ శాఖ నియరెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి ఏదో ఒక నర్సరీ నుంచి ఏదో ఒక ముక్క తీసుకొని వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఫారమ్స్ లో వాళ్ళు నాటి దాన్ని వాళ్ళు కాపాడుకున్నా వాళ్ళ ద్వారా కూడా స్టేట్ కి ఇంక్రీజ్ అయ్యే గ్రీన్ కవర్ కి ఒక చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది.
1: సార్, కార్యక్రమంలో చివరిగా విద్యార్థులు మరియు యువతకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి సార్?
0: విద్యార్థులు, యూత్ ఏమైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ లో అండ్ ఇన్ ఎంటైర్ కంట్రీ, మీరే మన ఫ్యూచర్ కస్టోడియన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్. ఎనర్జీ, క్రియేటివిటీ అండ్ కమిట్మెంట్ వల్ల ఒక మీనింగ్ఫుల్ చేంజ్ ని మనం తీసుకురాగలము ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ లో. కన్సర్న్, డీప్ కన్సర్న్ చూపిస్తే ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ కి, అప్పుడే ఏమైనా ప్రొటెక్ట్ చేసుకోగలము. జస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోన్ ప్రొటెక్ట్ ఏమి చేయలేము జనాల సపోర్ట్ లేకుండా. సో జనాల్లో ప్రైమరీ కాంట్రిబ్యూషన్ ప్లే చేసేదే మన యూత్. సో బిగిన్ విత్ సస్టైనబుల్ హ్యాబిట్స్, మీ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ని వాళ్ళ డే టు డే లైఫ్ లో అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ వల్లే ఒక పెద్ద మార్పుని మనం తీసుకురాగలము.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావో అతిథి, ఈనాటి రావో అతిథి కార్యక్రమంలో

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సమయం 10:24 దాటి 2 సెకండ్లు కాబోస్తోంది. మరి ఇంకా హరివిలిలో అడిగిన ప్రశ్న ఏమిటంటే గనక పర్యావరణం అనే పదంలో సరౌండింగ్స్ మీనింగ్ వచ్చేట్టుగా పదం ఏది? మరి చూద్దామా ఎవరు పంపించారో.

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి సూరిబాబు గారు మెసేజ్ చేశారు. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. నెక్స్ట్ ఇంకా మల్లేశ్వర గారు, సాంభవి గారు, కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కృష్ణా జిల్లా నుండి మెసేజ్ చేశారు. బందార్ నుండి అరుణ గారు, కృష్ణ, అమలు, బాజీ, బుజ్జి మెసేజ్ చేశారు. ఇప్పుడే ట్యూన్ చేశామంటూ పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా నరసింహారెడ్డి గారు మాధవరం నుండి. ఎస్, నెక్స్ట్ ఇంకా అక్కరపాక నుండి రమా గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఫణి సత్యశ్రీ తెనాల నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎమ్మిగిన నుండి శేఖర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు.

అమలాపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అగస్త్య గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ సత్యగీత భావన వాసు గారు గుంటూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ శ్రావణి మెసేజ్ చేశారు, ఆవరణం. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాధాకృష్ణ గారు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు. ఎస్ ఇంగ్లీష్లో మీనింగ్ కాదు, పర్యావరణం అనే పదంలో సరౌండింగ్స్కి మీనింగ్ వచ్చేట్టుగా తెలుగు పదం అని చెప్పి అడిగాను. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. ఎస్ నెక్స్ట్ ఇంకా పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుండి మెసేజ్ చేస్తున్నారు, పాటలు కొరుకునే కార్యక్రమం అయితే కాదు. నెక్స్ట్ ఇంకా పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ గుడ్ మార్నింగ్ అండి. ఉపేంద్ర గారు పాలమూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మి గారు వడియంపేట అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి. తిరుపతి నుండి దేవసేన గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ ఆదిత్య అంటూ మెసేజ్ చేస్తున్నారు. పోరంగి నుంచి వీర రాఘవమ్మ, రేఖ, సాయి, మోనిక. సాయి శిరీష గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఎస్ ఆవరణం ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. పర్యావరణంలో పరి ప్లస్ ఆవరణం అనే రెండు శబ్దాలు ఉంటాయన్నమాట. ఆవరణం అంటే సరౌండింగ్స్, సో పరి అంటే కప్పి ఉంచడం అనమాట. ఇంకా మూడో ప్రశ్నకి వెళ్ళిపోదామా. మరి భూమి వేడెక్కుతోంది, గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, మరి అసలు ఈ భూమి వేడెక్కడానికి కారణమైన ప్రధాన వాయువు ఏమిటో తెలుసా? భూమి వేడెక్కడానికి కారణమైన ప్రధాన వాయువు తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662484కి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: City FM 101.3.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్!

0: తెలియని యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది.
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం వివిధ భారతి కార్యక్రమాలు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనము నామ్ హరివిల్లో సమయం చూస్తే కనుక 10:36 దాటి 7 సెకండ్లు కావస్తుంది. అడిగిన ప్రశ్న ఏమిటంటే, భూమి వేడెక్కడానికి కారణమైన ప్రధాన వాయువు ఏది? మన శ్రోతలందరూ మెసేజెస్ పంపించారు, మరి ఆ వాయువును తగ్గించేద్దామా? సరే చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు ఈ క్వశ్చన్కి. గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎస్, నెక్స్ట్ ఇంకా మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు, కుటుంబ సభ్యులు, ఉప్పలూరు గ్రామం కృష్ణా జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్రో కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సిటీ సూరిబాబు గారు మెసేజ్ చేశారు. ఆల్రెడీ క్వశ్చన్ అయిపోయింది. ప్రగతి అయితే కాదు కదా, పరిసరాలే కదా. సత్యగీత భావన వాసు గుంటూరు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు, ఖైరున్నీసా ఫాతిమా పెదమరమి నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మీ ప్రశ్నకు సమాధానం అంటూ వేటపాలెం దగ్గర రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. రాధాకృష్ణ గారు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కడప నుండి. కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. వెంకట్ గారు అల్లపర్రు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఆళ్లపర్రు. ఓకే, సారీ అండి, ఇంగ్లీష్లో ఉంది కదా, సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకరావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. అమలాపురం నుండి ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. ఎస్, గ్రీన్ హౌస్ గ్యాసెస్. నెక్స్ట్ ఇంకా అక్రపాక నుండి రామా గారు. కరెక్ట్ ఆన్సర్. అపరంజీ గారు తిరుపతి నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, చెల్లపందిర్ రామర్ ఇంకా మోనిష మధురై నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఉత్తేజ్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శ్రావణి మెసేజ్ చేశారు. నో సాంగ్స్ అయితే ప్లే చేయము. దిస్ ఈస్ హరివిల్లు. మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ పంపించడం, ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ అన్నమాట. సాయి కుమారి గారు రామానగర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి దేవసేన గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి భూమి చాలా వేడెక్కడానికి కారణమైన ప్రధాన వాయువు ఏమిటి అంటే కార్బన్ డైఆక్సైడ్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రతి ఒక్క యాక్టివిటీ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్యూమన్ రెస్పిరేషన్, మనం వదిలే గాలి నుంచి వస్తుంది కార్బన్ డైఆక్సైడ్. ఇంకా పరిశ్రమలు, తర్వాత వెహికల్స్, వీటి దగ్గర నుంచి వచ్చే ఎగ్జాస్ట్, వీటిలో కూడా కార్బన్ డైఆక్సైడ్ చాలానే ఉంటుంది. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది భూమి చుట్టూరా చాలా ఎక్కువైపోవడం కారణంగా భూమి ఏదైతే వేడిని విడుదల చేయాలో అది విడుదల చేయకుండా మళ్ళీ అది మన భూమి పైకే వస్తుందన్నమాట. ఏంటిది అని అంటారా? సో మన భూమి నుంచి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ మన నుంచి కానీ ఇంకా పరిశ్రమల నుంచి కానీ విడుదలవుతూ ఉంటుందో అది భూమి చుట్టూరా ఒక లేయర్ లాగా కప్పేస్తూ ఉంటుందన్నమాట. అంటే చెప్పాలంటే క్లౌడ్స్ లాగా కప్పేస్తూ ఉంటుంది. అలాగా కప్పేయడం వల్ల ఎండ వేడి వల్ల ఏదైతే భూమి వేడెక్కుతుందో, ఎండ వెళ్ళిపోయిన తర్వాత అంటే రాత్రిపూట చల్లబడాలి కదా, సో అలా రాత్రిపూట చల్లబడాలి అంటే భూమి నుంచి భూమి ఏదైతే వేడెక్కిందో మార్నింగ్ పూట ఆ వేడంతా కూడా అది ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. సో అలా ఎగ్జిట్

తవ్వాలి అంటే భూమి చల్లబడాలి. సో భూమి నుంచి వేడి అలా పైకి వెళ్తూ వెళ్తూ పైనంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ క్లౌడ్ వల్ల మళ్ళీ ఆ వేడి అంతా కూడా తిరిగి వచ్చేస్తుంది. అందుకనే రాత్రి ఎప్పుడైనా చూసారా మార్నింగ్ పూట వేడి ఉన్నా అదొక రకం, మరి రాత్రి పూట కూడా చాలామందికి వేడి అనేది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఈ గ్లోబల్ వార్మింగ్, కార్బన్ డైఆక్సైడ్ వల్ల. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలంటే ఏం చేయాలి? అందుకే ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మొక్క నాటితే గనక మొత్తం ఎంతమంది ఉన్నారో అన్ని మొక్కలు నాటినట్టే కదా. ఆల్రెడీ అసలు మొక్కలు లేకుండా ప్రాంతాలు అయితే ఉండవు. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలా ఒకరోజు ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటడం వల్ల మన భూమి ఎంతో పచ్చదనంగా ప్రతి ఒక్క చెట్టుతో మురిసిపోతూ ఉంటుంది. ఇంకా ప్రొడ్యూస్ అయిన ఈ కార్బన్ డైఆక్సైడ్ని అది పీల్చుకుని మనకి మంచి ఆక్సిజన్ అందిస్తాయి చెట్లు. మరి ఇంకా హరివిల్లలో ఇప్పుడు అడగబోయే ప్రశ్న ఏమిటంటే, ఏ పక్షి తన గూడిలో అరలు గదులు అంతస్తులు నిర్మిస్తుంది? ఏ పక్షి తన నిర్మించుకునే గూడులో అరలు గదులు అంతస్తులు నిర్మించుకుంటుంది? తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662488114కి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 10:52 దాటి 28 సెకండ్లు కావస్తోంది సమయం. హరివిలులో అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఏ పక్షి తన గూడులో అరలు, గదులు, అంతస్తులు నిర్మిస్తుంది? మరి ఏ పక్షి నిజంగా ఆ గూడుని చూసారా, ఎంత అందంగా ఉంటుందో కదా. ముఖ్యంగా మనిషి తనకి సంబంధించి ఇంటీరియర్ డిజైనింగ్ అని చెప్పి రకరకాలుగా ఫ్లాట్స్ని అంతా కూడా డిజైన్ చేసుకుంటారు కదా, మరి పక్షి కూడా తనకి సంబంధించి అట్లాగ ఇంటీరియర్ని స్పెషల్గా డిజైన్ చేసుకుంటుందంట. మరి ఇంతకీ ఏమిటి ఆ పక్షి చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు ఈ క్వశ్చన్కి, నరసింహారెడ్డి గారు మాధవరం నుండి మెసేజ్ చేశారు గిజిగాడు అంటూ. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ గొల్లా శివయ్య గారు, లక్ష్మీ గారు మెసేజ్ చేశారు. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి గారు మెసేజ్ చేశారు గిజిగాడు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా సాయి శేష గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ హయతి గారు, హస్మిత పటమట విజయవాడ నుండి మెసేజ్ చేశారు వీవర్ బోర్డ్ అంటూ. భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మహమ్మద్ ఇనాయతుల్లా గారు మెసేజ్ చేశారు. ఎస్, నెక్స్ట్ ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు. ముమ్మల కోటేశ్వర గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, అపరంజీ గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా పిఆర్ శేఖర్ గారు చీరాల నుండి మెసేజ్ చేశారు. క్వాకర్ ప్యారెట్, ఓకే. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. వడ్రంగి పెట్ట గూడు అలాగే ఉంటుందా? అది చెక్కల్ని ఇంకా తర్వాత పెద్ద పెద్ద వుడ్ని తొలగించేస్తుంది అని చెప్పి తెలుసు, మరి దానికి సంబంధించిన గూడు అయితే తెలియదు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. ఓకే, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు. అక్కరబాక నుండి రమా గారు మెసేజ్ చేశారు గిజిగాడు అంటూ. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి మెసేజ్ చేస్తున్నారు శోభ గారు. ఎస్, నెక్స్ట్ ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూర్యబాబు గారు మెసేజ్ చేశారు. గీత కళ పక్షి, మరి రకరకాల పక్షులు అయితే నాకు కనబడ్డాయి. ఎస్, నిజంగానే ఏంటంటే చాలా రకాల పక్షులు అయితే ఉంటాయి. మరి నిజంగా ఒక గూడు నిర్మాణం అనేది మనం చూస్తే కనుక ఎంతో సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా. మరి నాకు తెలిసి పిచ్చుక గూడు కూడా కొన్ని రూమ్స్తో అరలతో ఉంటుందన్నమాట. సో గిజిగాడు అని చెప్పేసి మన శ్రోతలందరూ కూడా చాలా మెసేజెస్ అయితే చూశారు. మరి ఈరోజు హరివిలులో పర్యావరణానికి సంబంధించి ఎన్నో విషయాలు, ఇంకా అలాగే మన ప్రశ్నలు కూడా పర్యావరణం చుట్టూరానే చాలా అయితే అడగడం, ఇంకా తెలియని విషయాలను కూడా ఎన్నో తెలుసుకోవడం అయితే జరిగింది కదా. సో ఇంకా ఈ హరివిల్లో క్వశ్చన్స్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: विद भारती एफएम 101.3
1: పది గంటల 59 నిమిషాలు దాటి 55 సెకండ్లు కావస్తోంది సమయం. ఏ మాయ చేసావే మూవీ నుంచి అనంత్ శ్రీరామ్ లిరిక్స్లో దేవన్ ఏకాంబరం ఇంకా చిన్మయి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇవి ఈనాటి విశేషాలు సంగతులు. మరిన్ని కబుర్లతో ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నేను మీతో మళ్ళీ కలుద్దాం.

పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి సీడ్ బాల్కు ఒక చెట్టును సృష్టించగలిగే శక్తి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లండన్లోని ప్రసిద్ద లండన్ ఐ తరహాలో కృష్ణానది తీరంలో అమరావతి ఐ నిర్మాణానికి రాష్ట కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, రాష్ట రాజధానిలో ఒక జెయింట్ అబ్జర్వేషన్ వీల్ వంటి ప్రాజెక్టును సీఆర్డీఏ ప్రతిపాదించగా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిన్న పాత్రికేయులకు ఆయన వెల్లడించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆశీర్వాద మండపంలో అమ్మవారి తీర్థ ప్రసాదాలను టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి అందజేశారు. ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే ఉద్దేశంతో నవచేతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. చిన్నారుల్లో తొలిదశలో తలెత్తే మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోనున్నామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సమాచారం అందించినట్లు, మొత్తం 14 ప్రధాన సబ్జెక్టుల్లో సవరించిన నూతన సిలబస్ను ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి డైరెక్టర్ సెక్రటరీ పి రంజిత్ బాషా తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 252.58 పాయింట్లు పెరిగి 74,612.59 వద్దకు చేరగా, నిఫ్టీ 66.50 పాయింట్లు లాభపడి 23,483.05 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ స్వల్పంగా బలపడి 85.72 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సీఫుడ్ ఎగుమతులపై ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి వర్క్షాప్లో పాల్గొనేందుకు ఆయన నగరానికి రానున్నారు. ఈ కీలక కార్యక్రమంలో

0: भारती FM 101.3
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
2: అవునవును,

తరిల్లేలా ఒట్టిలో నిరగటమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాలను సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు.

0: టైప్ 2. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఎందుకు సడన్ గా రవితేజ సాంగ్ మీ అందరికి వినిపించాను అంటే, మాస్ మహారాజా రవితేజ హీరోగా, భవానీ శంకర్ హీరోయిన్ గా, దర్శకుడు శివ నిర్వాణ చిత్రీకరిస్తున్న మూవీ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే అనమాట, ఇరుముడి అనమాట. అసలు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి కదా మనందరికీ, ఎలా ఉండబోతోంది మూవీ అని చెప్పి. మరి రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారనమాట. తన కూతురుతో డిజైన్ చేసిన బ్యూటిఫుల్ సన్నివేశాలు అయితే ఈ సినిమాకి హైలైట్ గా కనిపిస్తున్నాయి అనమాట. మరి అసలు ఎలా ఉండబోతోంది, ఏంటి స్టోరీ, ఇవన్నీ తెలియాలి అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు, అంటే ఆల్మోస్ట్ మనందరం కూడా ఆగస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఇరుముడి మూవీ వచ్చేంత వరకు మనం ఆగస్ట్ వరకు వెయిట్ చేద్దాం. అలాగే ఈ మూవీ కూడా తనకి మంచి హిట్, అంటే ఒక సక్సెస్ అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి రవితేజ అయితే ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే తన లిస్ట్లో యాడ్ అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం దరువు మూవీ నుంచి, దాని తర్వాత రవితేజ యాక్ట్ చేసిన ఇంకొక మూవీ అనమాట దేవుడు చేసిన మనుషులు, ఈ టూ మూవీస్ నుంచి టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం 2 101.3 విత్ భారతీయ ఫ్యామిలీ.

0: Shakti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

అమ్మాయిలు అబ్బాయిలు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 విద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ నేను చెప్పబోయే అప్డేట్ ఏంటి అంటే, అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్గా, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కించిన చిత్రం ఏంటి అంటే లెనిన్ అనమాట. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎప్పుడు రాబోతోంది, అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతోంది, ఈ స్టోరీ ఏంటి అసలు, అంటే కంటెంట్ అంతా దేని చుట్టూ తిరుగుతుంది, ఇవన్నీ మనకి తెలియాలి అంటే ఈ మంత్ అనమాట, జూన్ అయితే వచ్చేసింది కాబట్టి 26th వరకు వెయిట్ చేస్తే థియేటర్లో హ్యాపీగా మనందరం లెనిన్ మూవీ అయితే చూసేయచ్చు అనమాట. మరి అఖిల్కి మంచి హిట్ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఇప్పుడైతే నేను మీ అందరి కోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి, దాని తర్వాత అఖిల్ మూవీ నుంచి, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారు

0: ఆదాయాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్వెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణ

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సంస్థ చూపించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో

కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.

0: నమ్మకానికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్ళీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమ కథా చిత్రం నుంచి రాజేష్ అనురాధ శ్రీరామ్ పాడిన పాట వింటారు. సందీప్ చౌత సంగీతం, సిరివెన్నెల సాహిత్యం.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమంటే చిత్రం నుండి ఆర్పి పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ పాడిన పాట వింటారు. శశి ప్రీతం సంగీతం, పోతుల రవికిరణ్ రచన.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కాస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈవేళ కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఆ పైన మధ్యాహ్నం భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయలు విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీ ఉతాన్నిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఇది గుజరాత్, మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.

0: గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో నిన్న ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు.
1: భారత సర్కార్ కి ఆయుష్ మంత్రాలయ నే యోగా 365 అభియాన్ శురూ కియా హై. మే ఇస్ వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ మే భాగ్ లేనే వాలే సభీ ఖిలాడియో సే భీ ఆగ్రహ కరుంగా, జబ్ ఆప్ అప్నే అప్నే దేశో మే లౌటే తో యోగ కే ఇస్ సందేశ్ కో భీ అప్నే సాథ్ లేకర్ జాయే. ఆప్ సభీ అప్నే అప్నే దేశో మే యోగా 365 కే అంబాసిడర్స్ బన్ సక్తే హై. ఆప్కా అనుభవ్ ఔర్ యోగ కే ప్రతి ఆప్కా విశ్వాస్ పూరే విశ్వ కో ఇస్ సందేశ్ సే జోడ్ సక్తా హై.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుంచి 6.6% తగ్గించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రపంచ సప్లై చైన్ అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరమైన వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధానమైన ప్రతికూల అంశాలుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నారు. తన ద్రవ్యోల్బణ అంచనాను కేంద్ర బ్యాంక్ 4.6% నుంచి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితుల్లోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ, పెరుగుతున్న ఇంధనం ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. విదేశీ క్యాపిటల్ను ఆకర్షించేందుకు ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలు జారీ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తూ, ఏక్ పేడ్ మాకే నామ్ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దాదాపు 10,000 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని పెంచడంలో గణనీయమైన తోడ్పాటందించాయని చెప్పారు. ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపే వారందరినీ ఆయన అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్థిరమైన వృద్ధిని పెంపొందించాలనే నిబద్ధతను పునరుద్ఘటించేందుకు ఈరోజు ఉపయోగపడుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో హరిత పరిధిని విస్తరించడానికి, అనేక జంతు జాతుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వరుస సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే సూత్రంతో నడుస్తూ మిషన్ లైఫ్ స్ఫూర్తితో భారత్ మరింత పరిశుభ్రమైన, పచ్చని, స్థిరమైన భూగ్రహం కోసం కృషిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సామూహిక ప్రయత్నాలు, పటిష్టమైన విధానాలు, సైన్స్ ఆవిష్కరణలపై నమ్మకం పర్యావరణాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయో దేశ ప్రజలు ఇప్పటికే నిరూపించారని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక జంతు జాతుల పునరుద్ధరణలో

0: సాధించిన విశేషమైన పురోగతిని వివరిస్తూ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, మంచు చిరుతలు, ఎలుగుబంట్లు, చిరుతపుల్ల పరిరక్షణ ప్రయత్నాలు, స్థిరమైన నిబద్ధత వన్యప్రాణులను, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి సహాయపడ్డాయని మోదీ చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనం, జీవ వైవిధ్య రక్షణ పట్ల తమ నిబద్ధతను మరింతగా బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవించడాన్ని భారత నాగరికత, సంస్కృతి ఎప్పటి నుంచో తమ పౌరులకు నేర్పుతున్నాయని ఆయన అన్నారు. తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్లో ఒక సందేశాన్ని ఉపరాష్ట్రపతి సందర్భంగా ఉటంకించారు. స్థిరత్వం అన్ని రకాల జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రాథమిక విధి అని ఇది మన గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణంలో మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 12 ఏళ్లలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆమోదించారు. అన్నామలై ఇటీవల తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రగతి కోసం యోగి ఆదిత్యనాథ్ చేసిన కృషి ఎంతో గమనార్హమైందన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సర్వతోముఖాభివృద్దిపైనే దృష్టి పెట్టారని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరగనున్న 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. గత నెలలో జరిగిన మొదటి ప్రధానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి అంతకుముందు ఆమోదం తెలియజేశారు. ఇరాన్తో చర్చలు జరపడంలో అమెరికా ఇంకా నిమగ్నమై ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా నిరోధించేలాగా ఏ ఒప్పందమైనా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అణు విస్తరణ నిరోధమే తమ ప్రభుత్వ విధానం ప్రధాన లక్ష్యమని ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందం ప్రకారం కూడా ఇరాన్ అణు ఆయుధాన్ని పొందేలాగా వీలు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ప్రకటించిన ద్రవ్య విధానంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తోంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీతం కార్యక్రమం వింటారు. ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారు పాడిన లలిత గీతాలు, గోపరాజు వెంకట సుబ్బారావు కీర్తనలు వింటారు. ముందుగా శ్రీ మల్లాది సూరిబాబు ఆలపించిన లలిత గీతాలు.

మీరింతవరకు భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమల్లాది సూరిబాబు గారి లలిత సంగీతం విన్నారు. ఇంకా గోపరాజు వెంకట సుబ్బారావు కీర్తనలు విన్నారు. ఇంతటితో భక్తి సంగీతం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మజ్నో చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. దాసరి నారాయణరావు గీత రచనా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కల పెంపకానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. వార్తల వివరాలు. విశాఖపట్నంలో 2 రోజుల జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, కింజారపు రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యశాలలో రొయ్యల సాగు, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ధి, పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే మార్కెట్ విస్తరణ, ఉత్పత్తి వ్యయాల తగ్గింపు, విద్యుత్ ఖర్చులు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై వివిధ రాష్ట్రాల ప్రతినిధుల నుంచి సూచనలు స్వీకరిస్తున్నారు. అనంతరం సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తిరుమలలో తల్లి పేరిట మొక్కను నాటడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ,
1: ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హస్ ఎన్కరేజ్డ్ అస్ టు ప్లాంట్ 1 ట్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్

0: mother, ek ped maa ke naam. It is truly a divine blessing for me that I could plant a tree in my mother name in the Tirumala Balaji Hills, and I am indeed sure that across the country, the awareness of environment, awareness of importance of greenery.
1: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయానికి అవసరమైన విద్యుత్తును 100% క్యాంపస్లోనే ఉత్పత్తి చేసుకునేలా చర్యలు చేపట్టామని సూచించారు. వ్యర్థాల నిర్వహణ, బయోగ్యాస్ ఉత్పత్తి, మురుగునీటి శుద్ధి, నీటి పునర్వినియోగం వంటి చర్యలను అమలు చేసి నెట్ జీరో క్యాంపస్గా తీర్చిదిద్దామని సూచించారు. మొక్కలు నాటిన అనంతరం జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో పాల్గొనేందుకు సైకిల్పై వెళ్లారు. విత్తన బంతుల ద్వారా మొక్కలను సులభంగా నాటవచ్చునని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్ఫ్లై పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో కలిసి విత్తన బంతులను తయారు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతులు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వీటిని చల్లుతామని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం.
1: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైట్ టు సైట్ సొసైటీ పాలక మండలి సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. పారామెడికల్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పారామెడికల్, ఆప్తాల్మిక్ సిబ్బంది ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే జాతీయ అంధత్వ నియంత్రణ, దృష్టిలోపాల నివారణ కార్యక్రమాల అమలు పురోగతిని మంత్రి సమీక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన నేత్ర వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటడం, సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా మంగినిపూడి బీచ్లో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ మంగినిపూడి కార్యక్రమం నిర్వహించారు. అనంతపురంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని సైకిళ్లు, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, సామాజిక బాధ్యతని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన గాలి నాణ్యత పర్యవేక్షణ డిజిటల్ బోర్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సహకరించాలని తెలియజేస్తూ,
3: పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకి కూడా మనం ఇదే రకంగా అందించాలి, ఇంకా మెరుగుపరచాలి, దాన్ని కాపాడుకోవాలి, చెట్లు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయాలని ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపునిచ్చారు. ముఖ్యంగా 15,000 చెట్లు ఈ రోజు నాటాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం కానీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టరేట్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన స్కూల్స్ ని నెట్ జీరో చేయాలని ఈ రోజు మన జిల్లాలో సుమారు 59 స్కూల్స్ ని మనం ఎంచుకొని అక్కడ సోలార్ పెట్టించడం, మొక్కలు నాటించడం, అలాగే పిల్లల్ని కూడా మోటివేట్ చేసి కార్యక్రమం వైపు ముందుకు అడుగులు వేసే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
1: రానున్న గోదావరి పుష్కరాలను మహాకుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్ర

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పుష్కరాల ఏర్పాటుపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పుష్కర ఘాట్లు అభివృద్ధి, ఆలయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి, రవాణా వంటి సౌకర్యాలను ముందస్తుగా సిద్ధం చేయాలని ఆదేశించారు. 2 తెలుగు రాష్ట్రాల సమన్వయంతో గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అవగాహన శిక్షణ కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పెన్ని వెంకట్రామయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించడం అవసరమని అన్నారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో ఆకాశవాణి వాకథాన్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ సోమేశ్వరరావు మాట్లాడుతూ, ఆకాశవాణి ప్రజాప్రసార సేవల 90 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కలు పెంచడానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా.
4: తెలియని యాప్ తో జాగ్రత్త.
5: ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో వివాహ వ్యవస్థలో మార్పులు, పిల్లలపై ప్రభావం, ఈ అంశంపై చర్చా కార్యక్రమం వింటారు. చర్చలో పాల్గొన్నవారు డాక్టర్ ఆర్ వరరుచి, డాక్టర్ వి రాధికారెడ్డి, శ్రీమతి జి సక్

0: కళ అనుసంధానం శ్రీమతి మొంజులూరి కృష్ణకుమారి. వినండి, వివాహ వ్యవస్థలో మార్పులు, పిల్లలపై ప్రభావం, చర్చా కార్యక్రమం.
1: మన దేశంలో విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళని ఆకర్షించేటటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. అయితే మన దేశంలో కూడా ఒక 20-15 సంవత్సరాల్లో చాలా మార్పులను చూస్తున్నాం కుటుంబ వ్యవస్థలో. ఈ మార్పులు భవిష్యత్ తరాలైనటువంటి పిల్లల మీద ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది ముచ్చటించడానికి ఈరోజు మనం జి సకల గారు, తర్వాత నాస్తిక్ కేంద్రంలో వారు పనిచేస్తున్నారు సోషల్ వర్కర్ డాక్టర్ రాధికారెడ్డి గారు, సైకియాటిస్ట్ డాక్టర్ వరరుచి గారు, వారు ఉపాధ్యాయ వృత్తిలో చాలా అనుభవం ఉన్నటువంటి వారు, ఈ వీరిని కలుసుకుని ముచ్చటిద్దాం. నమస్కారం అండి.
2: నమస్కారం.
1: ఈ కుటుంబ వ్యవస్థలో మార్పులు అనేటటువంటివి వచ్చాయనే విషయాన్ని మీరు అంగీకరిస్తారా సకల గారు?
3: తప్పనిసరిగా అంగీకరించవలసిందేనండి. ఎదురుగా కనబడుతోంది కదా, ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ, ఇప్పుడు వెస్ట్ కుటుంబాలు ఎక్కువైపోతున్నాయి ఏ రోజుకి ఆ రోజే. పూర్వం ఏంటంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక కుటుంబంలో ఏదైనా ఒక చిన్న సమస్య భార్యాభర్తల మధ్య వచ్చినా, లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మిగతా మెంబర్స్కి ఎవరికైనా వచ్చినా కూడా ఇలా కాదమ్మా అలాగా అని చెప్పే వ్యక్తులు ఉన్నారు. ఎప్పుడైతే వెస్ట్ కుటుంబాలు వచ్చేసాయో ఆ చెప్పే వ్యక్తులు ఉండడం లేదు. దానివల్ల చాలా చిన్న సలహాతో పోయే సమస్య పెద్దదైపోతుంది. తర్వాత ఈ వస్తున్న మార్పులతో ఈ భార్యాభర్తలు కూడా ప్రతిదీ భూతద్దంలో చూడడం ఎక్కువైపోయింది. భార్యను భర్తను చూడడం కానీ భర్తను భార్యను చూడడం, భూతద్దం చూసేసరికి పెళ్లి వరకు వాళ్ళు ఎంతో నచ్చుతారు, పెళ్ళైన తర్వాత అందులో లోపాలే కనిపిస్తాయి. అందుకని రోజు రోజుకి సమస్యలు పెరుగుతున్నాయి నేను అనుకుంటున్నాను.
1: వరరుచి గారు, మనం ఇదివరకటి రోజుల్లో అంటే మీరు పురుష దృక్కోణం నుంచి గమనించినట్టయితే కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర మారి పురుషుడి పాత్రలో కూడా రావాల్సిన మార్పులు రాకపోవడం వల్ల కూడా ఈ రకమైనటువంటి కొన్ని వైరుధ్యాలు కానీ లేకపోతే వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రావడం కానీ జరుగుతుందంటారు?
4: తప్పకుండా మేడం. చేంజ్ ఇస్ ద లా ఆఫ్ లైఫ్ అన్నట్టు, ఇదివరకు ఒక్కళ్ళే సంపాదించేవాళ్ళు, ఇప్పుడు చాలామంది కుటుంబంలో ఆడ మగ ఇద్దరు సంపాదిస్తున్నారు. మరి మేల్ డామినేషన్ ఉంది అంటే కుదరదు, ఎందుకంటే ఆడవాళ్ళని కూడా మరి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా వినాలి. ఇదివరకు బ్రెడ్ విన్నరు మగవాడు కాబట్టి కుటుంబం అంతా అతని మాట వినేవాళ్ళు. ఇప్పుడు అందరూ పిల్లలతో సహా అందరూ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే జాయింట్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తున్న రోజులు వస్తున్నాయి. మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భార్యాభర్తలే కాదు, ఈ రోజుల్లో పిల్లల్ని కూడా కన్సల్ట్ చేయాల్సి వచ్చిన రోజులు వస్తున్నాయి. ఏ టీవీ కొనాలన్నా, ఫ్రిడ్జ్ కొనాలన్నా, ఇంట్లో ఇలాంటివి ఏవి చేయాలన్నా. కాబట్టి తప్పకుండా పురుష అహంకారం అనేది అంటుంది రోజులు పోతున్నాయనే చెప్పాలి యాక్చువల్గా. అందువల్ల మగవాళ్ళు కూడా ఈ మేల్ డామినేషన్ తగ్గించుకుంటున్నారు. ఇద్దరూ ఉన్నప్పుడు, భార్యాభర్త ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు, ఇదివరకు మనం చాలా కుటుంబాలు చూసేవాళ్ళం మగవాళ్ళు పని చేయకుండా ఆడవాళ్ళే వంట పని అవి చేసి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఇద్దరు షేర్ చేస్తున్నారు, అంటే ఆ దృక్పథంలో కూడా మార్పు వస్తున్నదని చెప్పాలి మేడం.
1: రాజకీయ గారు, ఈ సామాజికంగా వచ్చినటువంటి మార్పులు, కుటుంబంలో వస్తున్నటువంటి మార్పులు కుటుంబంలో ఉండే వ్యక్తుల యొక్క మానసిక పరిణామాలకి ఎలా దోహదం చేస్తున్నాయి? అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్లను మీరు గమనించుంటారు, సమాజంలో జనరల్గానే వస్తున్న మార్పుల్ని మీరు గమనించుంటారు?
5: అంటే సమాజంలో ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని బట్టి చూస్తే పర్టికులర్గా, అంటే నేను యాజ్ లేడీ సైకియాట్రిస్ట్ ఎక్కువ మందిని ఆడవాళ్ళని ఎక్కువ పేషెంట్స్గా చూస్తూ ఉంటాం కదా. వీళ్ళలో ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఇద్దరు వర్క్ చేసే వాళ్ళలో కానివ్వండి, ఆ తర్వాత ఆడవాళ్ళకి రోల్ అనేది, పాత్ర అనేది ఎక్కువ. ఎందుకు, కుటుంబ పరంగా ఆవిడ పిల్లల్ని పెంచడంలో కానీ ఇంట్లో అన్నిటినీ చూసుకోవడంలో కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ సేమ్ టైం తను ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి, అంటే తను చేయవలసిన పనులు రోజులో తనకి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దానివల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పని షేరింగ్లో మనం అంటున్నాం మగవాళ్ళు కూడా చాలా వరకు చేసుకుంటున్నారు అనేసి, అది ఇప్పుడిప్పుడు కాస్త కనిపిస్తుంది, కానీ అన్ని సోషియో ఎకనామిక్ క్లాసెస్లో ఉండటం లేదు. కొన్ని చోట్ల మాత్రమే అది జరుగుతుంది, ఏదైనా ఒక సిటీలో చెప్పండి అది జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు హడావుడిగా పరిగెత్తాలి, చెరొక పని చేసుకోవడం, అన్ని హౌసెస్లో కుటుంబాల్లో మనం అది ఇంకా రావటం లేదు. కాబట్టి చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఏ రాత్రి పొద్దుట 4 గంటలకో లేచి వంట చేసి అన్ని క్యారేజీలు అన్నీ పెట్టుకుని మళ్ళీ వాళ్ళ జాబ్ మీద వెళ్లాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. వీటన్నింటిలో ఫిజికల్గా అంటే శారీరకంగా కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది, అండ్ మానసికంగా కూడా చాలా ఒత్తిడి అవుతుంది.

0: నిర్ణయాల విషయంలో కూడా ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చే కొద్ది ఇండిపెండెంట్గా ఆలోచించడం, డెసిషన్స్ తీసుకోవడంలో వీళ్ళ దీన్ని వాళ్ళు చూపించడం జరుగుతుంది. అందులో కూడా చాలాసార్లు వచ్చే డిఫరెన్సెస్ మూలంగా కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒక టీవీ కొనడానికి అందరి అభిప్రాయం తీసుకుంటున్నట్టే చాలాసార్లు ఎవరో ఫ్యామిలీ హెడ్ అభిప్రాయమే జరగడం అలాగా, అంటే ఒక ఉదాహరణకి నేను చెప్తున్నాను, ప్రతి విషయంలో కూడాను అట్లాంటి వ్యత్యాసాల మూలంగా కానివ్వండి ఏదైనా ఒత్తిడి అనేది మాత్రం, స్ట్రెస్ అనేది పెరుగుతుంది. స్ట్రెస్ అనేది మనం హ్యాపీగా ఏదైనా పని చేసినప్పుడు స్ట్రెస్ అనేది ఉండదు, అది ఎప్పుడైతే ఓవర్ బర్డెన్ అవుతుందో మనకు అది స్ట్రెస్గా మారే అవకాశం ఉంది.
1: అంటే సకల గారు, ఇప్పుడు ఈ మీరు ఇందాక అన్నట్టు సమష్టి కుటుంబంలో ఈ స్ట్రెస్ అనేటటువంటి, అంటే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల మనం ఇద్దరు ఉద్యోగస్తులయ్యి అంటే తల్లిదండ్రులతో కలిసి ఉండి వీళ్ళ పిల్లల్ని ముఖ్యంగా అమ్మమ్మల మీదో నాయనమ్మల మీదో వాళ్ళ మీద వదిలిపెట్టి వెళ్ళేటటువంటి వాళ్ళని చూస్తున్నాం. ఇది అది తల్లికి రిలీఫ్ ఇస్తుందా, పిల్లల్లో ఎలాంటి వాళ్ళకి అభద్రతా భావం లేకుండా చేయడానికి దోహదం చేస్తుందా?
2: సమిష్టి కుటుంబాల్లో ఏంటంటే అటు తల్లికి రిలీఫ్ వస్తుంది, పిల్లలకి రిలీఫ్ ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం రెండోది కూడా బాధ్యతలు పెరుగుతాయి వీళ్ళకి. ఎందుకంటే వెస్ట్ కుటుంబాల్లో ఆ ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో చేసేస్తుంటారు, ఎంత మ్యాక్సిమం వాళ్ళకి మనం ఫెసిలిటీస్ అవకాశాలు ఇవ్వగలమా అని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అదే సమిష్టి కుటుంబం వచ్చేసరికి అది విభజింపబడుతుంది, షేరింగ్ వస్తుంది, రెండు రకాలుగా ఉంటుంది. కానీ సమిష్టి కుటుంబంలో కష్టాల కన్నా కూడా సౌఖ్యాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఈ ఒత్తిళ్ళు వాటిని అధిగమిస్తాం. రెండోది, భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు వస్తే పిల్లలకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో బయటపడడానికి వీలవుతుంది సమిష్టి కుటుంబంలో. రీసెంట్గా నాకు ఒక సమస్య గురించి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి 16 ఏళ్ళు, తనకు చెల్లెలు ఉంది, తండ్రి భారతదేశంలో ఉన్నాడు, తల్లి ఏమో ఇంగ్లండ్లో ఉంది, పిల్లలిద్దరూ ఇంగ్లండ్లో ఉంటున్నారు. కానీ అక్కడ తల్లి ఏమో ఇండియా రాదు, తండ్రి ఏమో ఆ దేశం వెళ్ళడు, పిల్లలు ఏమవుతారు? వీళ్ళకి ఇద్దరు ప్రేమ కావాలి, ఇద్దరి నుంచి ఇది కావాలి. కానీ ఏమవుతుంటే ఈ జెండర్ ఈక్వాలిటీ కానీ స్వేచ్ఛకు కానీ ఒక లిమిట్ పెట్టుకుని నిర్మాణీయతంగా వెళ్తే ఆ కుటుంబంలో పిల్లలు కూడా బాగా పైకి వస్తారు. స్త్రీ కూడా స్వేచ్ఛ అనుకుంటూ, ఒకప్పుడు నేను అంచబడ్డాను కదా అందుకని ఈ రోజున పురుషుడు ఎలా చేశాడో నేను కూడా అలాగే చేసేయాలి అనుకుంటే మటుకు చాలా కుటుంబాల్లో పిల్లలు సఫరింగ్ ఉంటుంది. అందుకని పిల్లల్ని ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకుండా ప్రేమ అది అందించాల్సింది. ఒకవేళ సింగిల్ పేరెంట్ పెంచడం వలసి వచ్చినా కూడా ఆ ప్రేమని ఆప్యాయతని ఇస్తూ, అమ్మా ఇతరులు చూసి నువ్వు ఇది లేదని అనుకోకు, నేనున్నాను నీకు. ఒకవేళ తండ్రి అయితే తల్లి పాత్ర కూడా నిర్వహించాలి, తల్లి అయితేనేమో తండ్రి పాత్ర కూడా నిర్వహించాలి. ఇదే మనకు సమిష్టి కుటుంబాలు ఏంటంటే ఇతర సభ్యులు చాలా వరకు దాన్ని మేనేజ్ చేసేస్తారు. అందుకని కానీ సమిష్టి కుటుంబాలు ఎక్కడో వేల మీద లెక్క పెట్టవలసిందే ఈ రోజుల్లో. అందుకని వెస్టి కుటుంబాల ప్రకారం మనం వెళ్ళాలి అనుకుంటే మటుకు ఈ జెండర్ ఈక్వాలిటీ, తర్వాత మన ఆలోచన దృక్పథంలో మార్పు తప్పనిసరిగా మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ ఉండాలి. పిల్లలు ఉంటే పిల్లల యొక్క భవిష్యత్తు మన చేతిలో ఉంది అనేది ముందు వీళ్ళిద్దరూ గుర్తించుకుని కొంచెం రాజీ మార్గం వైపు వెళ్ళాలి. కానీ నువ్వెంతంటే నువ్వు నేనెంత అనుకుంటూ ఈగోల్ని మట్టుకు తగ్గించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని నా అభిప్రాయం.
1: వరరుచి గారు, ఈ భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడుతూ ఉన్నప్పుడు ఒక ఇంట్లో, ఇప్పుడు ఈ రోజుల్లో చాలా సహజంగా చూస్తున్నాం ప్రతి ఇంట్లోనూ ఎక్కడో ఒక చోట కేకలు అరుపులు వినిపిస్తూ ఉంటాయి, ఈ ప్రభావం పిల్లల మీద వాళ్ళ మానసిక ఒత్తిడి కానీ లేకపోతే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నల ఘర్షణల్ని అమ్మమ్మ తాతయ్యలతో షేర్ చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా?
3: తప్పకుండా మేడం, పిల్లలు ఎప్పుడు అబ్జర్వ్ చేసేది ముందు మదర్ని ఫాదర్ని, తర్వాత స్కూల్లో టీచర్ని. మదరు ఫాదర్ ఇంట్లో హ్యాపీగా ఉండకపోతే తప్పకుండా ఎన్విరాన్మెంట్ వాళ్ళ మీద బాగా ప్రభావితం చేస్తుంది. మనం చూస్తుంటాం చాలామంది ఫ్యామిలీస్లో ఫాదర్ డ్రింకర్ అయితే, గ్యాంబ్లర్ అయితే సరిగా ఉండకపోతే ఆ పిల్లలు సరైన దారికి రారు. అఫ్కోర్స్ మదర్ ఎంత పట్టించుకున్నా ఫాదర్ యొక్క బాధ్యత కూడా ఉంటుంది, కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళ మీద తప్పకుండా ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు కనీసం పిల్లల కోసమైనా వాళ్ళ ఎదుటి ఈ అంశాలని చాలా జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకోవటం ఈ పోట్లాడటం ఉండొచ్చు, కానీ అడ్జస్ట్ అయిపోయినట్టును నటించడమో కానీ వాళ్ళ మీదట వాళ్ళ ద్వారానే ఏదో సాల్వ్ చేసినట్టు చూపించాలి. లేకపోతే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ

0: తల్లిదండ్రులు వీళ్ళు వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చెప్తారు. వీళ్ళు మా అమ్మ ఇలాంటిది, మా నాన్న ఇలాంటిది. వాళ్ళ దగ్గర ఎక్కలేదు, బయట పిల్లలతో కూడా చెబుతుంటారు, స్టూడెంట్స్తో కూడా. వాళ్ళు బయట ఎవరితో తిరుగుతుంటే వాళ్ళందరూ చెప్తుంటారు. కొన్ని కొన్ని కుటుంబాల్లో మనం చూస్తుంటాం, ఫాదర్ డ్రింక్ చేస్తుంటాడు రాత్రి కూడా 8 గంటలకు కూర్చొని. అది సన్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది తప్పకుండా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను కూడా ఎందుకు తాగకూడదు అనుకుంటాడు. ఫాదర్ స్మోక్ చేస్తుంటాడు ఇంటో, నువ్వు సిగరెట్ తాగద్దురా అంటే వెంటనే ఆయనే క్వశ్చన్ చేస్తాడు, నువ్వు తాగట్లేదా అంటాడు. అందువల్ల ఏంటంటే, ఇట్ ఈస్ షీర్ హిపోక్రసీ టు ప్రీచ్ అదర్స్ విచ్ వీ డు నాట్ ప్రాక్టీస్ అవర్ సెల్స్. అందుకని చెప్పేది ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్. కాబట్టి తల్లిదండ్రులు ముందు ఒక పద్ధతిలో డిసిప్లైన్డ్గా ఉంటేనే పిల్లలు కూడా దానిలోకి ఆ మార్గంలోకి రావడం జరుగుతుంది. లేకపోతే భవిష్యత్తులో వాడు చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
1: రాధిక రెడ్డి గారు, మీ దగ్గరికి వచ్చినటువంటి పిల్లల్లో వాళ్ళ అమ్మా నాన్నలు ఘర్షణ పడ్డటువంటి దానివల్ల పిల్లల్లో మానసిక సమస్యలు వచ్చిన వాళ్ళు కానీ అటువంటి వాళ్ళని మీరు గమనిస్తూ ఉంటారా?
2: పిల్లలు అంటే యాజ్ ఇట్ ఈస్గా పిల్లల్లో ఎప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావు. ఇన్ జనరల్ రూల్ అది. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఆ ప్రాబ్లం బికాజ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు, ఐదర్ కుటుంబం కానివ్వండి, అతనికి చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ మూలంగా వచ్చే సమస్య తప్ప, యాజ్ ఇట్ ఈస్గా సైకియాట్రిక్ డిస్టర్బెన్సెస్ ఒక ప్రవర్తనలో, బిహేవియర్లో కానీ, ఒక లేకపోతే ఒక డిజార్డర్గా కానీ వచ్చేవేవి కూడాను బిలో 12 ఇయర్స్ యూజువల్గా చూడం. ఇవన్నీ కూడాను చుట్టూ ఉన్న పరిస్థితుల మూలంగానే వస్తుంది. అది స్కూల్ అవ్వనివ్వండి, ఇల్లు ఫ్యామిలీ అవ్వనివ్వండి, ఎలాగైనా సరే. సో తల్లిదండ్రులు ఆ ఫ్యామిలీ పెథాలజీని ఫస్ట్ మేము ఆ హిస్టరీ తీసుకుంటాం. సో ఇద్దరు తల్లిదండ్రుల మధ్య ప్రాబ్లమ్స్ కానివ్వండి, సరైన వాతావరణం ఇంటి దగ్గర లేనప్పుడు, అంటే తల్లి ఎస్ అంటుంటుంది, తండ్రి నో అండం, ఇప్పుడు ఒకరు ఆడుకోమంటారు, ఒకరు చదువుకోమంటారు, ఇలాంటి డ్యూయల్ ఇవి సిగ్నల్స్ మనం పిల్లలకి ఇవ్వడం, ఆ తర్వాత ఒకరి డామినేషను, ఒకరి అంటే ఏ విధంగా అయినా వాళ్ళిద్దరి మధ్య ఉన్న క్లాషెస్ ప్రభావం చాలా ఉంటుంది. వీళ్ళలో రెండు రకాలుగా తయారవుతారు అప్పుడు. ఒక విధంగా ఏమో చాలా టిమిడ్గా, అంటే ఇన్సెక్యూర్గా, ఇప్పుడు ఏది ఓపెన్గా వాళ్ళ విషయాలు ఏమి చెప్పలేకుండా, వాళ్ళ అభిప్రాయాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సినవి అడగకుండా, ముందు వాళ్ళే గొడవ పడుతూ ఉన్నప్పుడు వీళ్ళు చెప్పకుండా ఉండే తత్వం టిమిడ్గా తయారవుతారు. ఆ రెండవది రెబల్గా తయారవుతారు, అంటే ప్రతిదానికి నెగిటివ్గా, ఇరిటబుల్గా, చిరాగ్గా, ఇంకా ఎదురు తిరగడం ఇట్లాంటివి. సో ఇదైనా చూస్తాం, అదైనా చూస్తాం, రెండూ కూడాను పిల్లల్లో మంచిది కాదు. సో బ్యాడ్ బిహేవియర్ మనం పిల్లల్లో చూసామంటే ఫస్ట్ థింగ్ మేము చూసేది ఫ్యామిలీనే. అండ్ ఈ రిఫ్లెక్షను ఇంట్లో ఉన్నదే కాకుండా సొసైటీలో కూడా పిల్లలు చూపిస్తారు. ఇప్పుడు స్కూల్లో వాళ్ళ కాండక్ట్ ప్రాబ్లమ్స్, పక్కనాళ్ళని బుల్లింగ్, వాళ్ళని వీళ్ళని పక్కనాళ్ళని ఇబ్బంది పెట్టడం, కొట్టడం, లేకపోతే వాళ్ళు కొంచెం సాడిస్టిక్గా ప్రవర్తించడం, చదువులో వెనకబడడం కానివ్వండి, అదర్వైజ్ ప్రవర్తనలో బయట సొసైటీలో కూడా అది ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది వీళ్ళ ఇంట్లో వీళ్ళకున్న ఇన్సెక్యూరిటీ. సో డెఫినెట్గా సైకలాజికల్గా వాళ్ళ మీద చాలా ప్రభావం ఉంటుంది. అంతేందుకు ఈవెన్ సింగిల్ పేరెంట్, ఇందాక మేడం గారు చెప్పినట్టు సింగిల్ పేరెంటింగ్లో కూడా సైకియాట్రీ ప్రాబ్లమ్స్ మేము ఎక్కువ చూస్తాం. సైకలాజికల్ పిల్లల మీద ప్రభావం చాలా ఉంటుంది. అంటే పేరెంట్స్ పెద్దవాళ్ళలో ఉన్న సమస్యలు ఏవైనా కూడాను చైల్డ్ గ్రోత్ మీద, వాళ్ళ మానసిక పరిస్థితి మీద 100% రిఫ్లెక్ట్ చేస్తాయి.
1: ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటిది ఏంటంటే, మన కుటుంబ వ్యవస్థల్లో కూడా విడాకులు తీసుకోవడం అనేది చాలా సహజమైపోయింది. విడాకుల రేటు చాలా ఎక్కువైంది. ఈ విడాకుల రేటు ఎక్కువ కావడం వల్ల వచ్చిన కుటుంబ వ్యవస్థలో, ముఖ్యంగా పిల్లలు ఉన్నట్టయితే, అటువంటప్పుడు దాని మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేసి మీరు అనుకుంటున్నారు సకల్ గారు?
3: ముందు విడాకుల వరకు వచ్చాయంటే అప్పటికప్పుడు విడాకులు తీసుకోవడం సడన్ కాదు. ముందు నుంచి ఆ తల్లిదండ్రుల మధ్య చాలా విభేదాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఒకరినొకరు అరుచుకోవడాలు, ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోకుండా ఉండడం, నువ్వెందుకు పిల్లలు చూస్తున్నారు
2: కేసెస్.
3: అందుకని అవన్నీ చూసేసరికి, విడాకులు వచ్చేసరికి కొంతమంది పిల్లల్లో రిలీఫ్ ఏమొస్తుంది అంటే, అబ్బా పేడు వదిలిపోయింది, ఎవరో ఒకరితో మనం ఉంటామని అనుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైం ఎక్కడొస్తుందంటే, మన లా ప్రకారం కూడాను వీటిల్లోనూ చట్టాలు 14 ఏళ్ళలోపు ఆడపిల్ల తల్లి దగ్గరే ఉండాలి. ఆ పిల్లకి ఆ తల్లి ప్రవర్తన నచ్చక తండ్రి అందుకు విడిపోయాడని తెలిసినప్పుడు, ఆ 14 ఏళ్ళలో పిల్లని బలవంతంగా తల్లి దగ్గరే ఉండాలి అన్నప్పుడు కానీ, అలాగే 5 ఏళ్ళ వరకు మగపిల్లడు తల్లి దగ్గరే ఉండాలి తండ్రి దగ్గరికి 5 ఏళ్ళ తర్వాత అన్నప్పుడు, ఇష్టం లేకపోయినా తండ్రి దగ్గరికి పంపిస్తేను, వాళ్ళలో తప్పనిసరిగా మానసికంగా సంఘర్షణ ఉంటుంది, చాలా డిప్రెషన్కి లోనవుతారు. అది మనం కౌన్సిలర్స్ చేయతే కానీ సైకలాజికల్ కౌన్సిలింగ్

0: తప్పనిసరిగా ఇప్పించాల్సిన అవసరం కనపడుతోంది. తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో అసలు కుటుంబ వ్యవస్థ చాలా బలమైంది ఇంతవరకు. ఇప్పుడిప్పుడు అది కూడా పాశ్చాత్య ధోరణులు కనిపిస్తున్నాయి మనకు కూడా. అందుకే మన ఇతర దేశాల్లో పిల్లల్లో ఉండే ఒక రకమైన రౌద్రము, కోపము, తర్వాత ఇరిటేషను, తర్వాత ప్రేమరాహిత్యం ఇవన్నీ చూసింది ఇప్పుడు మన భారతదేశంలో కూడా పిల్లల్లో చూస్తున్నాం. అందుకే భారతదేశంలో నేర ప్రవృత్తి అవ్వనివ్వండి, లేకపోతే ఆడపిల్లల్లో వస్తున్న ఒక విచ్చల విడితనం ఇవన్నీ చూస్తున్నట్లయితే అది తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఇంతమంది స్ట్రీట్ చిల్డ్రన్ ఏర్పడినవ్వండి, ఇంతమంది అనాథలు అవ్వనివ్వండి, లేకపోతే ఇంతమంది కుటుంబంలోంచి పారిపోయి బయటకు వచ్చేసి పతితుల కింద తయారవుతున్నారు అంటే మనం బ్యాక్ వెళ్ళినట్లయితే చూస్తే కుటుంబంలో వచ్చే గొడవలే కారణం అని ప్రథమంగా తేలుతోంది. సర్వీస్లో కూడా మనకు అదే తేలుతోంది.
1: వరరుచి గారు, మనకి ఈ ఒక సినిమాల్లో చూపించడమే కాదు, అసలు నిజంగా ఇళ్లల్లో, కుటుంబంలో కూడా ఇదివరకటి రోజుల్లోలా కాకుండా ఇప్పుడు

0: నాట్యం, ఇవన్నీ చూసింది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా పిల్లలు చూస్తున్నాం. అందుకే భారతదేశంలో నేర ప్రవృత్తి అవనివ్వండి, లేకపోతే ఆడపిల్లల్లో వస్తున్న ఒక విచ్చల విడితనం, ఇవన్నీ చూస్తున్నట్లయితే అది తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఇంతమంది స్ట్రీట్ చిల్డ్రన్ ఏర్పడినవని, ఇంతమంది అనాథలు అవ్వనివ్వండి, లేకపోతే ఇంతమంది కుటుంబంలోంచి పారిపోయి బయటకు వచ్చేసి పతితుల కింద తయారవుతున్నారు అంటే, మనం బ్యాక్ వెళ్ళినట్లయితే చూస్తే కుటుంబంలో వచ్చే గొడవలే కారణమని ప్రథమంగా తేలుతోంది. సర్వీస్లో కూడా మనకు అదే తేలుతోంది.
1: వరరుచి గారు, మనకి ఈ ఒక సినిమాల్లో చూపించడమే కాదు, అసలు నిజంగా ఇళ్లల్లో కుటుంబంలో కూడా ఇదివరకటి రోజుల్లోలా కాకుండా ఇప్పుడు ఇదివరకు తండ్రి అంటే ఒక రకమైన గౌరవం, తల్లి అంటే ప్రేమ, ఈ ఉండేవి రెండు లక్షణాలు. కానీ ఈ రోజున పిల్లలు స్నేహితుల్లా మసలాలి అనేటటువంటిది సరైనటువంటి దారిలో వెళుతోందంటారా? అది వాళ్ళు స్నేహితుల్లాగా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారా, లేకపోతే ఇంకోటి ఏదో ఇంకా కొంచెం అతిగా ప్రవర్తిస్తున్నారేమో అనిపించేటటువంటి ధోరణి అంటారా?
2: అది కొన్ని కుటుంబాల్లో జరుగుతుంది మేడం. కారణం ఏంటంటే ఇక్కడ ఆ గ్యాప్ ఎక్కువైపోవటం వల్ల ఫాదర్కి సన్కి, అంటే అందరూ మెకానికల్ లైఫ్లో పడిపోవటం వల్ల, ఎడ్యుకేషన్ హై క్లాస్ సొసైటీస్లో కలిసే టైం చాలా తక్కువ అవటం వల్ల వీళ్ళు ఉన్నదానిలో ఆ పిల్లలు ఏం చేసినా మనం దగ్గరే తీయాలనే ఉద్దేశంతో తండ్రి చేయటం, దాంతో వాళ్ళు ఏం చేసినా పర్వాలేదులే అనే ఉద్దేశంతో వీళ్ళని ఎంతసేపటికి వాళ్ళ తప్పును వదిలేసేసి కూడా ఇది చేయటం వల్ల ఫాదర్ అంటే ఆ రెస్పెక్ట్ కొంత పోతుంది వాళ్ళకి. దీనికి గల కారణం ఏంటంటే ఆ గ్యాప్ వల్ల. ఫస్ట్ థింగ్, ఒక రకంగా చెప్పాలంటే మదర్కి ఫాదర్ మధ్యలో మదర్ పిల్లలకి చాలా దగ్గర అవుతుంటుంది, ఆ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఆ క్లోజ్నెస్ ఆవిడ దగ్గర ఉన్న ఇది ఫాదర్ దగ్గర ఉండదు. నిజంగా అయితే ఇదివరకు రోజుల్లో అయితే కుటుంబాల్లో ఏమయ్యేదంటే ఆ భయం ఉండేది తండ్రి అంటే. కానీ ఇప్పుడు ఆ మీడియా కానివ్వండి, ప్రతిదీ కూడా ఇప్పుడు పిల్లలు చాలా ఈజీగా తీసుకుంటున్నారు, ఏది సీరియస్గా తీసుకోరు మనం ఏం చెప్పినా కూడా. అయితే ఏదైనా అంటే మాత్రం చాలా సెన్సిటివ్, చాలా సీరియస్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. మార్కులు సరిగ్గా రాలేదని ఇదివరకు రోజులాగా అరుస్తే కుదరదు, పిల్లలు గొడవ చేస్తున్నారు అరుస్తున్నా కూడా కుదరదు, ఏ స్టెప్ తీసుకుంటారని భయపడుతున్నారు తల్లిదండ్రులు కూడా. దీనివల్ల వాళ్ళు కొంత ఏంటంటే వాళ్ళని ఆ ఏం చేసినా పర్వాలేదని ఇదితోటి చూస్తుంటే వాళ్ళకి ఈ యొక్క ఫాదర్ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ తగ్గడం కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆ యాటిట్యూడ్ ఎక్కువైపోతుంది. నేను మన మధ్య చూశాను కొంతమంది పిల్లల్ని ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులతో పిల్లలు వాళ్ళు ఏం చేసినా పట్టించుకోవట్లేదు చిన్నపిల్లలు. ఇదివరకు మనం ఎవరైనా పిల్లల్ని ఎక్కడికైనా ఎవరి ఇంటికైనా తీసుకెళ్తే అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అని చెప్పేవాళ్ళం, ముట్టుకోకుండా కూర్చొని దూరంగా చూస్తుండేవాళ్ళు. ఇప్పుడు వచ్చి వీళ్ళు షో కేసులు తీసినా అద్దాలు బాలు కొడుతున్నా ఏం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. అంటే ఏమిటి, వాళ్ళ విపరీతమైన ప్రేమ పెరిగిపోయిందనమాట. మనం అరవగలమా అంటే మనం వాళ్ళు వచ్చిన గెస్టులు మన ఇంటికి మనం అరవలేము, మనం ఏం అనలేము. అలాంటి వాళ్ళని చూస్తుంటే వీళ్ళు పిల్లల్ని ఎలా పెంచగలరా అనేటువంటి అనుమానం వస్తుంది. రేపు అంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏ స్టెప్ తీసుకున్నా వీళ్ళు ఏం అనలేరు కదా, ఇప్పుడే చిన్నప్పుడే అనలేకనేటువంటి స్టేజ్లో ఉన్నారు తల్లిదండ్రులు. అంటే టూ మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్ నేను ఒప్పుకోను, పిల్లల్ని డిసిప్లిన్లో పెట్టేందుకు పెట్టాలి మనం. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏది తప్పు ఏది రైట్ అనేది. వాళ్ళని చిన్నప్పుడంతా దారి కుదిలేసేసి పెద్ద అయిన తర్వాత వాళ్ళని ఏదో కంట్రోల్ చేయాలని చూస్తే ఇట్ కెనాట్ బి డన్, ఇట్ షుడ్ బి నిప్పుడ్ ఇన్ ద బడ్.
1: రాజకీయ రెడ్డి గారు, క్రమశిక్షణకి ప్రేమకి అభిమానం వాత్సల్యం రెంటికి మధ్య చిన్నటి గీతని, ఆ గీత తల్లిదండ్రులు ఎలా గీయాలంటారు?
3: అంటే తల్లిదండ్రులకి ఇప్పుడు ఉన్నది ఒకరు ఇద్దరు, ఒకప్పటి సిస్టంలో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నది ఇంకా ఒకరికి కూడా లిమిట్ చేసుకుంటున్నారు చాలామంది ఫ్యామిలీస్. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఒకరిని పెంచడంలో మన వాడికి ఏది లేదు అనే మాట రానివ్వకుండా చేస్తున్నారు. అంటే వాళ్ళకి నో అనేది తెలియదు. ఇప్పటి జనరేషన్ పిల్లలకి తల్లిదండ్రుల నుంచి దేనికి నో అనేది రాదు. దానివల్ల వాళ్ళు ఏది అడిగినా ఏది కావాలన్నా వాళ్ళకి జరిగిపోతూ వస్తుంది. ఇప్పుడున్న సిస్టంలో ఇద్దరు పనిచేస్తుండడం వల్ల, మెకానికల్గా లైఫ్ ఉండడం వల్ల టైం పిల్లలతో స్పెండ్ చేసే చాలా తగ్గిపోవడం వల్ల వాళ్ళ కోరిన కోరికలు తీర్చడమే ప్రేమగా తల్లిదండ్రులు గుర్తించి మనం అన్నీ ఇవ్వాలి, మన వాడికి మనం ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయాలి, మంచి స్కూలో లేకపోతే మంచి డ్రెస్ ఏది అడిగితే అది, అలా అన్నీ ఇస్తూ వాళ్ళలో నో అనే పదం లేకుండా పోయింది. అండ్ రెండవది షేరింగ్. ఇంతకుముందు నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటే ఏదైనా తెచ్చినప్పుడు ఒక చాక్లెట్ ఏదైనా కానీ నలుగురు తీసుకోవడం అలాగే ఉండేది, ఇప్పటి వాళ్ళకి అలాంటిది తెలియదు. కాబట్టి వాళ్ళలో షేరింగ్ అనేది తెలియనందువల్ల ఆ సోషల్ రిలేషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది ఇప్పటి జనరేషన్కి అర్థం కావటం లేదు, మోర్ సెల్ఫిష్గా తయారవుతున్నారు. సో క్రమశిక్షణ అనేది అవసరం అనేది తల్లిదండ్రులు గుర్తించాలి. ప్రేమకి క్రమశిక్షణకి చాలా అంటే వ్యత్యాసం కంటే కూడా రెండు పూర్తిగా డిఫరెంట్. సో మనం ప్రేమగానే క్రమశిక్షణ అనేది

0: పెట్టచ్చు. సో ఇది లేనందువల్ల పిల్లల్లో ఒక విధంగా ఎక్కువ చనువు, తల్లిదండ్రులతో టూ మచ్గా చనువు ఒకటి, అంటే గౌరవం ఉండదని కాదు కానీ దాని అవుట్ ఆఫ్ లిమిట్స్ కూడా అవుతున్నాయి. అండ్ మనం చిన్నప్పుడు ప్రతిదీ పేరెంట్స్ చెప్పింది పిల్లలు చేస్తూ వస్తారు. ఒక టీనేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు సొంతంగా ఆలోచించడం, వాళ్ళ సొంత స్టైల్ ఆఫ్ పర్సనాలిటీ వాళ్ళు డెవలప్ చేసుకునేట క్రమంలో, ఇప్పుడు చిన్నప్పుడు ఉన్నదానికిను పెద్ద అయ్యేకొద్దీ వాళ్ళు చాలా బిహేవియర్లో తేడా వస్తుంది. దీంట్లో ఎదురు తిరగడం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పడం అనేది ఉంటుంది. ఆ స్టేజ్లో మనం ఎక్కువ ఫ్రెండ్లీగా పేరెంట్స్ ఉంటే వాళ్ళు మనతో అన్ని షేర్ చేయడానికి వీలవుతుంది. పేరెంట్స్ చిన్నప్పుడు మీరు అన్నట్టు ఫ్రీగా వదిలేసి అప్పుడు రెస్ట్రిక్షన్స్ స్ట్రిక్ట్గా ఉండడం చేయడం మూలంగా ఈ పిల్లలు తల్లిదండ్రులతో ఏదీ చెప్పరు. ఏమి జరుగుతున్నా వాళ్ళకి ఇంటర్నల్గా, వాళ్ళకి వచ్చే సమస్యలు కానీ, వాళ్ళు చేస్తున్న ప్రవర్తన లోపాలు కానీ ఏవి కూడాను పేరెంట్స్తో షేర్ చేయరు. అది పూర్తిగా అవుట్ ఆఫ్ దేర్ స్టేజ్ అయినప్పుడు, పూర్తిగా స్టేజ్ దాటిపోయి ప్రాబ్లంలో ఇరుక్కుపోయినప్పుడు తల్లిదండ్రులకు తెలుస్తూ ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ చాలా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ డిసిప్లైన్డ్గానే పెంచాలి. అండ్ మోర్ అథారిటేటివ్గా, నేను చెప్పింది ప్రతిదీ నువ్వు వినాలన్నట్టు పెంచకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం మోర్ పర్మిసివ్గా, ప్రతిదీ యు లెట్ గో అన్నట్టు పెంచకూడదు. బ్యాలెన్స్డ్గా మనం పిల్లల్ని పెంచుతూ వచ్చినట్లయితే ఈక్వలీ బ్యాలెన్స్డ్ పాయింట్తో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు.
1: అలాగే మనకి కుటుంబ వ్యవస్థలో గత ఒక 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి మరొక మార్పు సహజీవనం అనేటటువంటిది చూస్తున్నాం. కొన్ని మన ఆంధ్రప్రదేశ్లో కూడాను పెద్ద పట్టణాల్లో ఈ సహజీవనంలో వాళ్ళు అంటే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడం వల్ల కలిగేటటువంటి పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ ఆ పిల్లల జీవితం మీద కానీ వాళ్ళ మానసిక స్థితిగతుల మీద కానీ? సకల్ గారు మీరేమనుకుంటున్నారు?
2: సహజీవనంలో లీగాలిటీ లేదు, కానీ నీతివంతంగా గట్టి బంధంతో వాళ్ళిద్దరూ కలిసి ఉండి భార్యాభర్తలుగానే ఉంటే పిల్లలకు ఆ సహజీవనం యొక్క అర్థం తెలియదు, వాళ్ళు చక్కగా పెరుగుతారు. కానీ ఈ సహజీవనం అనేది మేము ఎప్పుడుకంటే అప్పుడు విడిపోతామనే మనస్తత్వంతో మటుకు ఉంటే పిల్లల మీద ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అందుకని ఆ సహజీవనాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటారో ఆ ఇద్దరు కలిసిమెలిసి ఉండేటప్పుడు అనే దాంతో తెలుస్తుంది. అసలు సహజీవనంగా ఉండే వాళ్ళు పిల్లలు కరగకుండా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది.
1: మీరేమంటారు వరరుచి గారు?
3: తప్పకుండా మేడం చెప్పినట్టు, అంటే వాళ్ళ ఫ్యూచర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? సహజీవనం అనేది ఏంటి? బిఫోర్ మ్యారేజ్ అనేది ఏర్పరచడం వెస్టర్న్ కంట్రీస్లో అలవాటైంది. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మ్యారేజ్ చేసుకుంటారు, లేకపోతే లేదు. ఆ పీరియడ్లో వాళ్ళు తెలుసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు, అంటే అర్థం చేసుకోవటానికి దీనికి ఇది, అప్పుడు విడిపోవడం ఏదో తేలిపోతుంది. కానీ పిల్లల్ని కన్నా నాకు ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు తప్పకుండా వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. అది వెస్టర్న్ కంట్రీస్కి బాగా ఇదైపోయింది, కానీ మన కంట్రీలో అది అంటే ఇప్పుడిప్పుడే వస్తుంది. మీరు అన్నట్టు ఫ్యూచర్ జనరేషన్స్కి వచ్చేవాడికి తప్పకుండా వాళ్ళ మీద పడుతుంది, ఆ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఇట్స్ ఏ హ్యాపీ మ్యారేజ్ ఇస్ జస్ట్ లైక్ ఎ లాంగ్ కాన్వర్సేషన్ విచ్ అపియర్స్ టు షార్ట్ అన్నాడు. కాబట్టి ఆ మ్యారేజ్ ఇస్ డిఫరెంట్. మన ట్రెడిషన్ ప్రకారం 7 జన్మల బంధం అని, ఫ్యూచర్స్లో కూడా జనరేషన్స్ కలిసి ఉంటామని అని చెప్పుకుంటుంటారు. అది నమ్మకం లేని వాళ్ళు ముందే స్టెప్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మేడం గారు చెప్పినప్పుడు పిల్లలు అనే విషయంలో జాగ్రత్త వహించాలి, ఆ పిల్లల మీద కూడా అది ఉంటుంది తప్పకుండా.
1: ఇట్లా సహజీవనంలో పుట్టేటటువంటి పిల్లలకి మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా రాధికా రెడ్డి గారు?
0: అంటే మేడం గారు చెప్పినట్టు యాక్చువల్గా పేరెంట్స్ అని వాళ్ళు పెంచే విధానాన్ని బట్టే మనం చైల్డ్ యొక్క ఫ్యూచర్ ఉంటుంది, అంటే మానసిక గ్రోత్ కూడా దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు సహజీవనం క్వశ్చన్ అరైజ్ అయితే, అంటే ఇప్పుడు వెస్టర్న్ కమ్యూనిటీని మనం కొంచెం ఫాలో అవుతున్నారు, ఈ ఇట్లాగా లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు అంటే మ్యారేజ్లో ఉన్న కమిట్మెంట్ అందులో లేదు. సో మ్యారేజ్లో ఏంటంటే ఇట్ ఈస్ ఎ కమిటెడ్ ఇది కాబట్టి ఆ కమిట్మెంట్ వల్ల పిల్లల మీద ఇద్దరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి, అన్ని హక్కులు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఈ సహజీవనం వచ్చేటప్పటికి అది అంత బ్రేక్ అయిపోతుంది. అంటే ఎనీ టైం నేను నా దారి నేను చూసుకుంటాను అనే దీంట్లో ఉంటే యాక్చువల్గా పిల్లలు డెఫినెట్గా అందులో సఫర్ అవుతారు. అండ్ అక్కడ వెస్ట్రన్ కమ్యూనిటీలో మ్యారేజ్కి డెఫినిషన్ ఒక విధంగా వేరు. అంటే మన కల్చర్లో బేసిక్గా మన ఇండియన్ దీంట్లో మ్యారేజ్తో పాటుగా మ్యారేజ్ అయ్యాకనే వాళ్ళిద్దరి మధ్యన ఆ కమిట్మెంట్ స్టార్ట్ అయ్యి వాళ్ళిద్దరూ పడుతూ లేస్తూ ప్రాబ్లమ్స్ ఉన్నా నచ్చినా నచ్చకపోయినా లైఫ్ లాంగ్ ఇద్దరు కమిటెడ్గా కలిసి ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడిప్పుడు మనం ఆ విడాకులన్నీ చూస్తున్నాం. అది

0: అందుకని ఫీమేల్స్ ఈక్వలీ ఎర్న్ చేస్తూ ఇండివిజువాలిటీ వాళ్ళ ఓన్ రూపీని వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నప్పుడు కాబట్టి ఈ కష్టాలు నాకెందుకు అని విడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతకుముందు అలా కమిటెడ్గా ఉండేవాళ్ళు. వెస్ట్రన్ కమ్యూనిటీలో అది లేదు. వాళ్ళు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు, అన్ని విధాలుగా లైఫ్ సెటిల్ అయ్యి ఫైనాన్షియల్గా ఇంకా నాకు ఇంకా వేరే పిల్లల్ని కన్నా కూడా మనం వాళ్ళని చూడగలము అనుకున్నప్పుడే వాళ్ళు పిల్లల్ని కనడం జరుగుతుంది. సో ఇండియన్ సిస్టమ్ ఇప్పుడు రెండు మిక్స్ అయిపోయినాయి. మనకున్న ట్రెడిషన్ని కొత్తగా వెస్టర్న్ని అన్నీ కలిపి ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మనకి ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి.
1: ఇప్పుడు ఈ మారుతున్న ఈ కుటుంబ వ్యవస్థ ప్రభావం పిల్లల మీద తప్పనిసరిగా ఉంటుంది,
0: తప్పనిసరిగా తప్పనిసరిగా
2: తప్పనిసరిగా
1: ఉంటుంది.
2: ఉంటుంది తప్పనిసరిగా ఉంటుంది.
1: ఈ మార్పులని ఇప్పుడు మీరు అందరూ కూడా చూపించినటువంటి అంశాలని ఆలోచింపచేసుకుని అప్పుడే మన కుటుంబ వ్యవస్థకి మనం ఏ రకమైనటువంటి దారిలో వెళ్ళాలి అనేది ఈ తల్లిదండ్రులు మరి ఆలోచిస్తారని ఆశిద్దాం. నమస్కారం.
2: నమస్కారం.
3: కార్యక్రమంలో మీరింతవరకు వివాహ వ్యవస్థలో మార్పులు, పిల్లలపై ప్రభావం ఈ అంశంపై చర్చా కార్యక్రమం మీరింతవరకు విన్నారు. చర్చలో పాల్గొన్నవారు డాక్టర్ ఆర్ వరరుచి, డాక్టర్ వి రాధికారెడ్డి, శ్రీమతి జి సకల, అనుసంధానం శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
4: వనితావాణి విన్నారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు? ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

0: సక్సెస్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే
1: వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సంస్ ట్యూన్ చేయాలి. ఆకాశం.

0: అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.
1: ఆకాశ

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో నెట్ జీరో అండ్ హెల్తీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖలో సైక్లింగ్ వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైట్ టు సైట్ సొసైటీ పాలక మండలి సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారామెడికల్ ఆప్థాల్మిక్ సిబ్బంది ఖాళీలను జీరో
1: మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో బహుముఖ ప్రజ్ఞాశాలి జాతీయ క్రీడాకారుడు శ్రీ ఎస్ కరుణాకర్ గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.

0: శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మోహన్ ఖనన్ శిల్పారావు పాడిన పాట వింటారు కాక్టైల్ చిత్రం నుంచి.

0: వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా, అమరగాథగా, సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి ఆకాశవాణి.
1: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రానికి చిన్మయ శ్రీపాద గోపిసుందర్ పాడిన పాట

0: ఏమండోయ్ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా. అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది. నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమాలు రేడియో సెట్లలో కూడా ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ ఎనిమిది 6 6 2 4 8 8 8 1 2 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిస్తాయి. ఆన్లైన్కి వచ్చేస్తే 1 గంట సేపు మాట్లాడేసుకుందాం.

యువలే వింటున్న శ్రోతలందరికీ మొదటి ప్రశ్నతో స్వాగతం చెప్పేస్తున్నాను. ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, మీ అందరికీ తెలుసు అని నాకు కూడా తెలుసు. అయితే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఈ పర్యావరణ దినోత్సవపు ఇతివృత్తం అంటే నినాదం ఏంటి తెలిస్తే 8662488812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, ఈ పర్యావరణ దినోత్సవపు ఇతివృత్తం అంటే నినాదం ఏంటి?

ఈ పర్యావరణపు దినోత్సవపు ఇతివృత్తం అంటే నినాదం ఏంటి అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగేంద్రప్ప ఉడేవు మొలకమూరు తాలూకా కర్ణాటక నుంచి. వాతావరణ చర్య అంట రాంగ్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ పంపించండి. అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ ఎక్కడి నుంచి పంపించలేదు, ఓకే రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కేదర్ వీరేష్ రాజుల మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ ఐ థింక్. ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వెడనా జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి వెంకటేశ్వరరావు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. ఇంకా శుభ సాయంత్రం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి. ఒక్క రకంగా కరెక్ట్ ఆన్సర్గానే తీసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే మధుసూదన్ రెడ్డి. మీ అడ్రస్ క్లారిటీ లేదు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, శ్యామ్ నల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు బొమ్మదల లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి రెండు

లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తెలీదు మేడం అంటూ కత్తి నారాయణ ఎడవల్లి గ్రామం నేను చెప్తాను. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ అరుణ్ కుమారి అశోక్ కుమారి అశోక్ కుమార్ మానస వీణ మోక్షశ్రీ మోనిష్ ఒంగోలు నుంచి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ ఎస్పి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు నుంచి సమీనా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి ఇంకా ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు చిలుక నారాయణ అనసూయ యమున జాంకంపేట నిజామాబాద్ నుంచి అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్తోనే దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఎక్కడి నుంచి నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు బనన్ శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం యువలైకు స్వాగతం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా హుబ్బుల వెంకటేశ్వర్లు లక్ష్మి రామకృష్ణయ్య నరేంద్ర రెడ్డి తుమ్మలచర్ల గోపినాథ్ మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న రావూర్ నుంచి నారాయణ పెంచులయ్య సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప డొక్కుపర్తి శివప్రసాద్ బండారు శంకరయ్య వీరందరూ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు వాణి రవి నవీన రాధిక త్రిలోక్ నెహాన్ శ్రీరామ్దాసు కృపాచారి అనిత సాయివర్షిత్ సాయి రిక్విత్ వీరందరూ పంపించారు. అందరూ షార్ట్కట్లో పంపిస్తున్నారు, దాని కొట్టం ఉంది, అది పంపిస్తే కొంచెం సాటిస్ఫాక్షన్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి మల్లేశ్వరరావు శాంభవి జగదీశ్వర్ తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్తో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి ఎస్పిఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనుష ఆద్యశ్రీ శ్రీగాయత్రి రామ మనోహర్ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ డాన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి నెల్లూరు నుంచి హనీరాజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే నరేంద్ర రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్గానే తీసుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్తో మీ పేరు ఆన్సర్ అయితే వివరంగా పంపించారు కానీ మీ పేరు అయితే ఓకే మధుసూదన్ రెడ్డి అనంత టౌన్షిప్ నుంచి ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని మాయ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ నుంచి కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మభుసుభాని లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. అత్తిలి నుంచి కేశవరావు అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు నుంచి కాదండి, ఒకసారి చెక్ చేసుకోండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివశరణ్య సురేష్ రుక్మిణి రమ్య అఖిల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపి

జన్మించారో ఆత్మకూరు నుంచి ఆదిశేషు? కరెక్ట్ ఆన్సర్తో కుంచు రామ్మూర్తి కుంచువానపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుండి చంద్రముగుళి పద్మరాణి అక్షర కృప. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా దస్తగిరి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతా పెద్దన్న వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణయ్య సుభాషిణి ఇనమడుగు నుంచి క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఈ పర్యావరణ దినోత్సవపు ఇతివృత్తం ఏంటి, నినాదం ఏంటి అని అడిగాను. ఇది ప్రశ్న. పేరు పంపించారు కానీ హైదరాబాద్ నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు. ఆన్సర్ కూడా పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి చిన్మయ్ ప్రీతం. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు? వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, సోపన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. మా మెసేజ్ చదవలేదేంటి, మీ మెసేజ్ ఏదండి? ఓకే, సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి రాంగ్ ఆన్సర్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఏదా భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి. ఇవి నాకు అందిన మెసేజెస్. ఇంకా 2 మెసేజెస్ వచ్చాయి, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు? ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. మేబీ ఇందాక మీ మెసేజ్ చదివేశాను అనుకుంటున్నాను. హరినాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఈ పర్యావరణ దినోత్సవపు ఇతివృత్తం ఏంటి అని అడిగాను. అందరూ ఆంగ్లంలో పెట్టారు. నేను కూడా అలాగే చెప్తాను. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం, లేకపోతే ప్లాస్టిక్ కాలుష్యంపై పోరాడదాం. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల భూమి, నీరు, గాలి అన్నీ కలుషితం అయిపోతున్నాయి. దాన్ని పూర్తిగా ఆపేద్దామనే పిలుపుతో ఈరోజు అవగాహన కార్యక్రమాలు కూడా జరుపుకుంటాం. ఇదన్నమాట ఈరోజు సంగతి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకో ప్రశ్న. ఇక్కడ నుంచి నేను అడిగే ప్రశ్నల్లో ఆప్షన్స్ కూడా మీకు వస్తాయి. మొదటి ప్రశ్న, భారతదేశంలో మసాలా దినుసుల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? మొదటి ప్రశ్న. అంటే నేను ఆప్షన్స్ ఇవ్వబోయే ప్రశ్నల్లో మొదటి ప్రశ్న. అంటే మన యువలయ కార్యక్రమంలో రెండవ ప్రశ్న, భారతదేశంలో మసాలా దినుసుల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? మీకు 4 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ. ఈ 4 ఆప్షన్స్ నుంచి కరెక్ట్ ఆన్సర్ మీరు ఎంచుకొని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ప్రశ్న ఇంకోసారి, భారతదేశంలో మసాలా దినుసుల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆప్షన్స్ ఇంకోసారి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ. 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

భారతదేశంలో మసాలా దినుసుల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అని అడిగాను. నేను నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ. వీటిల్లో ఒకటి సరైన సమాధానం ఉంటుంది. నాకు మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కరుని, సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాతానగర్, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో శేషాద్రి నెల్లూరు నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్ వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో సమీనా నెల్లూరు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ తో బి శివకుమార్ ముదిరాజ్ విసి కాలనీ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ పండ లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి, అబ్దుల్ అలీ, గగన్ విహార్, రవీంద్ర. కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంత టౌన్షిప్ నుంచి. మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి. కరెక్ట్ ఆన్సర్ యూపీ వారి

రినాసి, రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, నాగేంద్రప్ప ఉడేవు మొలకమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటూ డివాణి మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, హర్నాథ్ బాబు హర్ష సాయినగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్, సుమతి ఆత్మకూరు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, విజయ్ కైలాస సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణశ్రీ సాయి లక్ష్మీ అనూష ఆద్యశ్రీ శ్రీగాయత్రి రామ్ మనోహర్ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్, చిలుక నారాయణ యమున జాంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్పి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, బత్తిని రవికుమార్ వజ్రప్ కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా హుబ్బిలి వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేంద్ర రెడ్డి, రామకృష్ణయ్య మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, తుమ్మలచర్ల గోపినాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న రావూరు నుంచి నారాయణ పెంచలయ్య, శివపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప డొక్కుపర్తి శివప్రసాద్ బండారు శంకరయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుంచి అనురాధ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మజ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి వాణి నవీన రాధిక త్రిలోక్ నెహాన్ శ్రీరామ్దాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్వెత్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్తోనే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిర రఘురామ్ మౌనిక త్రిలోక్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎస్పీ నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్తో మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి అక్షరకృప గుడ్ ఈవినింగ్ అంటూ, కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం రావు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చెన్నకేశవరావు అత్తిల్ నుంచి దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, సత్యం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, కరెక్ట్ ఆన్సర్తోనే ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్తో హసీనా మక్బూల్ ఫతే ఖాన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుండి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివశరణ్య సురేష్ రుక్మిణి రమ్య అఖిల్ వీరందరూ, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచల్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి చిన్మయ్ ప్రీతం కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ నుంచి శ్రీవత్స అచ్యుత శశాంక సాయిరాం తనూజ పావని చిరంజీవి బృందావనం పద్మశ్రీశ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో డాక్టర్ శ్రీనివాస్ సామల గజ్వెల్ నుంచి, హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న కరెక్ట్ ఆన్సర్, గైన్ కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్, పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం నుండి గంగా భవానీ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా అష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం
కామారెడ్డి.

నుంచి కరెక్ట్ ఆన్సర్. రెడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీర కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాల్ నుంచి కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పాపినపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెం గ్రామం నుండి పౌలు శివదాసరెడ్డి, బ్రహ్మానంద్ రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, గోగుల్మూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామనగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నా ఆన్సర్ చదవలేదు, చక్కగా చదువుతాను మెసేజ్ నాకు చేరినప్పుడు. షేక్ మహబూబ్ సుభానీ కొత్తపేట గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, సుప్రియ, నిత్య, సంతోషిని. అనంతపురం జిల్లా పెదవడుగురు గ్రామం నుంచి చౌదరి, జనార్దన, కుసుమ, లలిత, మనోజ్, చౌదరి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ వచ్చింది, కరెక్ట్ ఫస్ట్ రాంగ్ ఆన్సర్ గాంధీ మార్కెట్ ఇంకోల్ నుంచి హుస్సేన్ దాదా ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ బాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఎక్కడి నుంచి, రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి. ఇందాకడ మీ ఆన్సర్ చదివాను. నెల్లూరు జిల్లా దస్తగిరి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గాంధీ మార్కెట్ ఇంకోల్ నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, ఫ్యాన్సీ కరీముల్లా, తయూబ్ గాంధీ మార్కెట్ ఇంకోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణయ్య, సుభాషిణి, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇవి నాకు వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. భారతదేశంలో మసాలా దినుసుల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారో అని అడిగాను, ఆప్షన్స్ కూడా ఇచ్చేసాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కేరళ. మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మీ అందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు. ఇంకో ప్రశ్న, బంగారు నార అని పిలిచే జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? బంగారు నార అని పిలిచే జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నకు కూడా నేను 4 ఆప్షన్స్ ఇస్తాను. అస్సాం, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్. అస్సాం, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఈ 4 ఆప్షన్స్లోంచే కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ప్రశ్న ఇంకోసారి, బంగారు నార అని పిలిచే జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

బంగారు నార అని పిలిచే జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడిగాను. ఆప్షన్స్ కూడా ఇచ్చాను, అస్సాం, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అగ్రమన్నారం వినయ్ కుమార్, ఫ్యాన్సీ కరీముల్లా, తయూబ్, గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి శ్యామ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వరగంటి బదరీ విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు హరినాథ్పురం నుంచి. కె రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో శేషాద్రి, నెల్లూరు నుంచి. హనీరాజ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్పీ సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువుల్లంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని, సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాతా నగర్, ఒంగోలు నుంచి. రమేష్ దొంతి, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో బి శివకుమార్, ముదిరాజ్, విసి కాలనీ, నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూసుభాని, మల్లిక్ లలిత, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి, అబ్దుల్ అలీ, గగన్ విహార్, రవీంద్ర, అనంత టౌన్షిప్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట, నిజామాబాద్ నుంచి. విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్ కుర్తిక, మారుతి నగర్, అనంతపురం.

నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవు మలకమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ పంపించారు బత్తిని రవికుమార్ వజ్రప్ కొట్టూరు నుంచి. కరెక్ట్ కొంచెం చెక్ చేసుకోండి. ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనూష ఆద్యశ్రీ శ్రీ గాయత్రి రామ్ మనోహర్ తెనాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా హుబ్బులి వెంకటేశ్వర్లు లక్ష్మి రామకృష్ణయ్య నరేంద్రరెడ్డి తుమ్మలచర్ల గోపినాథ్ మస్తాన్ భాష ఇంకా వారి కుటుంబ సభ్యులు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ దివాణి వెంకటేశ్వరరావు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదల లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి. మోరుపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా సునీతారాజ్ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో చెన్నకేశవరావు అతిల్ నుంచి. గోగులముడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి. ఇంకా వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. ఎం మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి వాణి ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్తో నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు? ప్రకాశం జిల్లా నుంచి దినేష్. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు తాళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రామిరెడ్డిపాలెం గ్రామం నుంచి శివదాసరెడ్డి బ్రహ్మానందరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్ అండి ఎవరు? తెనాలి నుంచి కుమార్ ఐ థింక్. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి చిన్మయ్ ప్రీతం వీరందరూ. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్ శేషయ్య వెంకటేశ్వర్లు వీరందరూ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దంపూరు బలరామ్ రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి. తుమ్మ పద్మావతి నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. తనూజ నజ్మల్ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్రీవత్స బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సీ సియోనో నాగట్ పండు ఇంకా వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య అదెన్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీభాయ్ మంగళంపూరి ప్రకాష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న ప్రశ్న మళ్ళీ అడగండి అంటున్నారు.
జనపనార ఉత్పత్తిలో

ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్తో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని మాయ, రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు జిల్లా నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య ప్రదీప్ రావత్. కరెక్ట్ ఆన్సర్తోనే మంచిర్యాల నుండి చంద్రమౌళి పద్మరాణి అక్షరకృప. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, భత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణయ్య సుభాషిణి ఇనమడుగు నుంచి, హర్నాథ్ బాబు హర్ష సాయినగర్ అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పశ్చిమ బెంగాల్. ప్రపంచంలోనే అత్యంత జనపనార ఉత్పత్తి చేసే దేశం భారత్. అందులోనూ హుగ్లీ నదీ తీర ప్రాంతంలోనూ జన్మ పరిశ్రమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకొక మెసేజ్ వచ్చింది, చూసేద్దాం. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్ తనోజ్. కరెక్ట్ ఆన్సర్. మేబీ చివరి ప్రశ్న, భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు ఏది? భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైన వనరు ఏది? దీనికి కూడా నేను నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నాను. జల విద్యుత్, అణు విద్యుత్, బొగ్గు, సౌరశక్తి. జల విద్యుత్, అణు విద్యుత్, బొగ్గు, సౌరశక్తి. ఈ నాలుగిట్లో మాత్రమే ఒక ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుంది. మీరు మెసేజ్ చేయాలి, భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైన వనరు ఏది?

భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైన వనరు ఏది అని అడిగాను. ఆప్షన్స్ కూడా ఇచ్చాను, ఆన్సర్లు కూడా వచ్చేసాయి. చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసేన్ దాదా, అక్రమనారం వినయ్ కుమార్, కరీముల్లా, తయూబ్, ఇంకా శ్యామ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్.

నిర్వహించారు. గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసేన్ దాదా, అక్రమనారం వినయ్ కుమార్, కరీముల్లా, తయూబ్, ఇంకా శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ. రాంగ్ ఆన్సర్ అండి, అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఉన్నది అయితే మాట్లాడుకుంటే రాంగ్ ఆన్సర్గా చూసుకోవచ్చు. ఎవరంటే భాస్కరుని, సత్యనారాయణ, అరుణకుమారి వీరందరూ. ఒంగోలు నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, మల్లిక్ లలిత, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ జిర్వల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, మంచిర్యాల నుండి చంద్రముగుళి పద్మరాణి, అక్షర కృపాన్ కరెక్ట్ ఆన్సర్, ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, వరగంటి బద్రీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి. బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. హర్నాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, దొడ్డిపట్ల కోటేశ్వర ఒత్తిల నుంచి కరెక్ట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి. నాగేంద్రప్పదేవు మలకుమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్తో కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, సునీతరాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి వీరందరూ. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదం లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపల్ల నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి, మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి, రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదర్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. బి శివకుమార్, ముదిరాజ్, విసి కాలనీ నంద్యాల నుంచి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి, అబ్దుల్ అలీ, గగన్ విహార్, రవీంద్ర కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంత టౌన్షిప్ నుంచి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. వేదాంతన్ జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్పీ నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ రాంగ్ ఆన్సరు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాస్ సామల గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఓకే. రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, హైదరాబాద్ నుంచి శ్రీవత్స, అచ్యుత, శశాంక, సాయిరాం, తనుజ, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. చెన్నకేశవరావు అత్తిల్ నుంచి. రాంగ్ ఆన్సర్ ఉంది. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచల్ నుండి కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పాలెంపోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా, హోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరేంద్ర రెడ్డి, రామకృష్ణయ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు. తనూజ నజ్మల్ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్ కాలనీ నుంచి దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం కరెక్ట్ ఆన్సర్. రొంపిచర్ల మండలం నుంచి రామిరెడ్డి, పాలెం గ్రామం నుండి శివదాస్ రెడ్డి, బ్రహ్మానంద్ రెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. ఎవరు ఎవరు మీ పేరు? తెనాలి నుంచి కుమార్. ఓకే, రెండు ప్రశ్నలకి. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ పంపించారు. ఇంకా తర్వాతది రాంగ్ ఆన్సర్ అండి. ఎవరు? ప్రకాశం జిల్లా దినేశ్వరరావు.

మీ పేరు నాకు అర్థం కాలేదు, ఒకసారి ట్రై చేయండి. వెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగట్పండు, శోభన్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు, నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతా పెద్దన్న ఇందక్కడ పంపించారు, అదే కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నా ఆన్సర్ చదవలేదు. ఎవరు? గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. ఇంకా వీసీ కాలనీ నంద్యాల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ సామ్ కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణయ్య సుభాషిణి ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైన వనరు ఏది అని అడిగాను. 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. జల విద్యుత్, అణు విద్యుత్, బొగ్గు, సౌరశక్తి అని ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, చూసేద్దాం. ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూర్ ప్రకాష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బొగ్గు. భారతదేశపు మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సుమారుగా 60% పైగా బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారానే వస్తుంది. దీనివల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఇతర వనరుల వైపు మొగ్గు చూపుతుంది. అయితే ప్రధానంగా మాత్రం బొగ్గు మాత్రమే. మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ మనండాల్. మీ అందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం సరిగ్గా 5 గంటలు.

కార్యక్రమంలో ముందుగా ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు, భారత్ లాల్ పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, వికృత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరంతా కోరుతున్న పాట దసరా బుల్లోడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం కెవి మహాదేవన్. వీరికోసం ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: జిఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: కార్యక్రమం తర్వాత తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి కోరుతున్న శ్రోతలు బిజిలీ వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ సూర్యకళ, రేఖా చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న పాట అడుగు జాడలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డికి, తనకి సంగీతం మాస్టర్ వేణు, వీరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ఈ ఉత్తరం అనంతపురం గొత్తిరోడ్ రాణినగర్ నుంచి కోరుతున్న శ్రోతలు బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆగులూరప్ప, ముస్టూరు ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, మూరిని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, మరుట్ల కరుణాకర్ వీరంతా కోరుతున్న పాట పెళ్లి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వీరి కోసం ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిదుల నాగారం నుండి కోరుతున్న శ్రోతలు దుర్గయ్య, లావణ్య, మీనా, లోకేశ్వర్, విశాంత్, లక్ష్మా దుర్గయ్య, జగన్, దుర్గాప్రసాద్. వీరంతా కోరుతున్న పాట ఖైదీ నంబర్ 786 చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన భువన చంద్ర గీతానికి సంగీతం రాజ్ కోటి. వీరి కోసం ఈ పాట.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, చింటూ, సుమలత, ధరణి, భువన్, పవిత్ర, కార్తికేయ, హర్షవర్ధనయ్య వీరంతా కోరుతున్న పాట శ్రీమంతుడు చిత్రం కోసం ఘంటసాల పాడిన దాశరథి గీతం. సంగీతం టి. చలపతిరావు. వీరికోసం ఈ పాట.

0: చూసుకో చూసుకో బులిబులి ఎర్రని బుగ్గల దాన చెంపకు చారెడు కన్నుల దాన మరచిపోయావా
1: లేపాక్షి కార్యక్రమంలో చివరిగా ఉత్తరం. తెలంగాణ రాష్ట్రం వనపర్తి నుంచి కోరుతున్న శ్రోతలు ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, చైత్రికశ్రీ, సుధారామయ్య, లాస్యశ్రీ. వీరంతా కోరుతున్న పాట వీరాభిమన్యు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. వీరి కోసమే పాట.

0: യുവവാണി യുവജനുള്ള കാര്യക്രമം. ఇవాల్టి యువవాణి కార్యక్రమంలో మిమిక్రీ ఓ కళ, శ్రీ కె లింగమూర్తి గారితో పరిచయం, ఆ తరువాత విద్యా ఆవశ్యకత, ఆవులదట్ల జిల్లా పరిషత్ విద్యార్థులిచ్చే బుర్రకథ, వినిపిస్తున్నవారు మౌనిక, ఐశ్వర్య, సంతోష్ నాయక్. యువవాణి కార్యక్రమంలో ముందుగా మిమిక్రీ ఓ కళ, శ్రీ కె లింగమూర్తి గారితో పరిచయం విందాం.
1: నమస్కారం అండి లింగమూర్తి గారు.
2: సార్ నమస్కారం. సార్ నమస్తే సార్.
1: మీరు మిమిక్రీ కళాకారులుగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు కదండి.
2: అవును సార్.
1: ఈరోజు ఈ మిమిక్రీ కళ గురించి, అలానే మీరు ఏ శబ్దాలను అనుకరిస్తారో వాటిని మా శ్రోతలకు వినిపించండి. ముందుగా అంటే ఈ మిమిక్రీ కళను నేర్చుకోవాలా అని మీకు ఎప్పుడు అనిపించింది? ఎవరి ప్రదర్శనలు మీకు అంటే ఈ
2: చూసి
1: నేర్చుకోవాలనిపించింది అంటారు
2: సార్? అంటే మిమిక్రీ అనేది ఒక దేవుడిచ్చిన ఒక వరం సార్. ఆ మిమిక్రీ కళ అనేది నేరల మాధవ్ గారు ఆదర్శంగా తీసుకొని, అంటే పౌరాణిక పాత్రల్లో నటిస్తున్నట్టు పాత్రధారులను ఆదర్శంగా తీసుకొని నేర్చుకోవడం జరిగింది సార్.
1: నిజమే. మీరు అంటే అన్నారు కదా, అంటే మనకు తెలిసిన వాళ్ళు అంటే పెద్ద కళాకారులు అంటే నేరేళ్ళ
2: మాధవ్ సార్,
1: ఆయన మాధవ్ గారు
2: సార్.
1: వారు అంటే ఏ శబ్దాలు చేయటం మీరు విన్నారు ఆయన?
2: అంటే ఆయన చేయడంలో కొన్ని పక్షులు, జంతువులు, అటు నుంచి వచ్చేసి నేను నేర్చుకునేటువంటి కళలో సార్ ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ స్టార్టింగ్ ఎట్లుంటుంది, ఎండింగ్ ఎట్లుంటుంది, పోయేటప్పుడు ఎల్లుంది,
1: అంటే వేరే వేరే అంశాలకు రావడానికి ముందుగా
2: సార్
1: మీరు చెప్పారు కదా, అంటే ఆయన ప్రదర్శనలు ఎక్కడ చూసారు? నేరుగా చూసారా లేకపోతే మాధ్యమాల్లో చూసారా?
2: సార్ మాధ్యమాల్లో చూసాం సార్. నేరుగా అయితే చూడలేదు సార్. మామూలుగా అప్పుడు అంత ఆధునికత లేదు సార్. పౌరాణిక పాత్రలో పాత్రధారులని చూసి ఒక రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, రాజనాల్ గారు, పాత యాక్టర్
1: అవన్నీ కూడా అనుకరణ కాదంటే. అంటే నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఇంకా అంటే నేరేళ్ళ వేణు మాధవే కాక ఇంకా ఇతరత్ర ఎవరన్నా?
2: బాలమురళి గారు ఉన్నారు సార్, ఆయన అనుకరణ వేరే ఉంటుంది. యేసుదాస్ గారు ఉన్నారు, యేసుదాస్ గారు అనుకరణ వేరే ఉంటుంది.
1: అంటే కళాకారులుగానే మిమిక్రీ కళాకారుల గురించి అడుగుతున్నారు
2: సార్. మిమిక్రీ కళాకారుడుగా అంటే ఆయన ఆదర్శంగా కానీ సార్, అనుకరణ అయితే వీళ్ళని చూసి నేర్చుకోగలిగాను సార్.
1: వాళ్ళని మీరు అనుకరిస్తున్నారు?
2: అనుకరిస్తాను సార్.
1: వాళ్ళ శబ్దాలు ఎలా చేస్తారండి?
2: అవును సార్, అవును సార్, అవును సార్.
1: సరే,
2: బాలమురళి గారు కృష్ణ గురించి ఒక అనుకరణ చేయమన్నా?
1: సరే, అనుకరణ రావడానికి ముందుగా అంటే ముందుగా అంటే ఏ ఏ శబ్దాలు అనుకరించగలరు అంటే జంతు ప్రపంచంలో వాటి గురించి కాదు చెప్తారా?
2: చెప్తాం సార్ జంతు ప్రపంచంలో. సార్ మామూలుగా అయితే కదా, మామూలుగా ఏమైనా గొర్రెలు కానీ మేకలు కానీ
1: అంటే ఒక్కొక్క ఐటెం చెప్తూ చెప్తూ
2: సార్. గొర్రెలు సార్,
1: అంటే మీరు రెండు కలిపేశారు ఇక్కడ, అంటే
2: మేకని గొర్రెని కలిపారు సార్.
1: కాబట్టి అలా కాకుండా అది వేరే ఇది వేరే అలా
2: సార్. సరే, ఇప్పుడు పిల్లిని సార్.
1: సరే, ఇందులోనే పిల్లి అన్నప్పుడు గండు పిల్లి కూడా మరోలా అరుస్తుంది, అది అనుకరించారు.

0: ఎప్పుడన్నా
1: గండు పిల్ల విధంగా సార్, కుక్కలు ఏ విధంగా వస్తుంది, కుక్కలు కొట్లాడినప్పుడు ఏ విధంగా వస్తుంది విధంగా చెప్పు సార్. అక్కడ నుంచి వచ్చేసి మేకను గొర్రెను కుక్కను అయిపోయింది సార్. పక్షులు మామూలుగా అదే కాకి కోకిలికి దడతాం. కాకి వచ్చేసి కావ్ కో కో కో కో కో అంటుంది సార్. కోకిల కూ కూ కూ కూ కూ కూ కూ కూ కూ అని కోకిల అడుస్తుంది. మామూలుగా అయితే ఒకటి ట్రైన్ శబ్దం వినిపించింది సార్. ట్రైన్ స్టార్టింగ్ ఎంట్లో
0: అంటే ఇంకా ఇంకా అంటే జంతువుల విషయానికి వచ్చినప్పుడు ఇంకా ఏమేమి అనుకరిస్తారు
1: జంతువులు అంటే సార్?
0: ఇప్పుడు ఏను గీంకారం కూడా చేయగలరా?
1: ఏం గీంకారం లేదు సార్ రాసా, ఎందుకంటే వస్తుంది వస్తుంది.
0: ఇంకా
1: పక్షులు,
0: పక్షుల్లో గుడ్లగూబ అనుకరించగలరా?
1: గుడ్లగూబ లైట్గా
0: కోడి అలానే పావురి అలానే ఆవు లేక దూడ అలానే ఇంకొన్ని అంటే ప్రత్యేకంగా ఇప్పుడు శబ్దాల విషయానికి వచ్చినప్పుడు బస్సులు కావచ్చు, ఆటో కావచ్చు, రైలు కావచ్చు, వాటిని కూడా అనుకరించేవారా?
1: బస్సు పోతుంది సార్, బస్సు పక్కన జట్కా పోతుంది, ఏ విధంగా అనుకరణ?
0: సరే

0: ఇదేం సార్ ట్రైన్ స్టార్టింగ్ వచ్చి ఎండింగ్ వచ్చి మధ్యలో వెళ్ళిపోతుంది.
1: ట్రైన్ అన్నప్పుడు పొగబండి మొదలుకొని డీజిల్ కూడా వచ్చింది కాబట్టి వేరువేరుగా చేస్తారా ఎలా అది?
0: ఒక నాకు వచ్చిన అనుకరణ ఒకటి వస్తుంది సార్, అదే చేస్తాను.
1: అంటే ఏది అది? డీజిల్
0: డీజిల్
1: చెప్పండి.
0: మామూలు ట్రైన్ స్టార్టింగ్ సార్,

0: వెళ్ళిపోయింది.
1: మీరు అనుకరణ చేసింది పొగబండి, అంటే రైలు మామూలుగా బొగ్గుతో పొగబండి. సరే, అలానే మరి డీజిల్ కూడా అనుకరించగలరా?
0: డీజిల్ అనుకరించలేను సార్.
1: అంటే ఆధునికంగా మనం ఆలోచించినప్పుడు అన్ని డీజిల్ ఇంజన్లే ఉన్నాయి కదా, అందుకు. సరే, ఇంకా అండి, ప్లాట్ఫామ్ మీద శబ్దాలు.
0: ప్లాట్ఫామ్ శబ్దాలు
1: ఇంకా
0: పౌరాణికంగా
1: ఆటో శబ్దం అనుకరించ
0: పౌరాణికంగా ఏమన్నా చెప్పలేదు.
1: సరే అండి, అంటే ప్రముఖ కళాకారుల గురించి.
0: సార్,
1: ఎవరెవరిని అనుకరించగలరు
0: సార్? ప్రముఖ కళాకారులు ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, రాజనాల్ గారు.
1: అంటే సినిమా రంగానికి చెందిన వాళ్ళు.
0: సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు సార్. జానపదం సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్పమని.
1: చెప్పండి సార్, ఒక్కొక్కరు పేరు చెప్పి ముందుగా చెప్పండి.
0: ఎన్టీ రామారావు గారు సార్, సంభాషణ. కురువృద్ధులు వయోవృద్ధులు అనుకుని ప్రబుద్ధుల బుద్ధి ఇంత తనుక నిద్రపోకుతున్నావా ఏమి? ఇప్పుడే లేచి అధర్మ అధర్మముని ఆవులించుచున్నది జూదము ధర్మ విరుద్ధము సప్తవసనంలో నీచాది నీచమని తెలిసి ఎంత దొరక మీరేలా విచ్చించేదిరి? అసలు ఈ యుద్ధమునకు మీరే అనివార్య కార్యమని ఎందుకు అనుకోలే? అది ఎస్వి రంగారావు గారు సంభాషణ విధంగా.
1: అంటే దీన్నే ఎస్వి రంగారావు గారు ఎలా చెప్తారు?
0: ఎలా చెప్తారు సార్? జూదము ధర్మ విరుద్ధము సప్తవసనంలో నీచి ఆదరించమని తెలిసి ఇంత తనుక మీరేలా విచ్చించేదిరి? కురవృద్ధులు వయోవృద్ధులు ప్రబుద్ధులు అనుకున్న బుద్ధి ఇంత తనక నిద్రపోతున్నా ఏమి? ధర్మముతో మామను సరియోది ఆడించడే కానీ నేనాడలేదే అని సార్. ఇదే రాజనాల్ గారి సంభాషణ.
1: అంటే ఇదే డైలాగే.
0: ఇదే డైలాగ్ సార్ రాజనాల్ గారి. కురువృద్ధులు వయోవృద్ధులు ప్రబుద్ధులు అనుకుని బుద్ధి ఇంత దొరక నిద్రపోగుతున్నదా ఏమి? ఇప్పుడే లేచి అధర్మ అధర్మముని ఆవులించుచున్నది జూదము ధర్మ విరుద్ధము సప్త వ్యసనములు నీచాది నీచమని తెలిసి ఇంత దొనక మీరేలా విచ్చించిదిరి అని సార్. ఎస్ కాంతారావు గారి సంభాషణ. కురవృద్ధులు వయోవృద్ధులు ప్రబుద్ధుల బుద్ధి ఇంత తనుక నిద్రపోతున్నా ఏమి? ఇప్పుడే లేచి అధర్మ అధర్మముని ఆవులించుచున్నది జూదము ధర్మ విరుద్ధము సప్త వ్యసనంలో నుంచి ఆదరించమని తెలిసి ఇంత తనుక మీరేలా విచ్చించేదిరి అని. ఇదే రావుగోపాలరావు గారి సంభాషణ.

0: Właśnie na nosa. Do domu, dharma viruddha mu, sapta vesramala, nija adi nija mali tersi, yintadana ka mire la vichinchi tiri, kuravuddhulu, vayavuddhulu, prabuddhulu mali kone buddhi, yintadana ka nidra vautu nadayimi. Krishna garsam.
1: Kuravuddhulu, vayavuddhulu, prabuddhulu mali kone buddhi, yintadana ka nidra vautu nadayimi. Ippude lechi adharma, adharma mali avulanchi sunnadi.
0: Isi shobhanu garsam.
1: అంటే క్రమబద్ధులు భయబద్ధులు ప్రబుద్ధుల బద్ధ ఎంత తనకు నిద్రపోతున్నాయమే ఇప్పుడే లేచి అధర్మం అధర్మం ఆలోచిస్తున్నది జోదం ధర్మార్థము సప్త విషమాలని చాదనించమని తెలిసి ఎంత తనకు మీరు అలా వెచ్చించదురే అని సార్
0: జయప్రకాష్ రెడ్డి గారు సార్ ఇప్ప కురుబుద్ధులు భయవృద్ధులు ప్రబుద్ధుల మనకు బుద్ధి ఇంత తనకు నిద్రపోతున్నాయా ఏమి ఇప్పుడే లేచి అధర్మం అధర్మం ఆలోచించున్నది జూదము ధర్మ విరుద్ధమని తెలిసి కురువుద్దులంత ఊరికనే ఉండి రే ఇప్పుడు మాత్రం వాళ్ళు గెలిస్తే ఒక న్యాయం మేము గెలిచే ఒక న్యాయమా అని చెప్పారు కదా
2: ఇక అలానే అంటే ఈ వాద్యాలు కూడా ఉంటాయి వాటిని కూడా అనుకరించేవారా ఏవైనా ఉదాహరణకు
0: తక్కువే సార్ కాన్సన్ట్రేషన్ పోయే సార్
2: అలానే మీరు గాయకులను కూడా అనుకరించడం జరుగుతుందా
0: అవును సార్ అనుకరిస్తాను సార్
2: ఎవరిని అనుకరించేవారు అంటే అందరినీ అనుకరిస్తారా అంటే ఆడవారిని కూడా మగవారిని కూడా
0: సార్ ఆడవారిని అంతగా ప్రాక్టీస్ చేయలేదు సార్ ఓన్లీ గాయకులు అంటే యేసుదాస్ గారు బాలమురళీకృష్ణ గారు ఆడి నుంచి వచ్చేసి ఘంటశాల గారు బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళ వరకు కొద్దిగా
2: సరే చెప్పండి
0: సార్ బాలమురళీకృష్ణ గారు సార్ బాలమురళీకృష్ణ గారిది వచ్చి ఏమి చేతురలింగ ఏమి చేతురా గంగనున్న ఉదకముదిచ్చి లింగ పూజలు చేద్దామంటే

0: ఏమి చేతురా అని
1: పాట
0: పాట సార్, ఆయన పాట, ఆయన యేసుదాస్ గారి పాట సార్. ఆయన పాట వచ్చేసి శరణమయ్యప్ప స్వామి.

0: மோகனம் அரியகேஸ்வரம் ஸ்ரீபாதுகஸ்துகம் சரணமய்யப்பா சுவாமி சரணமய்யப்பா சரணமய்யப்பா சுவாமி சரணமய்யப்பா అని విధంగా చెప్పచ్చు సార్.
1: సరే అండి, ఇక అలానే అంటే ఈ వాయిస్ కల్చర్ అంటుంటారు, అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి కృషి చేయాల్సి అంటారు ఉంటుందంటారా?
0: సార్ ఉంటుంది సార్, ఎందుకంటే సార్ ఇప్పుడు కొత్త ఆధునికంగా ఇప్పుడు కొత్త హీరోలు ఎవరు కూడా రాదు సార్. అంటే పాత వాళ్ళు
1: గమనించాలి, బాగా
0: గమనించాలి,
1: సాధన చేయాలి,
0: సాధన చేయాలి సార్. సాధనలో మైన్ సార్, అంటే సాధన చేయడంలో ఇప్పుడు కొన్ని చోట్ల కళ్ళను ఆదరిస్తారు సార్.
1: అలానే అంటే ఈ మైకు
0: సార్
1: వాడటంలో కూడా మెళకువలు తెలుసుకుని ఉండాలి, ఎలా?
0: ఖచ్చితంగా సార్, మైక్ని దగ్గర పెట్టుకుని ఒక రకమైన వాయిస్ వస్తుంది. మైక్ కొంతమంది నిలబడి చెప్పగలిగితే బాగొస్తుంది సార్ నాకైతే. అయితే కొంతవరకు అట్లా మెళకువలను బట్టి
1: ఏ శబ్దాన్ని
0: ఎలా అనుకరించాలి అనేది
1: ఉత్పత్తి చేయాలి అన్నది తెలుసుకొని ఉండాలి కళాకారుడు.
0: ఖచ్చితంగా సార్.
1: ఇక అలానే ఎక్కడెక్కడ ప్రదర్శనలు ఇచ్చారు మీరు?
0: సార్ వచ్చేసి మామూలుగా 2018లో డిఆర్ఎంఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో అక్కడ చేశాను సార్, డిఆర్ఎంఎస్ఆర్తో చేశాము. వికలాంగుల దాంట్లో కూడా కలెక్టర్ గారు చేతుల మీదుగా కూడా డిజబుల్డ్ దాంట్లో చేసినప్పుడు తీసుకున్నాం సార్
1: అవార్డులు.
0: అవార్డులు సార్,
1: ప్రదర్శనలు అక్కడ ఇచ్చారా?
0: ఇచ్చాం సార్, మామూలు జిల్లా పరిషత్లో డిసెంబర్ 3 ఇచ్చాం సార్. డిసెంబర్ 3 అవార్డ్స్ తీసుకున్నాము ఈ మిమిక్రీ మీదనే. మళ్ళీ అటు నుంచి వచ్చి మహనీయుల సంస్కరణ వేదిక అనే ఒకటి ఉంది సార్, దాని తరఫున తీసుకున్నాము. అయినాక విశ్రాంత ఉద్యోగులు వాళ్ళ సమక్షంలో కూడా అవార్డ్స్ తీసుకున్నాం సార్.
1: కొత్త కొత్తవి నేర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంటారా? శబ్దానుకరణ
0: ఖచ్చితంగా నేర్చుకోవాలి సార్, నేర్చుకోకపోతే కొత్త ఆధునీకరణ లేకపోతే కష్టం సార్.
1: అంటే కొత్త కళాకారులను కూడా మీరు ఎప్పుడప్పుడు
0: నేర్చుకోవాలి సార్.
1: లింగమూర్తి గారు,
0: ఓకే సార్, థ్యాంక్ యూ.
1: ఈ మిమిక్రీ కళను మీరు ఎలా నేర్చుకున్నది, ఎలా సాధన చేసింది, అలానే ఈ శబ్ద అనుకరణ ఒక కళని, అలానే కొన్ని శబ్దాలను కూడా మీరు చేసి మా శ్రోతలకు వినిపించారు. నమస్కారం.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు యువవాణి కార్యక్రమంలో మిమిక్రీ ఓ కళ శ్రీ కె లింగమూర్తి గారితో పరిచయం విన్నారు. యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం విద్యా ఆవశ్యకత, ఆవులదట్ల జిల్లా పరిషత్ విద్యార్థులచే బుర్రకథ. వినిపిస్తున్నవారు మౌనిక, ఐశ్వర్య, సంతోష్ నాయక్.

0: ఇప్పుడు బుర్రకథ చెప్పడానికి వస్తున్నారు మౌనిక, ఐశ్వర్య, సంతోష్ నాయక్.
1: ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదివేటువంటి అమ్మాయి చదువుకోవడానికి పడే కష్టాలు ఇప్పుడు బుర్రకథ రూపంలో చెప్పబోతాను. జయము జయము మన భారత మాతకు జయము.

0: దేవనందనానా తరికిట జుమ్ తరిత.
1: అక్క, ఈరోజు నువ్వే కథ చెప్పబోతున్నావు. ఏదో చెబుతుంది లేరా? నల మహారాజు కథ, పాండవులు కౌరవుల కథ, మరాఠీల కథ, రామకథ, లవకుశల కథ, సీతమ్మ కష్టాలు.
2: ఏందక్క ఆ కథలన్నీ పాత గాథలైపోయినాయి కదా, కొత్త కథ చెప్పరాదా?
0: ఒరే తమ్ముడు, చెల్లె అవసరంగా మీరు తగులాడుకొని రభసా చేయకండి. తమ్ముడన్నట్లు ఈరోజు మనం కొత్త కథనే చెప్పుకుందాం.
1: మంచి పనైంది అన్నట్లు అభినయించాడు. చాలే బడాయి అన్నట్లు మూతి వంకర తిప్పుతో అభినయించింది.
0: ఈరోజు మనం చెప్పబోయే కథ సీతమ్మ ఇష్టాలు. తకతా తకిట తక తరికిట తరికిటతా, ఇది పేద ఇంట్లో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. చదువు సందెలో పేరు పొందిన చెక్కనమ్మ కథరా. ఓటమి నెరుగక పోరాడే ఒక వీర బాల కథరా. పది మందికి నీ ప్రేరణిచ్చే వర్తమాన కథరా. తరికిట జుమ్ తరిత.
1: ఇంతకు ఎవరా పైడి బొమ్మ, ఏమా కథ?
0: అయ్యలారా అమ్మలారా, స్త్రీలు విలసిల్లిన భారత భూమిలో రాజనాలు పండే రతనాల వేల తెలుగునేల. ఆ తెలుగునేల నాట రామపురం అనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే దంపతులున్నారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్లకు మరో అబ్బాయి పుట్టాడు. సంతానాన్ని ఇక్కడితో ఆపేద్దామన్నా వద్దా అని వాళ్ళు మతనపడుతుండగానే మరో కూతురు పుట్టింది.
2: ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో.
0: తరువాత కథ వినండి. పూటగడువని తల్లిదండ్రులకు పాటులెక్కువాయే. పంటలు పండక పుట్ట నిండక కష్టం ఎక్కువాయే. కుటుంబ భారం కుంగదీయగా తల్లిడిల్లినారు. భార్యాభర్త కూలినాలుతో బతుకులేడ్చినారు. తరికిట జుమ్ తరిత.
2: పిల్లలు బడిలో పెద్దలు పనిలో అనే సంగతి వాళ్లకు తెలవదా అక్క? 16 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టకూడదు అన్న చట్టాన్ని గురించి పట్టించుకోలేదు.
0: చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యతో? అనుకున్నంతకాలం పరిస్థితిలో మార్పు రాదురా తమ్ముడు.
1: ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏం పనులు చేసేదక్క?
0: ఇంటి పనులే చేసెరా, వంట పని కొంత నేర్చెరా, బీడీలెన్నో చుట్టెరా, పంతిచేలకే పోయరా, కొవ్వొత్తిలా బతుకాయరా. వినరా సోదర చదువు తల్లి దీనగాతనిప్పుడు, నిరుపేద గాతయ్యప్పుడు. తరికిట జుమ్ తరిత.
1: తర్వాతేం జరిగిందక్క?
2: ఇంకేం జరుగుతుంది, 4 రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్లతోనే ఆ పిల్లనెత్తినారు నీళ్లు పోసి పెళ్లి చేసి ఉంటారు.
0: నిజంగా అదే జరిగితే మన కథకు అర్థం లేదు తమ్ముడు. ఆ ఊరి శ్రావణి అనే ఒక కొత్త టీచర్ వచ్చింది.
1: నీ పిచ్చి కానీ టీచర్లు చదువు చెబుతారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకొని చెప్పినా వినేవాళ్ళుంటారా? విన్నా మార్పు సాధ్యమవుతుందా?
2: తప్పకుండా సాధ్యమవుతుంది. మా బళ్ళో టీచర్లు రోజు పాఠాలతో పాటు మంచి మంచి కథలు సూక్తులు చెప్తారు, ఆటలాడిస్తారు, పాటలు పాడిస్తారు. బడి పిల్లలని తమ సొంత బిడ్డల్లాగా పట్టించుకుంటారు.
0: అవును తమ్ముడు, శ్రావణి కూడా అలాంటి టీచరే. ఆ ఊరికి రాగానే ముందుగా చేసిన పని బడి ఈడు పిల్లలు ఎవరెవరు బడికి రావడం లేదో తెలుసుకోవడం. అట్లా తెలుసుకొని ఒక్కొక్క ఇంటికి వెళుతూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది.
2: అయితే అది గమనించిన గౌరమ్మ సీతను ఇంట్లో దాచేసి మా ఇంట్లో అటువంటి వాళ్ళెవ్వరూ లేరని చెప్పేసింది.
1: నువ్వు అతిగా ఊహించక అక్క చెప్పేది విను.
0: రాజు ఊహించింది నిజమే, గౌరమ్మ సీతను దాచింది.
2: అప్పుడేమైంది?
0: శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది.
1: ఏమని?

0: అంబిది మానవ జన్మంబు,
1: అది మానవ జన్మంబు,
0: అందులోను ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టంబు,
1: అవును పుట్టుట శ్రేష్టంబు,
0: సహనము స్నేహము ప్రేమ భావము ఆమె గొప్పతనము,
1: అది ఆమె గొప్పతనము,
0: ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి,
1: చక్కగా పెంచాలి,
0: అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు,
1: అవును అభ్యున్నతి పొందు,
0: అట్టి బాలికల అణిచిపెట్టుట అన్యాయం బగును,
1: అంతే అన్యాయం బగును.
0: ఓ భారతీయుడా,
2: ఆడవాళ్ళ కూడా గొప్పవాళ్ళు, వాళ్ళని నడిచి పెట్టడం మహాపాపం అంటున్నావు, బాగానే ఉంది, కానీ అటువంటి నలుగురు గొప్ప వాళ్ళ పేర్లు చెప్పక్క.
0: సరే వినండి. మరి ఆ శ్రావణి టీచర్ కూడా కొందరు ఆదర్శ మహిళల గురించి ఇలా చెప్పింది.
3: ఎలా?
0: రుద్రమ్మదేవి చూడరా, శత్రువులను చెండాడెరా, సరోజిని నాయుడుండరా, స్వరాజ్య సమరం చేసెరా, సంగం లక్ష్మీబాయిరా, బాలలను బాగుపరిచెరా,

0: అభ్యున్నతి పొందు.
1: అవును అభ్యున్నతి పొందు.
0: అట్టి బాలికల అణిచిపెట్టుట అన్యాయం బగును.
1: అంతే అన్యాయం బగును.
0: ఓ భారతీయుడా,
2: ఆడవాళ్ళ కూడా గొప్పవాళ్ళు, వాళ్ళ నడిచి పెట్టడం మహాపాపం అంటున్నావు, బాగానే ఉంది. కానీ అటువంటి నలుగురు గొప్ప వాళ్ళ పేర్లు చెప్పక్క.
0: సరే వినండి. మరి ఆ శ్రావణి టీచర్ కూడా కొందరు ఆదర్శ మహిళల గురించి ఇలా చెప్పింది.
2: ఎలా?
0: రుద్రమ్మదేవి చూడరా, శత్రువులను చెండాడరా, సరోజిని నాయుడుండరా, స్వరాజ్య సమరం చేసెరా, సంగం లక్ష్మీబాయిరా, బాలలను బాగుపరిచెరా, దుర్గాబాయి దేశము మహిళల మార్గము దిద్దెరా, కల్పనా చావులా చూడరా, అంతరిక్షమునకు ఎగురెరా, అన్ని రంగములలోన మహిళలు ఆదర్శంగా నిలిచారు. బలానంటి బలితమ్ముడా సై, మేలు బలానో తందాన తకితాత.
2: అక్క అక్క, ఆ తర్వాత ఏమైందో నేను చెబుతా. ఆ మాటలన్నీ లోపల నుంచి వింటున్న సీత బయటకు వచ్చి తాను చదువుకుంటానని చెప్పింది.
0: అవును చెల్లి, అంతేకాదు టీచర్ మాటలతో ప్రభావితులైన శివయ్య దంపతులు బిడ్డను చదివించడమే మంచిదన్న సంగతి అర్థం చేసుకున్నారు. సీతను టీచర్ వెంట పంపించారు.
2: అంతేలేండి, అందరూ మా చిన్నక్కలాగా ఉంటారా? అంటే నువ్వు రాజు కంటే గొప్పదాని ఒక్క. ఈ కథ కానీ నీ సంగతి చెబుతా.
0: సరే మీరు తర్వాత కొట్టుకోవచ్చు, ముందు కథ వినండి. సీత ఎలా చదువుకున్నదయ్యా అంటే, అక్షరమాలా నేర్చరా, తెలుగు చక్కగా చదివిరా, ఎక్కాలెన్నో నేర్చరా, లెక్కలు చక్కగా చేసరా, పరిసరాల విజ్ఞానము పక్కాగా గ్రహించరా, ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేదు తనకు, అందరిలోనూ అన్నిటికన్నా ముందు నిలిచెదుదకు. ఆమె తెలివితేటలు గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ముగ్ధులై ఏడాది గడవకుండానే 5వ తరగతిలో చేర్పించారు.
2: చూడు, చదివితే అట్లా చదవాలి. తమరేం నన్ను వెక్కరించిన అవసరం లేదు. నేను కూడా 1వ తరగతిలో ఉండగానే పెద్ద పెద్ద లెటర్స్ చదివానమ్మా. నువ్వు అంత లేదు, ఏం చదివావో చెప్పు. లెటర్స్, పెద్ద లెటర్స్ అవేంటో 1-2 చెప్పు. 1-2 కాదు, 26 చదివాను. చెప్పనా? చెప్పమంటావా? అయితే విను, ABCD ఆ లెటర్సా? ఏడి సేవులే. నువ్వు తర్వాత కథ చెప్పక్క.
0: ఆ తర్వాత సీతకు ఎదురే లేకుండా పోయింది. 7వ తరగతి కూడా అలవోకగా పూర్తి చేసింది. సరిగ్గా అదే సమయంలో శ్రావణి టీచర్ ప్రమోషన్ మీద బదిలీ అయ్యి వేరే ఊరికి వెళ్ళింది.
2: అయ్యో, అయితే సీత చదువు ఆగిపోయిందా అక్క?
0: లేదు రాజు, శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటింది. టీచర్ బదిలీ అయినా ఉన్న ఊళ్ళో పై చదువులకు అవకాశం లేకపోయినా పక్క టౌన్ పోయి కాలేజీలో ఇంటరు పూర్తి చేసి డిగ్రీలో చేరింది.
2: ఎందుకక్క, ఇంజనీరింగ్లలో సీటు దొరకలేదా?
0: ఏదో చదువుకొని డబ్బులు సంపాదించి తను మాత్రం హాయిగా ఉండాలనుకోలేదు. సీత తను బాగా చదువుకొని తన లాంటి పిల్లలను బాగుపరచాలని కలెక్టర్ గారునో నాయకురాలునో ఈ సమాజానికి సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నది. డిగ్రీ చదివి పోటీ పరీక్షలలో విజయం సాధించి మండలాభివృద్ధి అధికారిగా ఎంపికైంది.
2: ఓహో, చాలా బాగుంది. తర్వాత కథ చెప్పక్క.
0: తర్వాత ఏముందిరా తమ్ముడు, పిల్లల చదువు కోసం స్త్రీలకు మేలు చేసేందుకోసం నిరంతరం కృషి చేస్తున్నప్పుడు మన సీతక్క.
2: అవునా అక్క, సీత ఇష్టాలున్నావు కదా, అవేవో చెప్పవు. మరి నా ఇష్టాలు? అవా, అవి మన కథ అయిన తర్వాత తీరుబడిగా చెప్పుకుందాము. కానీ ముందు సీత ఇష్టాలు విను.
3: సరే సరే, నువ్వుంటావుగా వింటానుగా. ఇప్పుడు నువ్వు ముందు అక్క చెప్పేవి విను.
0: ఆడపిల్ల

0: తరి కిట జుమ్ తరిత ధన్యవాదములు.
1: యువవాణి కార్యక్రమంలో మీరు ఇంతవరకు విద్య ఆవశ్యకత ఆవులదట్ల జిల్లా పరిషత్ విద్యార్థులు ఇచ్చిన బుర్రకథ విన్నారు. వినిపించిన వారు మౌనిక, ఐశ్వర్య, సంతోష్ నాయక్. ఇప్పుడు లిటిల్ సోల్జర్స్ చిత్రం నుండి పాట విందాం. పాడినవారు దీపికా, శ్రీలేఖ, విష్ణు, శ్రీ బృందం. సీతారామ శాస్త్రి గీతం, సంగీతం శ్రీ.

0: కిట జుమ్తరిత.
1: చాలా మంచి కథ చెప్పిన ఒక్క. ఈ కథ వింటే నిజంగా ఎవరిలోనైనా మార్పు వస్తుంది.
2: ఇటువంటి సీతక్కలు ఊరికొక్కరు ఉన్నా ఈ దేశం తొందరగా బాగుపడుతుంది.
0: ప్రతి ఒక్కరూ ఈ సీతక్కను ఆదర్శంగా తీసుకొని తమను తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ కథ ముగిద్దాం. మంగళం మన భారత మాతకు,
3: మంగళం జయ మంగళం,
0: మంగళం మన

ఉండండి, ఫన్నీగా చూస్తుంది, ఏదో చేస్తుంది, రెండు వేషం లేకపోతే డేంజర్ గా చుక్క.

0: మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 6 గంటలు. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం. గానం చేసిన వారు ఘంటసాల వెంకటేశ్వరరావు, సాహిత్యం కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి.
1: అది సంధ్యా సమయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Kagami Gahara, Japan, today to set up a title clash against Japan. And that is the end.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గిరిజన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని గుమ్మిడి సంధ్యారాణి తెలియజేశారు. వార్తల వివరాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సీఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కె రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సముద్ర ఆహార ఉత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ 2వ అతిపెద్ద రాష్టమని, రాష్టంలో 197 లక్షల మెట్రిక్ టన్నుల సీఫుడ్ ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ఆక్వా ఉత్పత్తులను మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న ఆయన, ఆక్వా రంగ అభివృద్దికి కేంద్రం తీసుకునే చర్యలకు రాష్టం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఆక్వా రంగానికి భారతదేశం లైట్ హౌస్లా ఉండాలని, ఆ లైట్ హౌస్కు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా వెలగాలని ఆకాంక్షించారు. ఆక్వా అభివృద్దికి అవసరమైన పర్యావరణాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: బ్లూ ఎకానమీ, ఇట్ ఈస్ ఎ రియాలిటీ, ఫ్యూచర్ ఈస్ విత్ బ్లూ ఎకానమీ. ఇఫ్ యు సీ హియర్, వి ఆర్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్ అండ్ సీ ఫుడ్. ఎవ్రీబడి టోల్డ్ 197 లాక్ మెట్రిక్ టన్స్ వీఆర్ ప్రొడ్యూసింగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ లాస్ట్ ఇయర్ రికార్డ్ exports that is nearly 19.3 lakh metric tons, $8.28 billion.
0: కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72.42 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మత్స్య పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. విశాఖపట్నంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్య భూమిక పోషిస్తోందని చెప్పారు. చేపలు రొయ్యల ఉత్పత్తిలో 50 లక్షల టన్నుల 40% వాటాతో దేశంలో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉందని తెలిపారు. ఈ ఎగుమతులను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
2: And National Fishery Development Board will have a regional office in Andhra Pradesh to promote the exports and fish productions. The second thing, the Kakinada is a harbor and very old harbor. So we have sanctioned 72.42 crores rupees to convert it and modernize it in a smart harbor.
0: పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనంపై అవగాహన పెంచడానికి నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు విజయవాడలోని లోక్ భవన్ ఆవరణలో ఎర్ర జామ మొక్కను నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలను వేగవంతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రకృతి స్ఫూర్తితో, వాతావరణం కోసం, మన భవిష్యత్ కోసం అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నామని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి దానిని సంరక్షించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ

0: పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏక్ పేడ్ మాకే నామ్ థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట కనీసం ఒక మొక్క నాటాలన్నారు. మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలని, ప్రతి చెట్టు వాతావరణ మార్పులపై రక్షణ కవచంగా నిలుస్తుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక భాగస్వామి కావాలని, ఆరోగ్యకరమైన వాతావరణ మార్పులను తట్టుకోగల ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రెండు అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని, దీనితోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సిడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం.
0: గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకాంక్షించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన పాఠశాలల విద్యార్థులను, ఉపాధ్యాయులను విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాశాలలో ఈరోజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి విద్యార్థిపై దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామని, నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి సూచించారు. రష్యా పర్యటనలో భాగంగా రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్ జేఎస్సీ నిర్వాహకులతో సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఆల్స్ట్రామ్ మెట్రో రోలింగ్ స్టాక్ సదుపాయానికి ఆనుకుని ఒక ప్రధాన రైలు విడిభాగాల అసెంబ్లీ ప్లాంట్ను స్థాపించాలని వారిని ఆహ్వానించారు. అలాగే దక్షిణాసియా అంతటా భారీ పారిశ్రామిక రైలు ప్రాజెక్టులకు సరఫరా చేసేందుకు అధిక సామర్థ్యం గల సరుకు రవాణా లోకోమోటివ్ బోగీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. కాగా ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్స్ జేఎస్సీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో చెట్ల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఆమె ఈరోజు విజయవాడ రామవరప్పాడు నుండి ఆటోనగర్లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు సైకిల్పై ప్రయాణించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజలు ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడటమే భావితరాలకు మనం అందించే గొప్ప ఆస్తి అని వ్యాఖ్యానించారు. సైకిల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని హోంమంత్రి పేర్కొన్నారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. అమ్మ పేరుతో ఒక మొక్క ఒక సాధారణ పర్యావరణ కార్యక్రమం మాత్రమే కాదని, పవిత్రమైన ప్రజా ఉద్యమాన్ని సృష్టించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయం ఆవరణలో ఆయన ఈరోజు తన మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గిరిజన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు: ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో శ్రీ కె ఆదినారాయణ బృందం చెక్క భజనలు వినిపిస్తారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 సినిమా పాట, 8:45 గమ్యం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ టిహెచ్ఆర్ శర్మ, నిర్వహణ శ్రీ ఎలచల నాగేశ్వరరావు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం మల్లికార్జున వినిపించే నాదస్వరం. రాత్రి 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈ రాత్రి 11:00 చిత్రసీమ సినీ గీతాలు, 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి నేటి ప్రసార విశేషాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: రేపటి కార్యక్రమాల వివరాలు: రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళహారతి ప్రసారమవుతాయి. గానం అనంతశయనం అయ్యంగార్. 6:30 వినదగు మాట వినిపిస్తారు డాక్టర్ పి స్వప్న హైందవి. 6:30 సేద్యప్ శుద్ధులు కార్యక్రమంలో టమోటాలు సస్యరక్షణ శ్రీ డి ప్రభాకర్ రెడ్డి అందజేస్తున్న సమాచారం. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం, వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, తర్వాత ఆలోచనాలోచనం. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య. ఇంకా ఎందరో మహానుభావులు కార్యక్రమంలో నవ్వుల రాజు చార్లీ చాప్లిన్ గురించి వివరాలు ప్రసారమవుతాయి. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ కె శృతి ప్రియాంక.

8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ. రచన పిడబ్ల్యూ వరప్రసాద్. 8:35 హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 9:30 ఏకచిత్రగానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంతా చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 11:45 వాణిజ్య సందేశాలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు. 4వ సంచిక 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. 2026 పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ హాకీ క్రీడాకారిణి సవితా పూనియా గురించిన వివరాలు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. తరువాత గృహ పరిశ్రమగా ఆహార దినసుల వ్యాపారం శ్రీమతి వి అపర్ణ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వర రాణి. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. 6:00 లలిత గీతం. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 చిత్రసీమ సినీ గీతాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 కిసాన్ వాణి. వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువుల పెంపకంలో అనుభవాలు. శ్రీ సత్యసాయి జిల్లా సోమెందపల్లి మండలం జలుకుంట అభ్యుదయ రైతు శ్రీ ఎస్ వెంకటరామరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆ తర్వాత జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. 7:45 శ్రీమతి డి రాజ్యలక్ష్మి పాడిన లలిత గీతాలు లలిత సంగీతం కార్యక్రమంలో. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటలు. 8:45 శ్రీ పివి చలపతిరావు పాడిన జానపద గీతాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:00 చిత్రసీమ. 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపటి కార్యక్రమాలను కొన్ని ముఖ్యాంశాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం సరిగ్గా 6:30. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా

0: ಅನುರಾಗ ದೇವತನಿ.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న పాట కుమార్ రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరు గీతమది. ఆ పాటకు సంగీతం కెవి మహాదేవన్. కార్యక్రమంలో తరువాత అగ్నిపర్వతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరు గీతానికి సంగీతం చక్రవర్తి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే ఉందే.
5: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: విన్న పాట పండంటి కాపురం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన కోసరాజు గీతం. అదే ఆ పాటకు సంగీతం ఎస్పి కోదండపాణి.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: పొదుపుగా వాడుదాం, చెట్లను పెంచుదాం, ఎలక్ట్రానిక్ మరియు ఇతర వ్యర్థాలను తగ్గిద్దాం, పర్యావరణ హిత జీవన శైలి అలవాటు చేసుకుందాం. ప్రజాహితం కోసం జారీ చేయువారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం అనంతపురం మరియు పుట్టపర్తి.
6: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
7: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో

0: సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. తర్వాత 10th class చిత్రం కోసం కృష్ణ చైతన్య, శ్రావణి బృందం పాడిన కులశేఖర్ గీతం. సంగీతం మిక్కీ జే మేయర్.

విన్న పాట టెన్త్ క్లాస్ చిత్రం కోసం కృష్ణ చైతన్య శ్రావణి బృందం పాడిన పాట. కులశేఖర్ సాహిత్యానికి సంగీతం మెకిజే మేయర్. తరువాత ఆఖరి పోరాటం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరు గీతానికి సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం విందాం. గానం శ్రీమతి వేదవతి ప్రభాకర్, లాలి గోపాల బాలలాలి.

0: వేదవతి ప్రభాకర్ ఆలపించిన లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అయింది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 జరిగే 2వ పౌర పురస్కార

0: ప్రధానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ, ఈ కార్యక్రమాలు వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని అత్యంత శుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం తనకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచం క్రమంగా పచ్చదనంతో కూడిన భవిష్యత్తు వైపు సాగుతోందని, ఈ మార్పులో భారత్ కూడా చురుగ్గా భాగస్వామ్యం పొందుతోందని ఆయన అన్నారు.
1: దునియా అబ్ హరిత్ యుగ్ కి తరఫ్, గ్రీన్ ఫ్యూచర్ కి తరఫ్ బహుత్ హి సావధాన్ హో చుకి హై. భారత్ భీ గ్రీన్ గ్రోత్ పర్ బహుత్ అధిక కామ్ కర్ రహా హై, ఔర్ ఇస్మే భీ గుజరాత్ రాజ్య హై జిస్నే ఇస్ శతాబ్దీ కే ప్రారంభ మే హీ సర్కార్ మే క్లైమేట్ చేంజ్ కా అలగ్ డిపార్ట్మెంట్ బనాయా థా, ఔర్ గుజరాత్ కే చారణ్ కా గావ్ మే భారత్ కా పహలా సోలర్ పార్క్ భీ బనాయా గయా థా.
0: ఈ సాయంత్రం మోదీ దామన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఆరోగ్యరంగం, విమానయాన మౌలిక సదుపాయాలకు సంబంధించినవి ఉన్నాయి. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కారాలు స్థిరమైనవి, వ్యయపరంగా సమర్థవంతమైనవి, దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను అందించగలిగేవి సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయన అధికార నివాసంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి గౌరవ్ ద్వివేది ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ మురుగన్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. నీటిని సంరక్షించడం, చెట్లు నాటడం, వాటిని కాపాడడం, పరిరక్షించడం అత్యంత అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
2: మా కా నామ్ సే ఏక్ పేడ్ లగానే కే లియే మన ప్రధాన మంత్రి జీ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ అండ్ హీ కాల్ టు ద నేషన్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే, సో వి ఆర్ ఆల్ అబ్జర్వింగ్ దిస్ డే యస్ అండ్ మా కా నామ్ సే ఏక్ పేడ్ లగాయంగే.
0: భారతదేశంలో వాహనాల మార్కెట్ మే నెలలో సుమారు 4.4 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి గత ఏడాదితో పోలిస్తే 23% వృద్ధిని సాధించింది. ఆటోమొబైల్ రంగం పనితీరును ప్రస్తావిస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విశేష వృద్ధి వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. భారత్లో తయారైన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దేశంలోని తయారీ రంగం అభివృద్ధి చెందుతోంది అనడానికి నిదర్శనమని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణాన్ని ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తి, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ముందుకు నడిపిస్తున్నాయని గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. గత నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఈ సంవత్సరం రాష్ట్రపతి 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ, కీలక వడ్డీ

0: రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రేపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
1: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: स्टैंडिंग डिपॉजिट फैसिलिटी रेटू 5% उंडगा मार्जिनल स्टैंडिंग फैसिलिटी रेटू బ్యాంకు రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ జీడిపి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుండి 6.6% తగ్గించింది. అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధాన ప్రతికూల అంశాలుగా గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర బ్యాంక్ తన ద్రవ్యాల్బడ అంచనాలను కూడా 4.6% నుండి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలియజేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో జరిగిన ఈ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలా ప్రోత్సహించడానికి, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల్లో 60కి పైగా దేశాల నుండి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 నుండి 8 వరకు జరుగుతున్న ఈ ఈవెంట్ యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేయడానికి ఒక మైలురాయి లాంటి ప్రయత్నంగా పరిగణించబడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్ లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:15. పల్లె ప్రాంతాలు. ఈనాటి కార్యక్రమంలో చెక్క భజనలు వినిపిస్తారు శ్రీ కె ఆదినారాయణ బృందం.

0: భర్తునికి పట్టాభిషేకము
1: శేయవల
0: ప్రాణేశ్వర రాముల పదునా.

శ్రోతలు, ఇంతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ కె ఆదినారాయణ బృందం వినిపించిన చెక్క భజనలు విన్నారు.

ఇప్పుడొక జానపద గీతం విందాం. గానం ఎస్ జానకి.

ఎస్ జానకి ఆలపించిన జానపద గీతం విన్నారు. ఇంతటితో ఇవాల్టి పల్లె ప్రాంతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. మరి కాసేపట్లో

0: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంశం గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి?

0: వాటి వివరాలు తెలియజేయండి.
1: సో చాలామంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో, ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తి బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులం వాళ్ళకి అయితే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలని ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్నీ చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తా ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయింది అనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించినాం. దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంక్ లోన్ రూపంలోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టం ఉన్నా ఇష్టం ఉన్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 ఇంటి దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గెట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతా ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పుకోవడానికి సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టే ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతారు.
0: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
1: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతల వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారో అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది.
0: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
1: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేటోళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేటోళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి, దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
0: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
1: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల

రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ని, బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ని మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రెన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పల్కలు పెట్టుకుంటున్నారు. యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2000 పెన్షన్, 1000 రూపాయల పెన్షన్ కంటే ఇంటి వెనక పెరడు ఉందనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన.

0: ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పల్కలు పెట్టుకుంటున్నారు. యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2000 పెన్షన్, 1000 రూపాయల పెన్షన్ కంటే ఇంటెనక పెరడు ఉందనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరు అనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతాం.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: సి, ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమంగా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌజ్, ఒక హౌజ్ హోల్డ్కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలని బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కు ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీగా ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్షిచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పల్కలు పెట్టుకొని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: సి, అందరు అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానో, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశంకి వెళ్ళిచ్చి ఇల్లీగల్గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకొని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మోల్డ్ అవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: సి, జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టొచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పల్కలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు మమ్మల్ని నింపిపోవడానికి అని చెప్పి ముందుకొస్తా ఉంది.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ని అందరిని ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్య మిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్య శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానల్స్ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడటం నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ని రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంటు సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు,

0: మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
1: నమస్కారం.
2: ఇంతవరకు మీరు పిఎం సూర్యఘర్ ముఫ్తి బిజిల్ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈ ప్రసారంలో రాత్రి 8 గంటలకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు, 8:45 గమ్యం నాటక ప్రసారమవుతుంది. రచన శ్రీ టిహెచ్ఆర్ శర్మ, నిర్వహణ శ్రీ ఎలిసిర నాగేశ్వరరావు. 9:30 శ్రీ ఎం మల్లికార్జున వినిపించే నాదస్వరం ప్రసారమవుతుంది. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 8 గంటలు. ఇప్పుడు విందాం అభిలాష ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం భువనగిరి విద్యానగర్ నుండి కోరుతున్న శ్రోతలు మహమ్మద్ బుర్హానుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాల్ బాబు, సదానందగౌడ్, దాసరి రాజేశ్వర్, లలిత, మహమ్మద్, అబ్దుల్ బాబా అంజానా వీరంతా కోరుతున్న పాట కాంచన గంగ. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి. వీరి కోసం ఈ పాట.

0: శిలైన కళ్యాణమూర్తి.
1: ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మల్లాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు అనుమళ్ళ మహేష్, రజని, నాగరాజు, రాజేశ్వరి, అనుమళ్ళ హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, సుధీర్, రంజిత వీరంతా కోరుతున్న పాట స్వయం కృషి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, ఎస్ జానకి పాడిన సీతారామశాస్త్రి గీతానికి సంగీతం రమేష్ నాయుడు. వీరికోసం ఈ పాట

తర్వాత ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారాం నుండి కోరుతున్న శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజు, మీనా, కోటి, లోకేశ్వర్, విక్రాంత్ బాబా, లక్ష్మీ దుర్గయ్య, లావణ్య కుమారి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట గూండా చిత్రం కోసం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం చక్రవర్తి, వీరి కోసం ఈ పాట.

పట్టవా? గుండెలు తీసిన బంటు గుండెను గుట్టుగా అంటూ, గుండెలు తీసిన బంటు గుండెను గుట్టుగా అంటూ, గాజుల గలగల వింటూ కౌగిలి.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత ఈ ఉత్తరం అనంతపురం జిల్లా సింగనమల నుండి కోరుతున్న శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, ఎం నాగమ్మనెమ్మ, ఎం రవికుమార్, ఎం భారతి వీరంతా కోరుతున్న పాట దేశోద్ధారకులు చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన మోదుకూరి జాన్సన్ గీతం, సంగీతం కెవి మహాదేవన్. వీరి కోసం ఈ పాట.

ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారతిలాల్ పరదేశీ, భారతిబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారత్, భారతి. వీరంతా కోరుతున్న పాట శారద చిత్రం కోసం. పి సుశీల, వి రామకృష్ణ పాడిన దాశరథి గీతం. సంగీతం చక్రవర్తి. వీరి కోసం ఈ పాట.

ఈ ఉత్తరం అనంతపురం సిండికేట్ నగర్ నుండి కోరుతున్న శ్రోతలు పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబళమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ్, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ శంకర్, రామ్మూర్తి, వెంగముని, బాలాజీ, హేమంత్ సాయి, ఇంకా ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు తెలంగాణ రాష్ట్రం భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, వారి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట లంకేశ్వరుడు చిత్రం కోసం. మనో ఎస్ జానకి పాడిన దాసరి నారాయణరావు గీతం, సంగీతం రాజ్కోటి. వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ రహదారి

0: విద్యుత్ పారిశ్రామిక రంగాలకు సంబంధించిన ఈ కార్యక్రమాలు అభివృద్ధిని వేగవంతం చేస్తాయని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. పర్యావరణ దినోత్సవం రోజున దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం క్రమంగా హరిత భవిష్య దిశగా పురోగమిస్తోంది అన్న ప్రధానమంత్రి, ఈ పరివర్తనకు భారతదేశం చురుకుగా దోహదపడుతోందని పేర్కొంటూ,
1: आज भारत की रिन्यूएबल कैपेसिटी 250 गीगावाट है. हमारे देश में कभी मेगावाट से आगे सोचा ही नहीं जाता. आज गीगावाट की चर्चा हो रही है और इसमें 50 गीगावाट का योगदान अकेले गुजरात का है. यानी देश की ग्रीन एनर्जी का पांचवा हिस्सा अकेला गुजरात प्रोड्यूस करता है.
0: సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే ముందుగా దేశాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకమురా బోర్డర్ అవుట్పోస్ట్ వద్ద జరిగిన ప్రహరీ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు, పశువుల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని స్పష్టం చేశారు. నకిలీ కరెన్సీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అన్ని ప్రయత్నాలను అడ్డుకోవడం కూడా కీలకమని వ్యాఖ్యానించారు. సరిహద్దు స్మగ్లింగ్, చొరబాట్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ఖరారు చేస్తోందని అమిత్ షా వెల్లడిస్తూ,
2: ऐसी स्मार्ट सुरक्षा ग्रिड बनाने का काम अब भारत सरकार ने हाथ में लिया है. मैं स्मार्ट बॉर्डर की परिकल्पना जब रखता हूं तब मवेशी तस्करी से लेकर हर प्रकार की तस्करी स्मार्ट बॉर्डर को परिकल्पना में समाहित होती है. ये सभी चीजों से देश को सुरक्षित करना चाहिए और मैं मानता हूं कि हम सब की साझी जिम्मेदारी है.
0: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రెండవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఈరోజు ప్రకటిస్తూ, స్వల్పకాలిక రెపో రేట్ను 5.25% వద్ద కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.9% నుండి 6.6% తగ్గించింది. అదేవిధంగా సిపిఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కూడా 4.6% నుంచి 5.1% పెంచింది. కాగా రెపో రేట్ను 5.25% యథాతథంగా ఉంచాలన్న ఆర్బీఐ నిర్ణయం వృద్ధిని, వ్యాపార సెంటిమెంట్లను బలోపేతం చేస్తుందని పారిశ్రామిక సంస్థ అసోచామ్ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాల్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్న ఆ దేశ ప్రణాళికలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంతో సహా జమ్మూ కాశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ భారతదేశంలో అంతర్భాగమని భారత్ తన వైఖరిని పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాల్లో నెలకొన్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి సమస్యలను ఇటువంటి ప్రయత్నాల ద్వారా ఆ దేశం కప్పిపుచ్చలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ జాతీయ సెమినార్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరముందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన సీఫుడ్ బ్రాండ్గా భారతదేశాన్ని నిలబెట్టాలని పేర్కొంటూ,
3: Prime Minister Narendra Modi's vision of Viksit Bharat 2047 being actually implement it with the whole of the government approach, breaking down silos or departments with the state, the fisheries ministry, commerce ministry, food processing ministry, aviation ministry, all working as one team with one goal, and that goal is to make our fishermen

0: time our farmers, our exporters reach the world, reach the skies, and achieve make India the envy of the entire world.
1: పర్యావరణ పరిరక్షణ చర్యలలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాతో కలిసి నగర వ్యాప్తంగా 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించారు. అలాగే ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా పలు పర్యావరణ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నష్టం, భూక్షయం అనే మూడు ప్రధాన పర్యావరణ సవాళ్లను నేడు మానవాళి ఎదుర్కొంటోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సౌర విద్యుత్ సామర్థ్య పెంపులో ప్రపంచంలో అగ్రగామి దేశాలలో ఒకటిగా నిలవడం, పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేయడం, అంతర్జాతీయ సౌర కూటమిని స్థాపించడం వంటి మైలురాళ్లను సాధించిందని కేంద్ర మంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్దతను మరింత బలోపేతం చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమం పోస్టులో, ప్రకృతితో సామరస్యంగా జీవించాలని మన దేశ నాగరికత విజ్ఞానం బోధిస్తోందని పేర్కొన్నారు. వనరులను వివేకవంతంగా పంచుకోవాలని, సకల జీవులను రక్షించాలని తమిళ సాహిత్య గ్రంథం తిరక్కురళ్ సూచిస్తోందని, సుస్థిరత అన్ని జీవరాశుల పట్ల కరుణ అనేవి ప్రాథమిక విధులని ఇది మనకు గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూలోని కన్వెన్షన్ సెంటర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆర్ఎంసీని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ కొత్త ఆర్ఎంసీ జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్లకు వాతావరణ సూచన సేవలను బలోపేతం చేస్తుందన్నారు. వాతావరణ అంచనా, పర్యవేక్షణ, విపత్తుల సంసిద్ధతను మెరుగుపరిచేలా ఈ కేంద్రం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని బలియాలో జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం సుర్హాతాల్లో దేశపు 100వ రామ్సర్ సైట్గా ప్రకటించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సహజ పరిసరాలను, ప్రత్యేకించి చిత్తడి నేలలను పరిరక్షించడంలో భారతదేశ నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. ఈ చిత్తడి నేల వైవిధ్యభరితమైన పక్షిజాతులతో సమృద్దిగా ఉంటూ అనేక వలస పక్షులకు, స్థానిక పక్షులకు నెలవుగా నిలుస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా చిత్తడి నేలల పరిరక్షణ, పునరుజ్జీవన ప్రయత్నాలు దేశంలో గణనీయంగా పెరిగాయన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు రానున్న తరాలకు పచ్చని భవిష్యత్తును అందించడంలో ఈ ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జలవనరుల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడక చిత్రగీతం విందాం. అభిమానుడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం కెవి మహాదేవన్.

0: పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. గమ్యం నాటిక విందాం. రచన శ్రీ టిహెచ్ఆర్ శర్మ, నిర్వహణ శ్రీ ఎలిచిల నాగేశ్వరరావు.
1: గమ్యం నాటిక. రచన శ్రీ టిహెచ్ఆర్ శర్మ, నిర్వహణ శ్రీ ఎలిచిల నాగేశ్వరరావు. వినండి గమ్యం నాటిక.
2: బాబుగారు,
3: దగ్గు బాగా ఎక్కువైంది బాబు. మీ అబ్బాయి గారు మందులు నిన్న తీసుకురాలేదు. పోనీ నా దగ్గర డబ్బులెట్టి తీసుకురమ్మంటారా?
2: వద్దురా, కన్న కొడుకే తండ్రి ఆరోగ్యం గురించి పట్టనప్పుడు ఎవరు చేసినా ఎంతకాలం చేస్తారు? ఈ ఇంట్లో నువ్వు నౌకరీ చేస్తున్నా, అప్పుడప్పుడు నాకు చేయూతనిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను రా అప్పన్న.
3: అదేంటి బాబు అలాగంటారు? మా అయ్యే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే చేయరా?
2: నీలాగా అవసాన దశలో ఉన్న తండ్రికి సేవ చేసే కొడుకులు ఎక్కడో ఉంటారా? తండ్రి ఆస్తిని అనుభవించటం వరకే తెలిసిన నా కొడుకు లాంటి వాళ్లకు మా రక్తాన్ని తాగటం వరకే తెలుసు, కానీ మా ఊపిరి ఆగిపోతున్నా పట్టించుకోర్రా
3: బాబు. బాధపడకండి, అబ్బాయి గారు ఏనాటికైనా తండ్రి విలువ తెలుసుకుంటారు. మీ కోడలు గారు కూడా తప్పకుండా మారుతారు.
2: స్వార్థపు కోరలలో చిక్కిన మనుషులకు డబ్బు మీద వ్యామోహం తప్ప ఆత్మీయతకు మానవత్వానికి రాజీ పడలేరు అప్పన్న, రాజీ పడలేరు.
3: బాబు బాబు, కాసు నీళ్ళు తాగండి బాబు, కాసు నీళ్ళు తాగండి.
4: అప్పనా,
3: అమ్మా.
4: అప్పనా, నువ్వు ఆ ముసలాయనకు సేవలు చేస్తూ ఉంటే ఇంట్లో పనులన్నీ అలాగే ఆగిపోతున్నాయి. నువ్వు వెంటనే మందుల షాప్ వెళ్ళి బలానికి టానిక్ తీసుకురా, మన ఖాతాలో రాయించి తీసుకురా, నేను వెంటనే తాగాలి.
3: అలాగేనమ్మా.
4: ఏమిటి అలా నుంచుండిపోయావు?
3: పెద్దయ్య గారికి దగ్గు ఎక్కువైందమ్మా, మందులు కూడా అయిపోయి 4 రోజులైంది. మీరు తీసుకురమ్మంటే ఆ పెద్దయ్యకి కూడా మందులు తీసుకొస్తాను.
4: ఆ వయసులో వాళ్ళకి ఇలాంటి అనారోగ్యాలు సహజమే, దానికోసం అనవసరంగా మందులు ఖర్చేందుకు

0: ఇప్పటికే నాకు మా వారికి మా చంటాడు బలానికి మందులు వాడుతున్నందుకు మందుల షాపులో ఖాతా చాంతాళ్ళ పెరిగిపోయింది.
1: వద్దమ్మా, నాకు మందులు అక్కర్లేదు, నా వలన మీరు ఇబ్బంది పడనక్కర్లేదమ్మా. కానీ అమ్మా సుమతి, సూటిపోటి మాటలు మాత్రం అనకమ్మా.
0: నేనేమన్నా మీకు సూటిపోటి మాటలుగానే ఉంటాయిలే, అయినా అర్థం చేసుకునే ఆలోచనే లేదు మీకు.
1: అవునమ్మా, మొదట్లోనే నేను మరోలా అర్థం చేసుకుని ఉంటే ఇవాళ మిమ్మల్ని ఇలా అర్థం చేసుకునే ఆలోచనే వచ్చేది కాదమ్మా. అప్పన్న
2: బాబు,
1: నువ్వు వెళ్ళి ఆ పని చూసుకురా.
2: పోని, ఈ ఒక్కసారికి మందులు ఇప్పించండి అమ్మా, బాబుగారు కాస్తైనా కుదుట పడతా.
0: నీ సలహా అక్కర్లేదు, వెళ్ళు.
2: ఏమిట్రా అప్పన్న, అమ్మగారికి టానిక్ తెమ్మంటే ఇంకా ఇక్కడే ఉన్నావా?
0: ఈ మధ్య అప్పన్నకి మీ నాన్నగారంటే సానుభూతి పెరిగిపోతుందండి. మామయ్య కూడా మందులు తీసుకురానని ఇందాక నుండి ఒకటే నస.
1: ఇందులో నసేముందమ్మా, ఏదో వాడి విశ్వాసం అంతే. అయినా నాకు మందులు వద్దని చెప్పానుగా.
2: తెచ్చిన ఆ మందులు మీకు పనిచేయవు. మిరియాల కషాయం తాగితే తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం ఉంటుంది. సుమతి, చంటాడికి కాస్త జలుబుగా ఉన్నట్టుంది.
0: అమ్మో, జలుబే అప్పన్న? బాబుకు జలుబు తగ్గటానికి మంచి మంది మని మందు షాపులు అడిగి తీసుకురా.
2: చంటి పిల్లలకు మందులు ఎక్కువగా వాడటం మంచిది కాదమ్మా.
1: మిరియాల కషాయం చంటి పిల్లాడు తాగలేడు కదరా పాపం, అందుకనే మందు తెమ్మంటుంది. వెళ్ళు త్వరగా.
2: అట్టగే బాబు, అట్టగ. సుమతి, ఆ గదిలో గాలి సరిగా ఉండదు. వాడిని తీసుకొచ్చి ఈ ఉయ్యాల్లో పడుకోబెట్టు, ప్రశాంతంగా పడుకుంటాడు.
0: ఇక్కడ మాత్రం ఏం పడుకుంటాడండి, మీ నాన్న దగ్గుకి పసివాడు దడుచుకుంటాడు కదా.
2: ఆయన వెళ్ళి ఆ గదిలో పడుకుంటాడులే.
1: నాకు ఆ గదిలో గాలికి ఇబ్బందిగా ఉంటుందిరా.
2: మీకు ఇబ్బందే, కానీ మావాడు ఆరోగ్యం చూసుకోవాలిగా.
1: పోనీ, దగ్గు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి దగ్గి వస్తాలేరా.
0: అబ్బా, అలా మొండిగా వాదిస్తుంటే ఎవరేం చేస్తారు?
2: ఏమిటి నాన్న, ఈ వయసులో మీకు పెంకితనం పనికిరాదు.
1: పెంకితనం కాదురా, నా అనారోగ్యం.
2: ఏదైనా అంటే ఇదో వంక మీకు.
1: ఎందుకురా నా మీద నీకు అంత ద్వేషం? ఎందుకురా నా కష్టార్జితం అంతా నీకు ఇచ్చిన, ఇంకా నన్ను ఎందుకురా ఈ వయసులో కష్టపెడతావు?
2: ఇదో త్యాగమా, అది మీ ధర్మం.
1: పాలు తాగి పశువు పాలివ్వదురా, గడ్డి తిని పాలిస్తుంది. కానీ నువ్వు నేను తిని తినక కూడబెట్టినది తిని విషం కక్కుతున్నావు, మనిషివి కదా.
2: మనిషిని కాబట్టే ఇంకా మీకు తండ్రి అనే గౌరవిస్తున్నాను.
1: గౌరవం నరకంరా ఇది.
2: అసలు ఆదగ్గే, చిచి, మాకు నరకం.
1: అవును, నీలాంటి కొడుకుని కన్నప్పుడే ఈ ఇల్లు నరకం అయిందిరా.
2: అందుకే మీరు వెళ్ళిపోతే అందరికీ నరకం తప్పుతుంది.
1: వెళ్తారా? వెళ్తా, కానీ నా మనవణ్ణి కూడా నాతో తీసుకువెళ్తాను.
2: మతేమన్నా చెల్లించిందా మీకు? నా బిడ్డను మీరు తీసుకెళ్ళటమేంటి?
1: అసలు కంటే వడ్డీ ముద్దు కదా, అందుకని.
2: పసిపిల్లవాడిని తల్లిదండ్రుల నుంచి దూరం చేయాలనే తలంపు మీకు రావటం సిగ్గువేయటం లేదా మీకు?
1: మరి నా కొడుకుని నేను వదిలేసి వెళ్తున్నప్పుడు నీ కొడుకు గురించి ఎందుకురా అంత పౌరుషం? నీకో నీతి నాకో నీతా?
2: చిచి, మీరు ఇక్కడ ఉన్నంతకాలం మాకు సుఖం ఉండదు. సుమతి, నేను అలా బయటకు వెళ్ళి పేపర్ తెచ్చుకుంటాను, బాబుని ఇక్కడ ఉయ్యాల్లో పడుకోబెట్టు.
0: అలాగే, త్వరగా వచ్చేయండి.
2: అలాగే.

0: சீ, நான் நான் பங்காறு கொண்டேன். இந்த உயரில் படுக்கோ. மாவையா, హాలంతా దుమ్ముగా ఉంది, కాస్త తడుగుడతో తొడవాలి.
1: తుడువమ్మా, నేను ఆ గదిలోకి వెళతాలే.
0: మీరెందుకు వెళ్ళటం? నేనే వెళతాను, నాకు బాగా నీరసంగా ఉంది. అందుకని ఈ పూటకి హాలు మీరే తొడవండి మావయ్య, ప్లీజ్.
1: నేనా? అవునులే అమ్మా, కొంతమంది మనసుల్ని శుభ్రం చేయటం కష్టం, కానీ హాలుని శుభ్రం చేయటం తేలికేనమ్మా, తేలికే.
0: మావయ్య గట్టిగా దగ్గ.

0: ఎందుకండి బాబుకి ఇబ్బందిగా ఉంటుంది?
1: ఎదుటి వాళ్ళ ఇబ్బంది గురించి నీకు తెలిసినట్లు నాకెలా తెలుస్తుందిలేమ్మా.
0: ఇదిగో తడిగొడ్డ, ఇల్లంతా అద్దంలా తుడవాలి.
1: అమ్మా, మరీ అద్దంలా తుడిస్తే ముఖాలు రాక్షసుల్లా కనిపిస్తాయేమోనమ్మా.
0: ఒళ్ళు వంచి తుడిస్తే చాలు.
1: ఇలాంటి కొడుకులను కోడలిని పొందిన నేను ఎంత అదృష్టవంతుణ్ణి. కొడుకులకు పిడికెడు మంచి మనసైనా లేకపోతే తండ్రులకు నాలాంటి గతే. పాపం ఈ పసివాడికి ఏం తెలుస్తుంది ఈ తాత బాధ. ఒక్క ముద్దు పెట్టుకుంటే కానీ వాడికి నా బాధ అర్థం కాదేమో. ఒక్క ముద్దు పెట్టుకుంటాను నాన్నా. కన్నా, నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వను.
0: నా బిడ్డ ఏం చేస్తున్నావు?
1: రాకు, దగ్గరకు రాకు.

0: ఇంకేం తెలుస్తుంది ఈ తాత బాధ? ఒక్క ముద్దు పెట్టుకుంటే కానీ వాడికి నా బాధ అర్థం కాదేమో. ఒక్క ముద్దు పెట్టుకుంటాను నాన్నా. కన్నా, నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వను.
1: నా బిడ్డ ఏం చేస్తున్నావు?
0: రాకు, దగ్గరకు రాకు, చంపేయాలి, చంపేయాలి.
1: చంపదు మావయ్య, మిమ్మల్ని కష్టపెట్టినందుకు ఈ విధంగా నా బిడ్డ మీద పగ తీర్చుకోకండి.
0: మాట్లాడకు.
1: ఏమండి, మావయ్యకి పిచ్చెక్కినట్టుందండి, మన బిడ్డను చంపేస్తున్నాడు. ఎలాగైనా నా బాబుని కాపాడండి.
2: ఏమిటి గౌరవ్, నా బిడ్డను వదులు, వదులు, నా వదులు.
0: రావద్దు
1: మావయ్య, మా తప్పులు క్షమించేవాడు వదిలేయండి
2: మావయ్య. నాన్న, నా బిడ్డను వదులు, లేకపోతే నిన్ను ఈ కర్రతో. నాన్న, బాబు ఆగండి. బాబు,
0: అమ్మయ్యా, ఇప్పటికి చచ్చింది, చచ్చింది. చూడమ్మా, రే కర్ణా. అమ్మా సుమతి, నేను చంపేది నీ బిడ్డను కాదమ్మా, పాముని, పామునమ్మా.
1: బాబు, నా తండ్రి, నా బంగారు కొట్ట మావయ్య, మిమ్మల్ని అర్థం చేసుకోలేని పాపిష్టిదాన్ని. మీ బిడ్డను మీ నుంచి దూరం చేయాలని చూసిన నాకు పుత్రభిక్ష పెట్టిన దైవం మీరు. నన్ను క్షమించండి మావయ్య, నన్ను క్షమించండి.
0: లేమ్మా, నీ అజాగ్రత్త వలన నువ్వు వేసిన దిండు గలేబిలోనే పాము దూరి ఉంది. నేను మనవణ్ణి ముద్దాడాలనుకుని చూస్తే అప్పుడే దిండు గలేబిలోంచి పాము బయటకొచ్చింది. అందుకే వెంటనే దాన్ని పీక పట్టుకుని అది చచ్చేంత వరకు వదలలేదు. ఇంతకీ నా మనవడు దీర్ఘాయుష్మంతుడమ్మా.
2: నాన్న, ఈ పాపాత్ముడిని క్షమించండి. నిజం గ్రహించలేక మీపైనే కరణెత్తిన నీచుడిని నన్ను మన్నించండి, మన్నించండి నాన్న, మన్నించండి.
0: తప్పు చేయటం, ఆ తర్వాత సమర్థించుకోవటం, లేకపోతే క్షమించమని కాళ్ళ మీద పడటం, ఇవన్నీ మామూలే. నా వలన మీ కొడుకు రక్షింపబడ్డాడని భార్యాభర్తలు ఇంత మార్పు చూపిస్తున్నారు. ఈ సంఘటనే జరగకపోతే నీ పెళ్ళం రేపటి నుండి నా చేత బట్టలు కూడా ఉతికించేదిరా.
1: అదేం మాట మావయ్య, మాకింత సహాయం చేసిన మిమ్మల్ని ఇక నుంచి మా కంటికి రెప్పలా చూసుకుంటాం. మీ ఆరోగ్యమే మా భాగ్యంగా భావిస్తాం.
2: అవును నాన్న, గతాన్ని మనసులో ఉంచుకోండి. మమ్మల్ని మీరు క్షమించకపోతే మాకు ప్రశాంతత ఉండదు.
0: క్షమిస్తా, కానీ కొన్నాళ్ళ తర్వాత ఇదే పరిస్థితి మళ్ళీ నాకు వస్తే అప్పుడు నా మానసిక పరిస్థితి ఏమిటి? ఇప్పటికే నా వృద్ధాప్యమంతా మీ దగ్గర దుర్భర సన్నివేశాలతో, ఏవగింపులతో గడిచిపోయిందిరా.
2: నాన్న,
0: మీరన్న ప్రతి మాట సోలాల్లా నా గుండెల్లో దిగి మనసంతా పచ్చి పుండుగా మారిపోయింది. ఇప్పుడు మీరు మారినా ఆ పుండు మానటం కష్టం. అది మానాలంటే మీ నీడలో ఉండకుండా వెళ్ళటం శ్రేయస్కరవరా, శ్రేయస్కరం.
2: వద్దు నాన్న, వద్దు, మీరెక్కడికి వెళ్ళొద్దు. మిమ్మల్ని ఇక్కడి నుంచి మా ప్రాణంగా చూసుకుంటాం. కొడుకు బాధ్యతను నెరవేర్చుకునే ఆఖరి అవకాశం మాకు ఇవ్వండి నాన్న, మాకివ్వండి.
1: అవును మావయ్య, మాలో ఈ మార్పు వాస్తవం.
0: అవును, కొడుకు నిర్లక్ష్యంతో ఒక తండ్రి పడే బాధని, కోడలు నిరంకుశత్వంతో ఒక మామ ఆవేదన అర్థం కావటానికి ఈ పసివాడే కారణం అనుకుంటాను. కన్న ప్రేమ తీపి కదా.
2: అవును సిదర్ బాబు, నీ బిడ్డకు హాని కలుగుతుందని ఆ చెడంలో మీరెంత తపన పడ్డారు, అట్టాగే మీ గురించి మీ నాన్నగారికి ఉంటుంది కదా. మాట్లాడరేంటయ్యా? ఏం మాట్లాడగలవాపన్నా, కనీసం పెద్దయ్య గారి మీద నీకున్న విశ్వాసం నాకు నా భార్యకు లేకుండా పోయింది.
1: ఆయన్ని వదిలించుకోవాలని మేమనుకుంటే మావయ్య తన ప్రాణాలకు తెగించి మాకు పుత్రభిక్ష పెట్టారు.
2: ఇక్కడ నుంచి మా నాన్న మాకు దేవుడు, ఇది నిజం.
1: మావయ్య మా పాలిట పెన్నిది, ఇది సత్యం.
0: ఈ పొగడ్తల కంటే మీ తప్పుల్ని మీరు తెలుసుకున్నారు చాలు, కానీ కానీ మీ దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు
2: నాన్న.
1: మావయ్య,
0: మనస్సు విరిగినా పాలు విరిగినా వాటి సహజత్వం తిరిగి రాదు. మీలో వచ్చిన పరివర్తన ఇనుమ మీద బంగారపు పూతలాంటిదే. అందుకే

0: వెళ్ళిపోతున్నాను.
1: ఎక్కడికి?
2: ఎక్కడికి మామయ్య?
0: దగ్గుతో నేను హలమటించేటప్పుడు అయ్యా అంటూ బాధపడి కన్నీళ్లు రాల్చి తన డబ్బుతో నాకు మందులు తేవటానికి సిద్ధపడ్డా ఈ అప్పన్న ఆప్యాయతే నాకిక మనశ్శాంతి. అందుకే అతనింటికే వెళ్తున్నా. ఇక అదే నా గమ్యం.
1: బాబుగారు, అంత అదృష్టమా బాబు నాకు? మీలాంటి పెద్ద దిక్కు నాకు తోడుగా ఉండటమా? రండి బాబు, రండి రండి, మా ఇంటికి రండి.
3: నాన్న
0: అట్టాగే రా అప్పన్న. కదా
3: నాన్న.
4: గమ్యం నాటిక విన్నారు. రచన శ్రీ టిహెచ్ఆర్ శర్మ. ఇందులో గురునాథం డాక్టర్ పి బ్రహ్మానందరావు, అప్పన్న శ్రీ ఎస్ సత్యనారాయణ, శ్రీధర్ శ్రీ కె అశోక్ ఆనంద్, సుమతి శ్రీమతి బండి సుజాత, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, సహకారం కుమారి లక్కోజు భానుమతి.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

తర్వాత సీతమ్మ మాయమ్మ, లలిత రాగం, రూపక తాళం, త్యాగరాజస్వామి కృతి.

చివరిగా భావములోన శుద్ధ దన్యాసి రాగం ఆదితాళం అన్నమయ కృతి.

0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎం మల్లికార్జున్ గారిచే నాదస్వర వాయిద్యం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఆకాశవాణి ఇది FM అనంతపురం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 10 గంటలు. ఇంద్రధనస్సు తెలుగు సినిమా పాటల కార్యక్రమం. ముందుగా ఆరాధన చిత్రం కోసం ఎస్ జానకి, మహమ్మద్ రఫీ పాడిన పాట.

సింధూర కుసుమాలు సిగమొడవన అందాల గంధాలు పూసేయన సింధూర కుసుమాలు సిగమొడవన చిలకమ్ము పులికి పలుకమ్ము ఆ చిలకమ్ము

మీద దొర్లించన అలివేణి అలకల్లే నెలరాణి కులుకల్లే తరలెల్లి పోకమ్మ కలికి ఈడు జోడు మనకు ఇంపుగా కుదిరింది కోపం ఎందుకే కోమలాంగి రాణి కల్లు కల్లున కాలి గజ్జలు మోగంగా కలహంస

0: తోకేసి కొను ఉంచనా పొద్దుల్లో సంత పొద్దుల్లో నిద్దట్లో ముద్దు ముచ్చట్లు పొద్దుల్లో సంత పొద్దుల్లో నిద్దట్లో ముద్దు ముచ్చట్లు నట్టింట దీపాన్ని నడికొండ కెక్కించి చీకట్ల వాకిట్లో చిందయ్యనా పొగరంతా ఎగరేసి ఒగలన్నీ ఒలకేసి కవ్వించబోకమ్మ కలికి మనకు ఇంపుగా కుదిరింది కోపం ఎందుకు కోమలాంగి.
1: నా దేశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి.

101.7 MHz పై అనంతపురం కేంద్రం ప్రసారాలు వింటున్నారు. ఇంద్రధనస్సు కార్యక్రమం తర్వాత దేవాంతకుడు చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం జేవి రాఘవులు.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట నరసింహనాయుడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన భువనచంద్ర గీతానికి సంగీతం మణిశర్మ.

0: సర్కస్ రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి.
1: అమావాస్యకి

అల్లుడంటే అర్ధ మగుడు తగులుకుంటే అసలు మగుడు బొళ్ళు గుళ్ళ చెయ్యకుంటే తిట్టు తిట్టు. అల్లుడంటే అర్ధ మగుడు తగులుకుంటే అసలు మగుడు బొళ్ళు గుళ్ళ చెయ్యకుంటే తిట్టు తిట్టు. నిన్ను వాళ్ళ కాట్లు పెట్టకుంటే బొట్టు పెట్టు చుక్కదురే.

తర్వాత ఏకవీర చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం కెవి మహాదేవన్.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఇంటికి దీపం ఇల్లాలే చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట.

ఆకాశవాణి ఇది ఎఫ్ఎం అనంతపురం 101.7 మెగాహెడ్స్ పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 11 గంటలు. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ముందుగా ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతానికి సంగీతం రాజన్ నాగేంద్ర.

చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:10 కావస్తోంది. మరి కాసేపట్లో 12 పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: third component of the scheme. We were encouraging them for filing intellectual property rights. That was the fourth component of the scheme. We were pushing them towards greening and sustainable manufacturing, which was another component of the scheme. So we have now added AI also to that, so that MSMEs are not left behind in this new technology.
1: Bharat Kheda ji, thank you so much for being with us. We have unfortunately run out of time, but the discussion can be endless. That is the scope of the micro, small and medium enterprises. Thank you so much for being with us.
0: Thank you.
2: In the special series, 12 Years of the Modi Government, you are listening to an exclusive interview with Bharat Kheda, Secretary, Ministry of Micro, Small and Medium Enterprises, on major reforms and initiatives for the growth and empowerment of MSMEs. Interviewer was Arjun J. Chaudhary. This program was produced and presented by the New Services Division of Akashvani.
3: विशेष श्रृंखला मोदी सरकार के 12 साल के अंतर्गत अभी आप सुन रहे थे सूक्ष्म लघु और मध्यम उद्यम मंत्रालय के सचिव भरत खेड़ा के साथ विशेष साक्षात्कार कर रहे थे अर्जुन जी चौधरी। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं।
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి కార్యక్రమాల వివరాలు రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళహారతి ప్రసారమవుతాయి. గానం అనంతశయనం అయ్యంగార్. 6:30 డాక్టర్ పి స్వప్నహైందవి వినిపించే వినదగు మాట. 7:00 లలిత గీతం. 7:15 భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచన ఆలోచనం డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య రచన. తర్వాత ఎందరో మహానుభావులు కార్యక్రమంలో నవ్వుల రాజు చార్లీ చాప్లిన్ గురించి వివరాలు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ, రచన పిడబ్ల్యూ వరప్రసాద్. 8:35 హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంతా చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి, 10:15 వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 2:30 వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 4వ సంచిక, 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు, 2026వ సంవత్సరం పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ హాకీ క్రీడాకారిణి సవితా పూనియా గారి గురించి వివరాలు ప్రసారమవుతాయి. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. తర్వాత గృహ పరిశ్రమగా ఆహార దినసుల వ్యాపారం శ్రీమతి వి అపర్ణ గారితో పరిచయం. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ వి వెంకటేశ్వరరాణి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 6:00 లలిత గీతం. 6:30 చిత్రసీమ సినీ గీతాలు. 7:00